0: ఇక గిట్ల కూర్చొని ఈ పాటలు ఉన్నట్టు రిలాక్స్ అవ్వకుండా చెల్ అవ్వకుండా కూర్చుంటే పెద్ద ఎన్టీఆర్ గారు ఒక సీన్ చూస్తుండే, సీతారాముల కళ్యాణం అని ఒక సినిమా అంటారు కదా, ఆ కళ్యాణం సినిమాలో చూస్తా ఉంటే అక్కడ టఫీ అని క్లైమాక్స్ వచ్చేసరికి శివధనస్సుని ఇలా విరిచేస్తాడు, అయిపోద్ది సినిమా కథం అయిపోయి డ్యామ్ అంటే నేను వెంటనే నేను చదివిన రామాయణం పుస్తకం మళ్ళా తిరిగేసిన, ఇంత సింపుల్ గా ఎట్లుంటది అని మళ్ళా ఒకసారి చదువుదామని కూర్చున్నా. అసలు బాలకాండ ఎంత బాగా రాసిండ్రో, ఐ మీన్ అఫ్ కోర్స్ అన్ని కాండాలు మంచిగా రాసిండ్రు, ఇది బాగా అది బాగా లేదని అంటే వాల్మీకి గారు హనుమంతులు గారు వచ్చి అని ఏది కొడతారు, బట్ ఆ కాండ అనేది దాని లోపల ఒక క్యారెక్టర్ ఎట్లా డెవలప్ చేసిండ్రు. లైక్ మీరు ఎప్పుడైనా స్క్రీన్ రైటింగ్ చదివిండ్రు అనుకోండి, దెర్ ఇస్ దిస్ స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ అనేది నేను లిటరల్లీ ఇందులో అబ్జర్వ్ చేసిన. అంటే ఇప్పుడు 3 యాక్ట్ స్ట్రక్చర్ 5 యాక్ట్ స్ట్రక్చర్ చూసి వాల్మీకి రాయలే, ఆయనను చూసి ఇట్లాంటి ఏదో పుట్టినే అన్నట్టు అనిపించినాయి. సో ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అని అంటే ఓన్లీ శివధనుర్భంగం లోపల ఎన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఈ జెన్జీ అంటే మనలాంటి జనరేషన్ నేర్చుకోవచ్చు. అంటే జెన్జీ అంటే మీకు పుట్టే పిల్లలే కాదు, మీరు కూడా అంటే మనం కూడా ఎట్లా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ధీరజ్గా టాపిక్ వేసుకుని వచ్చిండు అనమాట. సో యూ కెన్ అండర్స్టాండ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ సీతమ్మ, యూ కెన్ అండర్స్టాండ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ విశ్వామిత్ర, జనక, రామ అండ్ ఆల్సో ద మెటాఫర్స్, అంటే డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇట్లా సినిమాలు చూపెట్టినట్టు జస్ట్ శివధనస్సు విరువంగానే అయిపోయిందా అంటే కాదు. రామాయణం లోపల ప్రతి అడుగు ఇట్స్ లైక్ మెటాఫర్. మెటాఫర్ అంటే ఒక అంతరార్థం ఉంటుంది. అంటే మనం ఏం చేయాలి అంటే సినిమా లెవెల్లో సినిమాటిక్ లెవెల్లో ఎలివేషన్స్ కొరకు ఇట్లా చూసి అబ్బా ఏం తీసిండు అని అనుకుంటాం, బట్ అర్థం చేసుకోం అంతరార్థం తెలుసుకోం. సో అపారెంట్లీ ఐమ్ ట్రైంగ్ టు బ్రింగ్ దోస్ మెటాఫర్స్ బ్యాక్. అసలు అన్నమాట షో కొంచెం లెంత్ ఎక్కువైంది, ఇంకో పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం మన టాపిక్ లో తెలుపుదాం.
1: సరిగా కార్వా తెలుగు.
2: ఏం సార్

అట్లా. సో అంటే సినిమాల లోపల స్టార్టింగ్ లో ఐ మీన్ మూవీస్ లో యూజువల్లీ మొదటి నుండి వెనక్కి వస్తారు కదా, ఫస్ట్ మనం లాస్ట్ నుండి వద్దాం. అంటే విల్ ట్రై టు అండర్స్టాండ్ ద సీతామాస్ పర్స్పెక్టివ్. సీతామాస్ పర్స్పెక్టివ్ ఏంటి అంటే, అక్కడ మస్తు మంది రాజులు ఉన్నారు. అంటే మీకు ఒక చిన్న వృత్తాంతం చెప్పాలి. ఎట్లా అంటే, సీతమ్మ జనకునికి ఎందుకు దొరికింది, ఎట్లా దొరికింది మనందరికి తెలుసు, అన్ని సినిమాలలో తెలుస్తాయి. బట్ జనకునికి ఎందుకు దొరికింది, దీనికి ఆన్సర్ మీకు రామాయణంలో ఏడ దొరకదు. మీకు దీని గురించి ఎక్కడ దొరుకుతుంది అంటే, దెర్ ఇస్ దిస్ బుక్ కాల్డ్ అష్టవక్ర గీత. అష్టవక్ర గీతలో ఒక ఆయన ఉంటాడు, అష్టవక్రుడే అనుకుంటా, ఒక ఋషి. నాకు ఆ ఋషి పేరు గుర్తుకులేదు. బై ఎనీ ఛాన్స్ ఇఫ్ యు నో హూ జనక ఇంటరాక్ట్స్ విత్, వాట్ ఈస్ ద ఋషిస్ నేమ్, ఒకసారి నాకు కాల్ చేసి చెప్పరా. నా నెంబర్ వచ్చేసి 9726361966. జనకుడు ఎవరితో ఇంటరాక్ట్ అవుతాడు అష్టవక్ర గీతలో, ఐఎమ్ అస్యూమింగ్ ఇట్స్ ది సేమ్ గా అష్టవక్రుడే. బట్ యా, దీని గురించి ఎక్కడుంటది అని అంటే, కృష్ణుడు భగవద్గీత లోపల మూడో చాప్టర్ ఆర్ యా మూడో చాప్టర్ లో ఎక్కడో మెన్షన్ చేస్తారు. ఎట్లా అంటే, రాజులు ఎట్లుండనో జనకుడిని చూసి నేర్చుకోవాలి, ఆయన ధర్మాన్ని చెప్పడమే కాదు దాన్ని ఎట్లా ఆచరించిండ్రు, ఆయన ఆచరించడమే కాదు ఆయన చుట్టూ ఉన్న జనాలను ఎట్లా ఆచరింపజేసిండ్రు. సో మీకు సీతమ్మ వృత్తాంతం తెలుసుకోవాలంటే ముందు మీకు జన ఐ మీన్ అదే సినిమాలో దేవర కథ తెలవాలని అంటే, ఐ మీన్ ఈ కథ తెలవాలంటే దేవర కథ తెలవాలన్నట్టు, ఇట్లా మీకు రాముని శివధనుర్భంగం గురించి తెలవాలి అని అంటే జనకుని దగ్గరికి ఆ శివధనస్ ఎట్లు వచ్చిందో తెలుసుకోవాలి. అది మీరు తెలుసుకోండి, అది మీకు హోంవర్క్. బట్ ద క్వాలిటీ విత్ జనక హ్యాట్, ఆయన ధర్మాన్ని, ఆయన దాని పేరేమంటారు ఔన్నత్యాన్ని చూసి ఓకే వి హ్యావ్ టు ల్యాండ్ అన్నప్పుడు దేవుళ్ళు ఆయనని సెలెక్ట్ చేసుకున్నారు. ఇది కథాపరంగా వచ్చేది. దీని తర్వాత మనం మెల్లగా ఈ పాట అయిపోయినాక మెల్లగా మెటాఫర్స్ ఏందో చూద్దాం అట్లా. ఎందుకనంటే సనాతన ధర్మం లోపల మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ ఆర్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే మన వాళ్ళు మస్తు మంది క్వశ్చన్ చేస్తారు, అంటే మీకు ఇంతమంది దేవుళ్ళు ఏంది, దేవుళ్ళు ఉంటే మనుషులకు ఎందుకు పుడతారు అని. లిటరలీ ఐ హావ్ సీన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్స్ అగైన్ అండ్ అగైన్. అండ్ కొన్నిసార్లు మన వాళ్ళు ఆన్సర్ కూడా చేయలేరు, ఎందుకనంటే మన వాళ్ళకే తెలియదు కదా, అంటే ఇంతమంది దేవుళ్ళు ఎందుకు, రాముడు దేవుడు ఎట్లా అవుతాడు, ఆయన మళ్ళా చచ్చిపోయింది కదా, ఆ సీతమ్మ దేవత ఎట్లయింది, ఆయన కిడ్నాప్ చేసిండు కదా, ఇట్లాంటి తలకమాసిన ఎడ్డి మాస్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ 90% ఆర్ అట్లీస్ట్ ఐ వుడ్ సే 95% ఆఫ్ అవర్ ఓన్ పీపుల్ డజంట్ నో ది ఆన్సర్. అంటే ధీరజ్ గారు చదివింటే మీకు ఆన్సర్ దొరుకుతాయి అనమాట. స్వార్థం స్వామి కార్యం సకార్యం అయిపోయిందిగా అట్లా.

సో సీతమ్మ జన్మ వృత్తాంతం మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే రామాయణం లోపల రాముని కన్నా గొప్ప ఎవరన్నా ఉన్నారు, ఓపిక ఎవరికన్నా ఉంది అని అంటే అది సీతమ్మకే. అందుకనే చాలా మంది ఎట్లా డిస్క్రైబ్ చేస్తారంటే రామాయణం అంటే సీతాయాం చరితం మహత్ అని అంటారు. సో ఇప్పుడు మనం సీతమ్మ గురించి తెలుసుకుందాం. కొంతమంది ఏమో ఈ మధ్య కొంత అంటే ఇట్లా వారియర్ ప్రిన్సెస్ అట్లాంటి కొన్ని పుస్తకాలు చదివి, అంటే ఈయన ఎవరు అమిష్ త్రిపాఠి ఒక ఆయన ఉంటాడు, ఆయన కొన్ని ఇట్లా వాల్మీకి రామాయణం కాకుండా కొంచెం ఇమాజినేటివ్ గా ఇంకొంచెం రాస్తాడు అనమాట. సో ది లిటరలీ బిలీవ్ ఇట్ అట్లా అని అనుకుంటారు. బట్ మనం ఒక్కసారి అసలు వృత్తాంతం ఏంది, అసలు వాట్స్ ద ఒరిజినల్ స్టోరీ అని తెలుసుకుందాం. ఈ ఒరిజినల్ స్టోరీ వాల్మీకి దాని ప్రకారం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇట్ లిటరల్లీ అంటే నా గురించి చెప్తున్నా, ఇట్ లిటరల్లీ షేప్ మై పర్స్పెక్టివ్ ఆన్ సీతమ్మ. ఎట్లా అంటే అప్పటి వరకు ఒక రాణి, ఒక లక్ష్మీ అమ్మవారి స్వరూపం అన్నట్టు అనుకునే నేను, ఒక్కసారి చదివినప్పుడు భూమాత బిడ్డ అన్నప్పుడు భూమి లోపల ఉండే ఎన్నో గుణాలు లైక్ ఓపిక, ఔదార్యం, ఎంతమంది ఎన్ని తిట్టినా ఎన్ని మాటలన్నా పడి ఉండే గుణం, ఎవరన్నా పెద్దవాళ్ళు ఏమన్నా చెప్తే దాన్ని చాలా జాగ్రత్తగా వినే గుణం, వీటన్నిటి గురించి సీతమ్మ లైఫ్ స్టోరీ తెలుస్తుంది. అందుకనే మీకు ఆ జనకుడు ఏం చేస్తాడు అని అంటే హలాన్ని పట్టుకొని మిథిలా నగరాన్ని దాని పేరు ఏమంటారు దున్నుతా ఉంటే సీత దొరుకుతారు. ఒకవేళ తెలుగు పండితులు ఎవరన్నా ఉంటే సీత అనే పదానికి మీనింగ్ తెలిస్తే యూ కెన్ కాల్ మీ, చెప్పానుగా నా నంబర్. అట్లా అప్పటి వరకు అయితే ఇంకో పాట వినేసి వచ్చేద్దాం, దాని తర్వాత మనం మెల్లగా కథలోకి వెళ్ళిపోదాం.

0: యప్. అయితే ఇప్పుడు మనం సీతమ్మ జననాన్ని విందాం. అంటే మీకు యాక్చువల్లీ ఇది ఎట్లా అంటే, దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ మెటాఫర్. ఎట్లా జనకుడు తన దగ్గరున్న మిథిలా నగరంలో హలాన్ని వేసుకొని దున్నుతా ఉంటే సీతమ్మ దొరికింది. ఇది మనకు తెలిసిన కథ. తెలివని కథ ఏంటి అని అంటే, దేవుడు ఎక్కడ ఆరిజినేట్ అవుతాడు, అంటే ఎక్కడ పుడతాడు నీ హృదయంలో అనే దాని గురించి ఈ వృత్తాంతం చెప్తుంది. సో అపారెంట్లీ ఇన్ యువర్ హార్ట్ నువ్వు హలం తోటి ఒక సాప్లింగ్ వేసి నువ్వు కష్టపడి, సాప్లింగ్ అంటే ఏంది అని అంటే నామ చెప్పం, అది నువ్వు ఏదైనా ఏ దేవుడైనా తీసుకో, రాముడు, కృష్ణుడు, హరి, ఇంకే దేవుడు ఉంటాడు, జీసస్, అల్లా, ఏ పేరైనా తీసుకొని నువ్వు జపం చేస్తా ఉంటావు. జపం చేస్తా ఉన్నప్పుడు నీకు ఒక పాయింట్ ఆఫ్ టైం లోపల వాళ్ళ గుణాలేంది అని తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది. దాన్నే బ్రహ్మ జిజ్ఞాస అని అంటారు. బ్రహ్మ జిజ్ఞాస పుట్టడం ఇస్ ఈక్వల్ టు సీతమ్మ పుట్టడం. అంటే లెట్ మీ కమ్ టు ద పాయింట్, సీతమ్మ కూడా దేవుడే. ఇప్పుడు మీరు వచ్చి ఆర్గ్యూ చేయకండి, ఏ సీతమ్మ కూడా లక్ష్మీదేవి కదరా, అక్కడ దేవుడు ప్రత్యక్షమైన కదా అని అంటే కాదు. సీతమ్మ ఎట్లా అంటే, షీఈ్ లైక్ ధర్మ విచ్ ఈస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎండ్యూర్డ్ ధర్మ, అంటే ఇంకా కంప్లీట్ కాలే. రాముడు ఎట్లా అంటే, ఇక బ్రహ్మ అన్నమాట. అంటే నేను చెప్పేది అర్థమవుతుంది కదా, అంటే సీతమ్మ ఇస్ జ్ఞానం, రాముడు ఇస్ బ్రహ్మ జ్ఞానం, ఇది ఇంకా పర్ఫెక్ట్ అన్నమాట. వ్యావహారిక జీవితానికి సీతమ్మ నడవడి కావాలి, స్పిరిచువల్ జీవితానికి రాముడు కావాలి. హోప్ ఐ మేడ్ ఇట్ క్లియర్. ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, సీతమ్మ వచ్చినాక అపారెంట్లీ జనకునికి లైక్ తన పైసలు ఎక్కువైతాయి, తన పర్పత్ ఎక్కువైతుంది, తన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఎక్కువైతాయి, అన్ని ఎంత కావాలంటే అంత పెరిగిపోతుంది. ఎందుకనంటే సీత ఇట్సెల్ఫ్ ఇస్ లక్ష్మి, రైట్? ఇప్పుడు ఏం చేయాలి? నౌ హీ హాస్ టు విట్నెస్ విష్ణు ఆర్ రామ హింసెల్ఫ్. ఎట్లా రావాలి? ఆయననేమో రాజ్యంలో లేడు. మీరు అసలు సిచ్యువేషన్ చూడండి, ఆయన అన్ని రాజ్యాలకు కబురు పంపిస్తారు, అపరెంట్లీ దశరథుని కూడా పంపిస్తారు అనుకోండి, బట్ అక్కడ రాముడు లేడు. ఈ విషయం విశ్వామిత్రునికి తెలుసు. అంటే ఈ ఋషులు మునులు, మనం కొంతమంది పెద్దలు అంటారు కదా, చాగంటి గారు గాని, సామవేదం గారు గాని, ఋషి రుణం ఎట్లాంటిది, ఆ ఋషి రుణం గురించి తెలపడమే దిస్ విశ్వామిత్ర అండ్ వశిష్ఠ వృత్తాంతం వెనకాలన్న కథ. ఈ చిన్న అడ్వర్టైజ్మెంట్ అయిపోయినా అది కూడా తెలుసుకుందాం. అంటే సీతమ్మ జననం నుండి ఇన్ని పంచమహాయజ్ఞాలు ఉన్నాయి.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో సురభి,
2: రేడియో సురభి 107.9 HD3 ఇస్ యువర్ ఛానల్. BNRJ బుక్ అన్ యాడ్,
1: జస్ట్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ రేడియో సురభి. రేడియో సురభి డాలస్ ఇస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్, ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్
4: గుర్తుకొస్తున్నాయి,
1: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/MM Kiravani Show.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, GP ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
7: రాధిక, నెక్స్ట్ వీక్ మన office event ki please take care of the catering, okay?
8: Sure. How many people are we expecting?
7: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
8: Idi office party aa leka jatra?
7: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
0: So guys, welcome back. అసలు జనకుడు చేసిన ఒక యజ్ఞం వెనకాల పంచమహాయజ్ఞాలు ఎట్లున్నాయి? అంటే పంచమహాయజ్ఞాలు అంటే అరే ఏం మాట్లాడుతున్నారా, సంస్కృతం తీసుకొస్తున్నావు అని మీరు తిట్టుకోకండి. సో మీరు ఒకవేళ వేదం విన్నారు గాని చూసినారు గాని గుళ్ళల్లో చదివేది ఉంటే మీకు ఒక సంకల్పం అని ఒకటి చెప్తారు. ఫర్ దోస్ ఆఫ్ యూ డజంట్ నో, సంకల్పం అంటే ఎట్లా అంటే నీ యొక్క విల్ పవర్ ని దేవునికి చెప్పడం అన్నట్టు ఒకటి అంటారు. అంటే నీ కోరికలు ఉంటాయి కదా, అది చెప్తావు. ఈ చెప్పే ప్రాసెస్ లోపల నీ గోత్రం అడుగుతారు, మీ అమ్మాయి మీ అమ్మ నాన్నగారుల పేర్లు అడుగుతారు, దాని తర్వాత నీ చుట్టుపక్కల ఉన్న ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళందరి పేర్లు అడుగుతారు. ఇట్లా అవన్నీ ఉంటాయి. ఇవన్నీ దేనికి లింక్ ఉంటాయి అంటే వేదాలలో మహాపంచయజ్ఞం అని ఒకటి ఉంటుంది. దాని లోపల మాతృపితృ రుణము అంటే పేరెంట్స్ యొక్క రుణం, ఋషి రుణం, దేవ రుణం, కర్మ రుణం, మానుష్య రుణం, ఇట్లా ఒక ఐదారు ఉంటాయి అన్నమాట. ఇవన్నిటికి సీతమ్మ యొక్క జననానికి అండ్ సీతారాముల కళ్యాణానికి లింక్ ఉంటుంది. సో వాల్మీకి గారు మీకు ఒక యథార్థ ఇతిహాసం నుండి ఇంత చెప్పిండరమాట. దట్స్ వై ఆది కావ్యం అని రామాయణం ఎందుకు మనం అనుకుంటాం, ఎందుకు గిన్నేళ్ళైనా గిన్ని లక్షల సంవత్సరాలైనా ఎందుకు తెలుపుకుంటాం అంటే ఇంత అంతరార్థం ఉంది కాబట్టి. కొంచెం లెంత్ ఎక్కువైంది, ఇవాళ ఏదో పాట వినేది వచ్చేద్దాం.

0: ఎగ్జాక్ట్లీ ఈ శివమే. సో దక్ష యజ్ఞం అయినప్పుడు అందరు దేవుళ్ళు అరే మీరు మీరు లేకుండా మేము యజ్ఞానికి వచ్చినాం సారీ సార్ అని చెప్పి శివునికి ఒక గిఫ్ట్ ఇస్తారు, అదే శివధనస్సు. శివధనస్సు ఏం చేస్తాడు ఆయన అంటే నాకు మొత్తం కథ తెలియదు, బట్ ఆ శివధనస్సుని ఆయన అధర్మానికి అగేన్స్ట్ గా యూజ్ చేస్తాడు. యూజ్ చేసి ఒక పాయింట్ ఆఫ్ టైం లోపల దేవుళ్ళకి దయ్యాలకి రాక్షసులకు యుద్ధం అయినప్పుడు దేవరథుడు అని జనకుని ఫోర్ ఫాదర్ అంటే ఆన్సెస్టర్, ఇందాక ఒక మాట అన్నా కదా ఋషిరుణం పితృణం అని, ఆ పితృణం లోపల ఈ దేవరథునికి శివుని ధనస్సు వస్తుంది. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ దేర్ ఇస్ ఎ వెపన్, అంటే ఇప్పుడు మనం ఇండియా లోపల గానీ అమెరికాలో గానీ మిజైల్స్ ఒకళ్ళ దగ్గరకు ఒకళ్ళు బిజినెస్ చేసుకున్నట్టు ఇచ్చినట్టు కాదు. ఆల్వేస్ రిమెంబర్ వెపన్స్ రిప్రజెంట్స్ ధర్మ, అంటే నువ్వు భయం పడకుండా ఉండనీకి నీకేమన్నా కావాలి అని అంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ వెపన్. అందుకనే నీకు వింగ్స్ ఆఫ్ ఫైర్ అని ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకం చదివినప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఎవరో అడుగుతారు లైక్ అసలు మన ఇండియా ఇంత శాంతి అహింస ప్రీచ్ చేస్తుంది, వై డూ వీ నీడ్ వెపన్స్ అని అంటే ఆయనకి ఇదే మాట అంటాడు. వెపన్స్ అనేది ఎవరినో అటాక్ చేయనీకి కాదు, మన ఇంటి మీద ఎవరికన్నా వస్తే వాడిని దూలు తీర్చనీకి అని ఆయన అంటారు. అది పాయింట్. సెకండ్ థింగ్ ఏంది అని అంటే ఎక్కడన్నా అధర్మం జరుగుతుంది, అంటే డిపెండింగ్ అపాన్ ద యుగం, రా కలియుగం గానీ ద్వాపర యుగం గానీ ఎక్కడ ఆర్ ఆఫ్ కోర్స్ సత్యయుగం అయినా కూడా ఎక్కడన్నా అధర్మం జరుగుతుంది అని అంటే ఒకడు వెపన్ పట్టుకున్నాడు అని అంటే పీపుల్ యూస్ టు రెస్పెక్ట్ హిమ్ అండ్ బో డౌన్ టు హిమ్. ఎగ్జాక్ట్లీ ఆ వెపన్ ఏంది, అన్నిటికన్నా ఫస్ట్ వెపన్ ఏంది అని అంటే ఈ శివుని ధనస్సు మాత్రమే. అంటే మీకు ఒక వేదాల లోపల ధనుర్వేదం అని ఒకటి ఉంటుంది, ఆ ధనుర్వేదంలో తోపెవర్ రాబయ్యాన అంటే శివుడు. ఆ ధనుర్వేదం యొక్క సేమ్ లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్ లో ఇంకొకళ్ళు కూడా రీచ్ అవుతారు కొంచెం సేపు అయినాక, అది తెలుసుకుందాం ఎవరనేది. ఆ ప్రాసెస్ లోపల ఏం జరిగింది అనేది మనకు ఒకరు వస్తారు ఇక్కడ ఈ పాట తర్వాత, మనం అది కూడా విందాం.
1: అత్యుత్తమ బహుమానం కార్వా మినీ తెలుగు.

0: మంచి పాట విన్నారు కదా. ఈ ఎలివేషన్ మీరు రాముడి కోసం అనుకుంటారేమో, కాదు, ఎలివేషన్ విశ్వామిత్రుని కొరకు. ఎందుకనంటే రాముణ్ణి, అంటే ఫర్ దోస్ ఆఫ్ యూ డజన్నో, అయోధ్యలో ఆయన బేబీ లెక్క పుట్టినప్పుడు ఆయన అందరూ, అంటే ఇది రామచరిత మానసులు అంటారు, రామ్లల్లా రామ్లల్లా అని అంటా ఉండే అనమాట. ఇప్పటికి కూడా అయోధ్యలో ఉన్న రామచంద్రుణ్ణి రామ్లల్లా రామ్లల్లా అనే పిలుస్తారు. ఎందుకు అనంటే, సో ఆయన చిన్న బేబీ, బేబీ లెక్క ట్రీట్ చేస్తారు ఆయన. ఇట్లా అప్పటి వరకు రాజు లెక్క ట్రీట్ చేయలే. అసలు ఆయనకి ఇట్లా బుద్ధుని కథలు ఉన్నట్టు బయట ప్రపంచం అంటే ఏందో కూడా తెలియదు, కష్టం అంటే ఏందో కూడా తెలియదు. అట్లున్న బాలరాముణ్ణి అసలు ఎట్లా తయారు చేస్తాడు విశ్వామిత్రుడు? అంటే ఇప్పుడు ఎవరైతే జనాలు మర్యాద పురుషోత్తముడు మర్యాద పురుషోత్తముడు అని అంటారు కదా, ఆ ప్రాసెస్ లో ఒక మనిషి సోల్లీ రెస్పాన్సిబుల్, ఆఫ్ కోర్స్ ఆయన విష్ణు అవతారమే, బట్ స్టిల్ ఆయన మనిషి లెక్క వచ్చినప్పుడు హీ హాస్ టు ట్రైన్ లైక్ మనిషి, హీ హాస్ టు డూ వర్క్ లైక్ మనిషి. ఎంత కష్టపడనో అంత కష్టపడాలి. అది చూపెట్టడానికే విష్ణుమూర్తి కూడా కింద పడుకున్నాడు, వట్టి చెప్పులతో, ఐ మీన్ చెప్పులు లేకుండా నడిచిండు, ఒక గురువు దగ్గర దండం పెట్టి నేర్చుకున్నాడు, ఆయనకు పాదాభివందనం చేసిండు, అండ్ మొత్తం ధర్మాన్ని ధర్మ సూక్ష్మాలను ఒక మనిషి లెక్క నేర్చుకున్నాడు. అరే ఇది విష్ణుమూర్తికి తెలియదా అంటే పక్కా తెలుసు. దాని తర్వాత ఇమీడియట్ గా వచ్చిన కృష్ణావతారంలో చెప్తాడు కదా, అరే ఇవన్నీ నా నుండే వచ్చినాయి రాబాయ్ అని. బట్ రాముడు అట్లా కాదు, అరే నేను చేసి చూసినా, నేను చేసి చూపిస్తే వీళ్ళందరూ కూడా చేస్తారు అని ఒక ఆశాభావం ఉండేది రాముడు. కృష్ణుడేమో అయ్యే నువ్వు వాళ్ళకి నువ్వు చేస్తే వాడు బొంగుబి చేయడు, నువ్వు వాళ్ళకి చెప్తే చేస్తాడు అని చెప్పే తత్వం కృష్ణుడి తత్వం. రెండు నిజాలే, రెండు ఫ్యాక్ట్సే, బట్ యూ హ్యావ్ టు ఫాలో రామ అండ్ లిసన్ టు కృష్ణ. ఇది మన పెద్దలు మనకు చెప్పిండ్రు. అంటే మన రేడియో సురభి జాతరలో రామకళ్యాణికి వ్యాఖ్యానం చెప్పిన తాత, గమీన్ గురువు గారిని అడిగినప్పుడు ఆయన ఇదే చెప్పిందనమాట, రాముడు నేను ఇట్లా చేసి చూపిస్తే నా లెక్క జనాలు మారుతారు అని చెప్పి ఒక రాజు లెక్క చూపించిండు. అందుకని యదా రాజా తథా ప్రజా అని ఒక భావం ఉంటది కదా, అది రాముడు ఫాలో అయిండు కాబట్టి మనం ఫాలో అవ్వమన్నాడు. బట్ కృష్ణుడు అట్లా కాదు. కృష్ణమ్మ అంటే జగద్గురు ఎట్లా అంటే, నువ్వు గురువు చేసింది చేయవు, గురువు చెప్పింది చేస్తావు. ఇది డిఫరెన్స్ అనమాట. కొంచెం లెంత్ ఎక్కువైంది. ఇప్పటికైతే బేబీ రాముడు వాళ్ళ నాన్న చేసే విన్యాసాలకు ఏం పాట వాడుంటాడు అంటే, మీరు జస్ట్ ఫన్ కొరకే తీసుకోండి, ఈ పాట వినేసి వచ్చేయండి.
1: మ్యూజికల్ గా ట్రై చేద్దామా, కొంచెం రిలీఫ్ ఉంటుంది.
2: డెఫినెట్లీ.
3: ఈ టేబుల్ ఈ ల్యాంప్ ఇవన్నీ చెల్లెలకి ఇచ్చే, పాప కాలేజ్కి వచ్చింది చదువుకుంటుంది.
4: నా కొడుకు ఎక్కడున్నా రాజే.

ఈ పాట పెట్టడానికి కారణం అంటే లక్ష్మి గారు ఇందాక ఒక పాయింట్ యాడ్ చేశారు ఏంటి అని అంటే రాముణ్ణి యధారాజా తథా ప్రజా అని అన్నాం కదా, అట్లనే రాముడు మంచి బాలుడు అని ఒక కాన్సెప్ట్ కూడా అంటారు కదా, అది కూడా రిలేట్ చేసుకోవచ్చు అని అన్నారు. దట్స్ సో నైస్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అని అంటే తనే చెప్పారు, అపారెంట్లీ దశరథుడు చాలా వరకు కొంచెం తప్పులు చేస్తారు. ఇప్పుడు కలియుగంలో మనం ఉన్నాం అనుకో, ఏ నాన్న గట్ల ఎందుకు చేస్తున్నావు, నాన్న గిత్త తవ్వుడు నీకు తెలియదా అని మనం అంటాం, విసుక్కుంటాం. బట్ రాముడు అట్లా కాదు, ఎంత తప్పు జరిగినా ఎంత ఏం చేసినా ఒక్కసారి కూడా వాళ్ళ తండ్రి మీద గాని తల్లి మీద గాని నోరు మెదలు పడు. అంటే ఇప్పుడు నేను ఇది నీకు చెప్పడమే కాదు, నా నేను కూడా చెప్పుకుంటున్నా, ఓ 10 సార్లు నన్ను ఏమని అంటే ఏ గమ్మునుండు నాన్న అని నేను కూడా అంటా. బట్ అపారెంట్లీ అది తక్కువ చేసుకోవాలి, ఎందుకనంటే అది మంచి గుణం కాదు. అంటే మనం ఎట్లా అంటే మన గిత్తత్త తెలిసినా కూడా పీకుడు గారి లెక్క షో కొడతాం, అక్కడ స్వయంగా విష్ణు వచ్చి యాక్ట్ చేస్తున్నాడు, ఇట్లా బతుకున్నాడు, ఐ మీన్ ఇట్లా చూపించిండు అని అంటే ఎంత పెద్ద మాట కదా. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు విశ్వామిత్రులు రాముని ఎట్లా ట్రైన్ చేసిండ్రు, అక్కడ ఒక ఇన్నోసెంట్ క్యూట్ లిటిల్ కిడ్ ని తీసుకొచ్చి నేను ఇప్పుడు నేను పట్టుకోపోతా, నేను ఉపనయనం చేస్తా, ఈయన జుట్టు మొత్తం కత్తిరించు, జస్ట్ ఒక దాని పేరు ఏమంటారు పిల్కొక్కటే ఉంచుతా, మొత్తం దిప్పుతా అంటే ఏ తను ఒప్పుకుంటాడు చెప్పు. ఆ కష్టాలు ఏందో దశరథునికి తెలుసు, రైట్? కష్టం లేనిది ఎవడు మర్యాద పురుషోత్తముడు కాడు అని చెప్పనీకే నీకు బాలకాండ లోపల గన్ని ఎపిసోడ్స్ జరిగినాయి. అంటే చెప్పారు గాని జనాలు రాముని వనవాసం కన్నా డిఫికల్ట్ లిటరలీ విశ్వామిత్రునితో తిరగడమే, ఎందుకంటే ఆయన ఎక్కడ పడితే ఆడ పట్టుకోబోతుండే. రామ ఒక 7 ఏళ్ళలో 6 ఏళ్ళలో ఉన్న పోరగాన్ని పట్టుకోపోయి అక్కడ మారీష సుబాహులు ఉన్నారు నువ్వు వేసేసాయి అని అంటే ఎంత డిఫికల్ట్ కదా. ఎగ్జాక్ట్లీ అట్లా ఎంత బాగా ట్రైన్ చేసిండ్రు అనేది మనం నేర్చుకోవాలి. అది కొంచెం సేపు అయినాక నేర్చుకుందాం. ఇట్లా ఒక బాలరాముడి నుండి మర్యాద పురుషోత్తం లెక్క ఎట్లా చేంజ్ చేసిండ్రు. అండ్ ఆయన యుద్ధం చేసే విధానం చూస్తే రాక్షసులు కూడా సుసు పడేదట, అంత లెవెల్ క్యూట్ బాయ్ని ఎట్లా చేంజ్ చేసిండ్రు. ఇది మనం తెలుసుకోవాలనంటే ఒక పాట వినాలి, ఆ పాట వినేసి వచ్చాక మనం మాట్లాడుకుందాం. అండ్ యు వోంట్ బిలీవ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ విశ్వామిత్ర యూజ్డ్ ఆర్ ట్రైన్డ్ రామ బికేమ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ సీతారామ కళ్యాణం. అంటే సీతారాముల కళ్యాణం కొరకు ఏదైతే ఎలిమెంట్స్ కావాలో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఆ గుణాలని రాముని లోపల చేకూర్చిండ్రు. అంటే ధనస్సును ఎత్తేటప్పుడు శివునికి విష్ణువుకి అభేదం లేదు అని ఏదైతే ఎపిసోడ్ ఉంటుందో దాన్ని హ్యూమన్ గా హౌ ఇట్ కెన్ బి ఈజీలీ పాసిబుల్, నాట్ ఈజీలీ, ఎట్లా పాసిబుల్ అనేది విశ్వామిత్రుల వారు ఈ బాలకాండలో చూపించిండ్రు. ఒక పాట వినేసి వచ్చేద్దాం.

ఇప్పుడు మీరు అడగొచ్చు, అసలు విశ్వామిత్రునికి ఏం రైట్ ఉంది? అంటే మీరు అబ్జర్వ్ చేస్తే కులగురువు ఎవరు అని అంటే వశిష్ఠుల వారు. కులగురు అని అంటే మన డాలస్ లో గానీ తెలుగు రాష్ట్రాల్లో ఆ కులం గురించి కాదు, మొత్తం లీనియేజ్. కులం అంటే బేసికలీ లీనియేజ్ అనమాట. ఆ లీనియేజ్ అంతటి గురువు ఎవరు అని అంటే వశిష్ఠుల వారు. సో వశిష్ఠుల వారిని దశరథుడు అడుగుతారు, నేను రాముణ్ణి విశ్వామిత్రునితో పంపిస్తే ఓకేనా, ఆయన ఆయనంత అతి ట్రైనింగ్ ఇచ్చి మామని ఇబ్బంది పెడతారా అని అంటే వశిష్ఠుల వారు ఒక వృత్తాంతం చెప్తాడు, లైక్ హౌ విశ్వామిత్ర బికేమ్ విశ్వామిత్ర అని. అపారెంట్లీ ఈ ద రాజర్షి, ఈయనెవరు? బ్రహ్మర్షి. అంటే బ్రహ్మం తెలిసిన వాడు బ్రహ్మర్షి, అంటే రాజ్యం తెలిసిన వాడు రాజర్షి అని కాదు, రాజు నుండి ఋషి లెక్క మారిండు, ఆయన బ్రహ్మణ్యం నుండి తెలుసుకున్నాడు, అంటే బ్రహ్మదేవుని తెలుసుకొని అద్వైతం తెలుసుకొని ఆయనే ఋషి అయిపోయాడు. అది లైక్ దట్స్ అ రెగ్యులర్ థింగ్. బట్ కామ క్రోధ మోహ లోభాలను గెలిచి ఋషి అయిన వాడు విశ్వామిత్రుడు. సో రాముణ్ణి ప్రాపర్ గా ట్రైన్ చేయాలి సో దట్ హీ కెన్ అండర్స్టాండ్ ది వ్యావహారిక జీవితం అండ్ ఆల్సో స్పిరిచువల్ జీవితం అని అంటే నేను కాదు విశ్వామిత్రుడే కావాలి. ఎందుకనంటే వశిష్ఠుని ట్రైన్ చేయగలడు, బట్ దేన్ని ట్రైన్ చేయగలడు? మోస్ట్లీ అపాన్ ది యోగా, అంటే యోగ వాశిష్ఠ్యం ఉంటది కదా, ధర్మం గురించి, లైక్ దేవుని గురించి, ఇట్లాంటి వాటి గురించి నేను ట్రైన్ చేయగలుగుతా. బట్ ఫ్యూచర్ లోపల రాముడు పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సి వస్తుంది. ఈ యుద్ధాలు చెయ్యకుంటే రాముడు గొప్పవాడు కాలేడు. ఇంట్లో కూర్చొని నిన్ను ఎంతసేపు అనుకున్నా అది జరగదు. హీ హ్యాస్ టు లిటరలీ ఫైట్ ఫర్ ఇట్. సో అంటే తెలుసు కదా, ఋషులందరూ ఫ్యూచర్ ని ప్రెడిక్షన్ బట్ అట్లీస్ట్ వాళ్ళకి చూసే శక్తి ఉంటదని. అది విశ్వామిత్రుని దగ్గర ఉంటేనే ఆ పర్పస్ మీట్ అవుతుంది అని చెప్తాడు. ఒక్కసారి దశరథునికి చల్లటి చెంటలు పడతాయి, బట్ ఏం చేయలేడు అక్కడ. సో ద ఫస్ట్ టైం ఆయనకు పుత్రవియోగం ఎక్కడొస్తుంది అని అంటే విశ్వామిత్రుని దగ్గరికి గురుకులంకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు గురుకులం లోపల ఈయనకి ఏం ట్రైనింగ్ ఇచ్చిండు? దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. ఇది మన లైఫ్ లో జనరీగా అందరూ మనం, అంటే మనలాంటి పోరగాళ్ళు అందరూ నేర్చుకోవాలి ఇట్లాంటివి. ఎందుకనంటే ఇవి నేర్చుకుంటేనే మనం ఫ్యూచర్ లోపల, అంటే ఇంకొంచెం పెద్దవాళ్ళమైనాక ఏమైనా సాధించడానికి ఒక స్కోప్ ఉంటుంది అని నాకు రీసెంట్ గానే అర్థమైంది. సో ఈ పాట అయిపోయినాక మీకు షేర్ చేస్తా. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఫ్రమ్ కేయాస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స. కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్ లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, వన్ డాష్ బోర్డ్, వన్ క్లియర్ వ్యూ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్. ఫర్ ద ఆంటర్ప్రెన్యూర్ హూ వాంట్స్ క్లారిటీ, నాట్ కేయాస్. జోహో, పవరింగ్ పాసిబిలిటీస్ విత్ రేడియో సురభి.
3: అమ్మా, సాటర్డే మూవీ?
4: మన బడి క్లాస్.
3: అమ్మా,
4: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు.
4: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ళలోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్.
5: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Villas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Villas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Villas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.

0: Vader.
1: ఎగ్జాక్ట్లీ ఈ పాట లెక్కనే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఎట్టలేపిండు. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే బల అతి బల అని ఒక ప్రాసెస్ ఉంటది. ఇది విశ్వామిత్రుడు రామునికి నేర్పించిండ్రు. మన ఇంట్లో పెద్దోళ్ళందరు చెప్తారు, అరే చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్తుండే రామునికి విశ్వామిత్రుడు ఫస్ట్ ఇచ్చిన నేర్పించిన లెసన్ ఏంటి అంటే బల అతి బల. అక్కడనే ఆగిపోయినాం మనం. ఒక్కసారి మనం దాని గురించి రీసెర్చ్ చేస్తే అసలు ఏంది ఇది, ఎందుకు కావాలి, ఈ జనరేషన్ కి ఎందుకు కావాలి అని అంటే దేర్ ఆర్ టూ నెగటివ్ ఎఫెక్ట్స్ విచ్ మోడర్న్ జనరేషన్ కెన్ ఈజీలీ గెట్ ఎఫెక్టెడ్. ఒకటి నిద్ర లేకుండా ఉండడం, రెండు ఎక్కువ తిండి తినడం. అంటే మనలో రోగాలు ఎక్కడ నుండి వస్తాయి అన్నట్టు ఈ రెండు వల్లనే. ఫస్ట్ ది మనం సరిగ్గా నిద్రవం బికాస్ ఆఫ్ ది డూమ్ స్క్రోలింగ్ ఆర్ ఎక్స్ట్రీమ్ స్టిమ్యులై వల్లనో దేని వల్లనో. అండ్ ఫుడ్ వల్ల మనకు ఎన్ని ఇష్యూలు కావాలో అన్ని ఇష్యూలు ప్రొద్దున మంతనం సత్యనారాయణ గారి వీడియోలు చూస్తే మీకే తెలుస్తుంది. రైట్, అంటే ఇప్పుడు మీరు మొత్తం మానేసి బిర్యానీలు తినకుండా ఉండాలని నేను అనట్లే, బట్ ఈ బల అతి బల అనేది ఆ రెండింటికి సొల్యూషన్. అంటే పెద్దోళ్ళు అన్నట్టు ఇట్ హెల్ప్స్ యూ టు కంట్రోల్ యువర్ హంగర్ స్లీప్ ఫటీగ్ సెన్సెస్ వీటన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. ఏది పెంచుద్ది అతి బల అనేది ఏదైతే అంటారో ఇట్ టెండ్స్ టు రైజ్ ది మెంటల్ అలర్ట్నెస్. అంటే ఇప్పుడు రాముడు లక్ష్మణుడు ఈయనతోటి పోయినరు. అంటే విశ్వామిత్రుని ఇంటెన్షన్ ఏంది అని అంటే రాక్షసుల దగ్గర నుండి వీళ్లకు ప్రొటెక్షన్ కావడానికి నేను నీకు నేర్పిస్తున్నాను అంటాడు అతి బల బల అని. సో దట్ 24/7 వాళ్ళు యజ్ఞాలు అట్లాంటి కార్యాలు చేసినప్పుడు హీ కెన్ ప్రొటెక్ట్ హిమ్. కాకపోతే అది ఎక్కడ పనికొస్తుంది అని అంటే మీకు గుర్తుందా, రావణాసురుడు ఒక కళాడు ఐ మీన్ ఒక కోరిక అడుగుతాడు, నన్ను చంపేటోడు 14 ఏళ్ళు నిద్ర గది గిది అనేదో అంటారు. అది అంటే ఒక కథ పరంగా అదనమాట. అది అది కూడా ఈ బల అతి బలానే సాల్వ్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని మనం మళ్ళా మాట్లాడుకుందాం. నెక్స్ట్ థింగ్, ఇంకా పాలిష్ చేయాలి వాట్ ఆర్ దిస్ బల అతి బల అంటే ఇట్స్ అబౌట్ సెల్ఫ్ డిసిప్లిన్. అప్పటి వరకు చిన్న బేబీలాగా ఉన్న రాముడు బాలరాముడు మర్యాద పురుషోత్తమును లెక్క మారనీకి మొదట అడిగేంది అని అంటే లెర్నింగ్ ది సెల్ఫ్ డిసిప్లిన్. ఆయనకు లేదా ఉంది, బట్ ఇంకా పాలిష్డ్ గా ఎట్లా తయారైండు అనేదే ఈ యొక్క వృత్తాంతం. అంటే ఇట్లా బాలకాండ లోపల అట్లా ఒక్కొక్క ఎపిసోడ్ ఎట్లా నేర్పిస్తారు అని అంటే ఇట్ లిటరలీ షేప్స్ రామ. అంటే మీరు వెంకటేశ్వర సుప్రభాతం వింటే ఒక పాయింట్ ఉంటుంది, కౌసల్య సుప్రజ రామ రామ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవం అన్హితం అని ఒక పాయింట్ ఉంటుంది కదా. దాని వెనకాలన్న బ్యాక్ స్టోరీ ఏంది అని అంటే రే నాయనా రామయ్య నువ్వు లేవాల్సిన టైం అయింది, నువ్వు చేసే నువ్వు మనుషులలో ఉత్తమునివి, నువ్వేం చేయాలని అంటే నార్మల్ కార్యం కాదు దైవ కార్యం. ఇక్కడ దైవ కార్యం అని అంటే ఏదో పెద్ద పెద్దది కాదు, అక్కడ రావణాసురుణ్ణి ఏసయ్య నీకి నేను ఇప్పటిండే ట్రైన్ చేయాలి, ఇక నువ్వు లేస్తే నేను ట్రైనింగ్ ఇస్తా అని చెప్పడం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ తాటకాని చంపేయడం. ఈ పాట అయిపోయినాక మనం అది కూడా విందాం. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా, వీటన్నిటికీ శివధనుస్సుకి సంబంధం ఏందో మీకు ఈ వృత్తి ఎక్కడ తెలుస్తుంది అని అంటే రాముడు వర్సెస్ పరశురాముడు ఫేస్ ఆఫ్ అయినప్పుడు దేర్ వర్ సర్టెన్ డిస్కషన్స్. అంటే అసలు నేను వీడిని చంపేస్తా అని కంకణం కట్టుకున్న పరశురాముడు కూడా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని అన్న స్టేజ్ వస్తుంది. అది ఎట్లా వస్తుంది అది చెప్పడానికే ఇదంతా చెప్తా ఉన్నా. ఒకవేళ మీరు ఫాలో అయితే వెళ్ళండి.

సో ఇట్లా అయిపోయింది. ఇది అయిపోయినాక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది బల అతి బలాలతో వచ్చింది. నెక్స్ట్ అది నేర్పించిన వెంటనే తాటక సంహారం ఒకటి వస్తుంది. ఈ తాటక సంహారం అంటే బేసికల్లీ అక్కడ ఒక పెద్ద స్త్రీ ఉంటది. ఆ స్త్రీ ఏంటి అని అంటే ఈ యజ్ఞం చేసేటోళ్ళ మీద రక్తాన్ని మాంసాన్ని ఇస్తా ఉండి వాళ్ళని డిస్టర్బ్ చేస్తా ఉంటది. అయితే ఇప్పుడు రాముడు పాపం క్వశ్చన్ అడుగుతాడు, సార్ నేను ఇప్పుడు ఈ అమ్మాయిని కొట్టొచ్చా, దట్స్ కంప్లీట్లీ రాంగ్ రైట్, అది అధర్మం కదా అని అంటారు. అప్పుడు ఒక బ్యూటిఫుల్ పాయింట్ అంటారు, ఏంటి అని అంటే ధర్మబోధ లోపల మొత్తం కూర్చోబెట్టి ఆమె అక్కడ అటాక్ చేస్తా ఉంటే, అఫ్ కోర్స్ ఆమె లక్ష్మణుడు హ్యాండిల్ చేస్తాడు అప్పటి వరకు, రాముని కూర్చోబెట్టి రామ ధర్మం అనేది ఆడ మొగ ఇట్లాంటి జెండర్స్ గాని ప్లేస్ గాని ఇట్లాంటివి కాదు, అది చాలా సూక్ష్మమైనది, నీకు సింపుల్ గా అర్థం చేయాలి అని అంటే ఒక 10 మంది అంటే సింహాద్రి సినిమా లోపల సీన్ ఉంటుంది చూడు, 10 మందికి మంచి చేయనీకి నువ్వు ఎంత కష్టపడుతావు అంటే ఒకరిని వేసే నీకైనా తయారుండాలి అన్నట్టు. ఇక్కడ కూడా అంతే, 10 మందికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, యూ హావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఒకవేళ చెడు జరుగుతుంది అని అంటే ఎవడైతే ఆ కారణం ఉన్నాడో ఆ కారణాన్ని నువ్వు అంతం చేయాలి, నువ్వు దానికి ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ ఏం చెప్తాడు అని అంటే రాముడు పోయి ఏ ఆమె వింటది నా మాట వింటది నేను చెప్పి అమాయకంగా పోయి ఆమె తోటి మాట్లాడి ట్రై చేస్తాడు. ఇగో అమ్మ అట్లా కాదమ్మా అట్లా ఇట్లా అని అంటే ఆమె తపాక్ అని చరుస్తుంది పాపం రాముడిని, దెబ్బ తాకుతుంది. దెబ్బ తాగినాక మన రాముడు ఊరుకుంటాడు, నీ ఇంకా మా టెంకి అని చెప్పి బాణం వేస్తాడు, ఆమెను కొడతాడు, ఆమె ఒక్క బాణానికి లేచిపోతుంది. ఇది కథ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే రాముడు తాటకని ఎట్లా చంపిండు అది కాదు, హౌ ధర్మ చేంజెస్ అంటే ధర్మ చేంజెస్ ఇట్స్ ఫామ్ అంటారు కదా, ఎంత సూక్ష్మంగా అది మారుతుంది, అది నువ్వు ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో ఎట్లాంటి ధర్మాన్ని ఫాలో అవ్వాలి అని నీకు చెప్పడమే ఈ కథ యొక్క ఈ వృత్తాంతం యొక్క బ్యాక్ స్టోరీ. ఓకే ఇంకా పాట విందాం, దాని తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడదాం.

అయితే చాలా ఏళ్ళ క్రింద అంటే చాలా ఏళ్ళ అంటే 30 ఏళ్ళ కాదు కానీ ఒక 10 ఏళ్ళ కిందనో 15 ఏళ్ళ కిందనో ఐ యూస్ టు హ్యావ్ దిస్ క్వశ్చన్. మన దగ్గర గింత సత్తా ఉంటాయి అంటే అశోకుడు రాముడు ఈ కురుక్షేత్రం ఇట్లాంటివి గింత సత్తా ఉంటే మనం ఎందుకు వేరే దేశాలను వేరే జాగాలను మనం ఆక్రమించాలి? అంటే ఏదో ఆక్రమించుకున్నాం అంటే ఏదో ట్రేడ్ చేసే విధానం వరకు వి జస్ట్ టుక్ కేర్ ఆఫ్ ది పోర్ట్స్ చోళులు గాని వాళ్ళు గాని చంద్రగుప్తులు గాని, బట్ వై డింట్ వి అటాక్ ఆర్ రూయిన్ సంథింగ్ అని నాకు క్వశ్చన్ ఉంటుండే. అంటే ఇప్పుడు అలెగ్జాండర్ గాని తుర్ష్కులు గాని అంటే అలెగ్జాండర్ కిల్జీ అంటున్నా తుగ్లక్ కిల్జీ గోరీ గజనీ ఔరంగజేబ్ ఇలాంటి హౌలగాలందరూ మన దాన్ని నాశనం చేసిండ్రు కదా. గట్లా మనమెందుకు వేరే దాని దగ్గర ఎందుకు నాశనం చేయలేదు ఆర్ ఎందుకు అటాక్ చేయలేదు అని నాకు ఒక ప్రశ్న ఉంటుండే. రామాయణం చదివినప్పుడు నాకు ఒక బ్యూటిఫుల్ పాయింట్ విశ్వామిత్రుల వారు రామునికి చెప్పిన ఇన్సిడెంట్ గుర్తుంది. మనకు ఇంత శక్తి ఎందుకు కావాలి? వై డు వి నీడ్ పవర్? అంటే అమ్మవారిని ఉపాసించు అని రామునికి విశ్వామిత్రుల వారు చెప్పినప్పుడు అంటే శక్తి ఎందుకు, అంటే శక్తి ఉపాసన ఎందుకు అని రాముడు అడుగుతాడు. అప్పుడు శక్తి ఉపాసన వెనకాలన్న వృత్తాంతం మొత్తం విశ్వామిత్రులు చెప్పుకుంటూ ఒక బ్యూటిఫుల్ పాయింట్ అంటాడు. ఏంది అని అంటే నువ్వు ఏదైతే శక్తిని తెచ్చుకుంటున్నావో ఇదేదో అటాక్ చేయడానికో కామం మీదనో క్రోధం మీదనో దీని మీద చేయనీకి కాదు. ఇప్పుడు రావణాసురునికి రామునికి తేడా ఎక్కడ అంటే ఇక్కడ ఇద్దరి దగ్గర భక్తి ఉంది శక్తి ఉంది. బట్ మనం రాముణ్ణి దేవుడు అన్నాం రావణాసురుణ్ణి రాక్షసుడు అన్నాం ఎందుకు అని అంటే ఆయన శక్తిని కామక్రోధ మోహలోభాలను గెలుచుకోవడానికి వాడుకున్నాడు. ఇక్కడ రాముడు ధర్మార్థ కామ ధర్మం దాని తర్వాత అర్థం దాని తర్వాత కామం అట్లా చేసిండు. ద సీక్వెన్స్ మ్యాటర్స్ అట్లా అనమాట. ధర్మానికి ఆయన హయ్యర్ ప్రెసిడెన్స్ ఇచ్చిండ్రు. సో నువ్వు శక్తి ఎందుకు కావాలి అంటే ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, సో ధర్మ కార్యాలు నిర్వర్తించడానికి నీకు శక్తి కావాలి. ఇప్పుడు మీరు అడగొచ్చు, అరే ఇంద్ర ఈ అమ్మ పాత సినిమాలన్నీ చూపెట్టినట్టు ఏమేమో మాట్లాడుతున్నావు అని మీరు అనొచ్చు. లెట్ మీ టెల్ యూ దిస్, ధర్మం అంటే ఇప్పుడు మీరు ఏదో పోయి 10 మందికి సహాయం చేయాలి అట్లని కాదు. ధర్మం అని అంటే ఒకడు బాధలు ఉన్నాడు భయ్ మీ దోస్తు కాడు ఎవడో, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? నీ దగ్గర ఒకవేళ నువ్వే మార్క్ జుకర్బర్గ్ ఎలాన్ మస్క్ ఇట్లాంటి లెవెల్లో పైసలు ఉన్నాయి, మన బాధను రెక్టిఫై చేయడం నీకు ఎంతసేపు చెప్పు కదా. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లోపల శక్తి ఇస్ నథింగ్ బట్ ద అమౌంట్ యు హ్యావ్. అట్లా నువ్వు ఆ యోగ్యతకు వెళ్ళడానికి ఈ శక్తి ఉపాసన ఈజ్ ఇంపార్టెంట్. వేరేని బాధ తుడువ నీకు, నీ దోస్తుగాలు నీ అమ్మాయిలు నీ పిల్లలు వీళ్ళకి ఏం ఇబ్బంది రాకుండా చూసుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ, ఇది నీ ధర్మం. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏడనో యూనివర్సల్కో దానికో దీనికో పోయినావు, నువ్వు బడ్జెట్ కన్స్ట్రెయింట్ గట్టిగా ఉన్నది రైట్, వాడు ఏదో కొత్త రైడ్ వచ్చింది ఆ రైడ్ ఎక్కుతాను అంటాడు, అది నువ్వు అనుకునే బడ్జెట్ దానికన్నా ఒక 200-300 ఎక్స్ట్రా ఉన్నది. సరే ఓకే, ఇది ఎక్కడనిచ్చినావు, ఎంత సంపాదించిన పోరాకాల కొరకే కదా. బట్ అదైపోయింది, దాని తర్వాత ఇంకో దానికి వెళ్ళినావు కదా, నీ దగ్గర పైసలు అయిపోతాయి, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు రైట్? దీన్నే మన అంటే మన సేమ్ సేమ్ చెప్పిండ్రు అని అంటే దిస్ ఇస్ కాల్డ్ శక్తి. ఈ శక్తి అనేది నీకు అన్లిమిటెడ్ రావాలి అని అంటే నువ్వు ఉపాసన చేయాలి. ఉపాసన అంటే యూ హ్యావ్ టు వర్క్ అండ్ అంటే వర్క్ కన్సైజ్లీ కాన్షియస్లీ ఆర్ కన్సైజ్లీ అదేదో మళ్ళీ మాట్లాడుకుందాం ఇంగ్లీష్ లో. బట్ నువ్వు ఎట్లాంటి పని కొంచెం లెంత్ ఎక్కువైంది మనం పాట వినేసొద్దాం, బట్ నువ్వు ఎంత కర్మ చేస్తే నీకు అది ఎక్కువ రిటర్న్ అవుతుంది అది నేను చెప్పాలనుకున్న ఉద్దేశం అన్నమాట.

అమ్మయ్యా ఇట్లా రాముడి గుణాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి వెళ్తే లైక్ లిటరలీ 16 గుణాలు ఏదో ఉంటాయి. విశ్వామిత్రుని దగ్గర ఆయన దగ్గర 16 గుణాలు ఆయన విశ్వామిత్రుని దగ్గర నేర్చుకుంటారు. ఇది మనకు బాలకాండలో కూడా ఉంటది. అంటే నేను అది ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, ఎందుకంటే మన మెయిన్ టాపిక్ మిస్ అయిపోతాం. అంటే మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలి ఆ 16 గుణాలు ఏంది అని అంటే ఇది ఉంటది. ఏంది ఫస్ట్ పాయింట్ ఒకటి ఉంటుంది, కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అనుకుంటా విశ్వామిత్రుల వారు నారదుని అడుగుతాడు. ఆ అడిగే క్వశ్చన్ యొక్క ఆన్సరే ఈ రామాయణ సారం మొత్తం. అపారెంట్లీ ఆ 16 గుణాలు ఏదైతే ఉన్నాయో అది మనం నేర్చుకోనికి వాల్మీకి గారు అడిగినారు. ఇదేదో జస్ట్ ఆయన రాజున్నాడని చెప్పడం కాదు, అఫ్కోర్స్ ఈ పాయింట్ ఆఫ్ టైం లోపల అదొకటి చెప్పిండు, కానీ అట్ ది ఎండ్ నువ్వే మారుతున్నావు, ధీరజ్ గారు ఏం మారుతున్నాడు అని చెప్పడమే ఈ వాల్మీకి రామాయణం యొక్క ఉద్దేశం. ఒక పాట వినేసి వచ్చేద్దాం మనం మళ్ళా.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
5: నీ కళ నిజం అవబోతోంది.
4: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: call them at 817-829-8888.
1: Hello, dinner plans ఏంటి? Group లో ఎవరం సపోర్ట్ చేసలేరు.
2: What a dare, I'm completely exhausted. Dinner plans ఏంటి?
3: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. Dinner plans ఏంటి?
0: Every time, okay question. Dinner plans, ainti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets kata. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: సో గైస్, ఎక్కడి నుండి మొదలెట్టినామో గుర్తుందా? సీతాధనుర్భంగం నుండి రాముని గుణాల దగ్గరికి వెళ్ళినాం. మళ్ళా సీతమ్మ ఎట్లా అబ్జర్వ్ చేసింది ఒక్కొక్క గుణం అనే దాని గురించి మాట్లాడుకుందాం. అది మాట్లాడుకునే ముందు ఒక చక్కటి పాట వినేసి వచ్చేద్దాం.

అమ్మయ్యా. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం సీతమ్మ పర్స్పెక్టివ్ దగ్గరికి వెళ్దాం. అసలు ఆమె ఎట్లా పెరిగింది, జనకుడు ఆమెను ఎట్లా పెంచింది, రైట్? ఆమెకి ఎంత ఏ లెవెల్లో విద్యాభ్యాసం జరిగింది అని అంటే 64 కళలు అంటారు కదా, ఆమెకు అన్ని అన్ని తెలుసు లిటరల్లీ. సో షీ వాజ్ గుడ్ ఇన్ మ్యాథ్స్, షీ వాజ్ గుడ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, షీ వాజ్ గుడ్ ఇన్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ గురించి తెలుసు, ఎక్కడ ఇరిగేషన్ గురించి తెలుసు. యూ వాంట్ బిలీవ్ షీ వాజ్ ఎ గ్రేట్ ఇంజనీర్ అట. యా, అంటే మీరు వాల్మీకి రామాయణంలో ఉంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఒక కేసు ఎక్కడ అంటే నేను ఇది ఎక్కడనో చూసినో విన్నో నాకు గుర్తుకులేదు. అపారెంట్లీ వాళ్ళ దగ్గర విపరీతంగా వర్షం ఉన్నప్పుడు హౌ షీ వాజ్ ఏబుల్ టు, అంటే ఇది మిథికల్ గా ఆమె భూమి బిడ్డ కాబట్టి చేసిందని అంటారు, కానీ మన జెన్జీ వైబ్ లో మాట్లాడాలి అని అంటే షీ వాజ్ ఎ సివిల్ ఇంజనీర్ హు వాజ్ ఏబుల్ టు, దాని పేరు ఏమంటారు, కెనాల్స్ లెక్క వాటిని అది చేసి ప్రాపర్ గా డ్రైన్ అయ్యేటట్టు చేసి ఆ ఊరిని మునగకుండా చూసుకున్నదట. అది సీతమ్మ గొప్పతనం. ఇది జస్ట్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. అండ్ ఆమెకు ధర్మ జ్ఞానం ఎంతుందో, అంటే రాముని కన్నా ముందు ధర్మం ఎవరికి తెలుసట అంటే సీతమ్మకి. దిస్ ఇస్ బ్యూటిఫుల్, రైట్? అట్లా సీతమ్మకి ధర్మ జ్ఞానం మొత్తం తెలుసు. ఇప్పుడు స్వయంవరానికి వచ్చినప్పుడు ఆమె ఏం అబ్జర్వ్ చేస్తారు, అఫ్ కోర్స్ దాని పేరు ఏమంటారు, ఎవడైతే యోగ్యుడో వాడినే చూసుకుంటది కదా. అంటే ఇట్లా ఇట్లా యోగ్యుడన్నా అని చెప్పి ఆమె కన్నా పైసలు ఎక్కువ ఉన్నాయా, ఆమె కన్నా గర్వం ఎక్కువ ఉందా, ఆర్మీ ఎక్కువ ఉందా, ఏది ఎక్కువ ఉందా, అది ఎక్కువ ఉందా అని కాదు ఆమె చూసేది. ఫేమ్ ఎక్కువ ఉందా అట్లా కాదు. ఆమె ఒక కులమానం పెట్టుకుంది. ఆ కులమానం ఏంటి అని అంటే ఎవడు ధార్మికంగా ఉన్నాడు. ఇది సీతమ్మ యొక్క గొప్పతనం. ఆమె ఔదార్యం ఏందిరా భయ్య అని అంటే ఇది. ఇక్కడ మస్తు మంది రాజులు ఉన్నారు. ఇక అమ్మ ఎంత మంది రాజులు అంటే నీ అమ్మ ఇక ఇండియా మొత్తం రాజులందరూ సీతమ్మను పెళ్లి చేసుకునికే పోయినట్టు అక్కడ తయారైనరు. ఈ ఒక్కొక్కటి ఎట్లా అంటున్నారు అని అంటే ఆమె ఏదో ప్రైజ్, నేను ఇదేదో కాంపిటీషన్, ఇది చేసుకుంటే ఆమె నాకు దక్కుద్ది అనుకుంటా ఏదో వస్తువు లెక్క చూసిండ్రు. అంటే స్త్రీని వస్తు రూపకంగా చూసిండ్రు అక్కడ. అది పాయింట్ నెంబర్ వన్. నెక్స్ట్ థింగ్, ఇట్లా ఇదొక చిన్న రాజ్యం, ఇది నేను ఈజీగా జయించగలుగుతా అని కొంతమంది రాజులు వచ్చిండ్రు. వీళ్ళు అంటే ఆరగెన్స్ తోటి, ఒక గర్వం తోటి, ఒక కోపం తోటి. కొంతమంది అయితే జనకుని విలన్, ఐ మీన్ జనకునికి అగెన్స్ట్ ఉండేటోళ్ళు, వాళ్ళు అయితే ఛాన్స్ దొరికితే మొత్తం ఏజ్ పడదొద్దాం అన్నట్టు కొంతమంది వచ్చిండ్రు. ఈ అంత మంది రాజుల లోపల రాముడు ఎట్లొచ్చిండు? అసలు మీకు ఇది హైలైట్. విశ్వామిత్రుడు రాముడిని ఎందుకు తీసుకొస్తాడు అని అంటే ఇక్కడ ఎక్కడో చిన్న జాతర అవుతున్నది రా భయ్య, అంటే మన సురభి జాతర అయినట్టు అది ఇక్కడ జాతర అవుతున్నది. అదో అక్కడ శివుని ధనస్సు ఉన్నదట, అక్కడ వేలంపాట కదా, సారీ అట్లా ఎగ్జిబిషన్ లెక్క పెట్టిండ్రు. జస్ట్ అట్లా చూసి దండం పెట్టుకుందాం, ఎంతైనా శివుని ధనస్సు అంటే గ్రేట్ కదా అని చెప్తే, అయ్యో గురుగారు తప్పకుండా జనకుని గురించి కూడా నేను విన్నాను, ఒక్కసారి ఆయన దర్శనం కావాలి. ఇమాజిన్ రామ సేయింగ్ ఐ నీడ్ దర్శన్ ఆఫ్ జనక, నా జన్మ ధన్యం అవుతుంది అని అన్నాడు. ఎంత గొప్పడు చెప్పండి. సో ద ఫస్ట్ థింగ్ ఇస్ హ్యూమిలిటీ. రాముని దగ్గర సీతమ్మ చూసిన మొదటి గుణం ఏంది అని అంటే హ్యూమిలిటీ. అండ్ ఇంకోటి ఏంది అంటే ఎవరైనా పెద్దోలు కనబడితే రాముడు పోయి ఇట్లా దండం పెడతా ఉంటాడు, తాతగారు మంచిగా ఉన్నారా మీరు అని. అంటే ఈ కాలంలో మనం సినిమాలు చూసినాం అనుకో, ఎవడో కామెడియన్ కో అట్లాంటి క్యారెక్టర్స్ ఇస్తాం, బట్ రాముడు అవన్నీ అలవరుచుకుంటున్నాడు. ఎందుకనంటే అవి ధర్మాలు కాబట్టి. ఎందుకు ఇది మీరు అడగొచ్చు, ఇప్పుడు పెద్దోళ్ళని గౌరవిస్తుంటే ఏమొస్తుంది రాబాయి నీకు అని అంటే, అపారెంట్లీ కొంతమంది మంచి పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని గౌరవించినప్పుడు వాళ్ళ నోట్లో ఏ చిన్న మాట వచ్చినా అది నిజమైతుంది. సో ఆయన దగ్గరికి వెళ్ళి తాతగారు బాగున్నారా, కాళ్ళకి దండం పెట్టినాం అనుకో, బై సమ్ నేచర్ ఆయన ఉండి అరే నువ్వు మంచిగా వృద్ధి చెందు అని ఏదో ఒకటి అంటాడు కదా, కథం అది నిజమైపోతుంది. అది అంటే ఇప్పుడు ఏదో రాముడు వృద్ధి చెందాలో అట్లానే కాదు, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆయన రెస్పెక్ట్ చేస్తా ఉంటే ఆయనకు అవన్నీ బ్లెస్సింగ్స్ యాడ్ అయినాయి. ఇప్పుడు తుర్కోలు అనుకో, తుర్కోలు ఒక పాయింట్ అంటారు, దువా మాంగ్నా దువా మాంగ్నా అని అంటారు కదా, ఆ దువా మాంగ్నే కా అసర్ జో హోతా హే ఓ రామ్ అంటే పావు చూనేసే హోతా హే పత్తే పత్తే గులాబ్ హోతా హే అన్నట్టు రాముడు మనం చూపెట్టిండు. కొంచెం లెంత్ ఎక్కువైంది, ఆయన ఇప్పటికైతే ఒక పాట వినేసుకో వచ్చేద్దాం.

అయితే రాముని దగ్గర ఆమె ఏం అబ్జర్వ్ చేసింది అంటే, అవుట్ ఆఫ్ ఆల్ దోస్ కింగ్స్ వై షీ చోజ్ రామ. అంటే ఇప్పటి వరకు బాహుబలిలో ఒక సీన్ ఉంటుంది కదా, అప్పటి వరకు ఇట్లా అయ్యో అమాయకంగా ఉన్న ప్రభాస్ అన్నట్టుండి ఆయన కూడా అట్లానే లిటరలీ అట్లానే యాక్ట్ చేయడు. హిస్ లిటరలీ లైక్ దట్ ఇన్నోసెన్స్. అంటే ఇప్పుడు బాహుబలిలో ఉన్నట్టు అట్లానే కాదు, బట్ స్టిల్ పెద్దవాళ్ళు కనబడతారు దండం పెట్టడాలు ఇట్లా ఉండి వెనుకుంటాడు. విశ్వామిత్రుడు ఇక్కడ ముందుంటే ఫేస్ అయితే ఈయన వెనకాల వెనకాల నడుస్తూ ఉంటాడు. జస్ట్ ఇమాజిన్ ఇట్లా ఆజాను బాహుడు, అరవిందమైన కండ్లు, మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈయన చూస్తా ఉన్నారు ఎవర్రైనే అని. అక్కడెవరో అక్కడ ఒక పుకారు పుట్టించిండ్రు, దశరథుని కొడుకట దశరథుని కొడుకట అని. అంటే అందరూ ఎమ్మ దశరథుని కొడుక, ఇట్లా బాహుబలి లెవెల్ ఎలివేషన్ వస్తా ఉంది. బట్ ఇక్కడ మాత్రం సీతమ్మకి తెలియదు ఆయన ఎవరో, బట్ షీ కైండ్ ఆఫ్ నోటీస్డ్ హిమ్. ఎక్కడ ఆరోగెన్స్ చూపెట్టట్లే, ఎంత శక్తి ఉన్నా ఆయన గురువు గారు ఏం చెప్తున్నారో ఇట్లా వంగి వంగి మరీ వింటున్నారు. ఇదే శివధనస్సు అంటే, ఇది ఇట్లుంటుందా అట్లుంటుందా దాని కథ, దాని వృత్తాంతం, పినాకపాణి అని శివుణ్ణి ఎందుకు అంటారు, ఆ వృత్తాంతం మొత్తం స్వయంవరంలో చెప్తాడు. అంటే పెళ్లిల లోపల ఆడవాళ్ళకి గౌరీ కళ్యాణం ఎట్లా, గౌరీ పూజ ఎట్లయితే చేపిస్తారో ఈయనకు శివుని గురించి మొత్తం చెప్తారు. అంటే ఈ ఆ కాలం లోపల శివుని గురించి ఎందుకు చెప్పిండ్రు అని అంటే, ఇప్పుడు మనకు వి హావ్ గాట్ సో మెనీ స్క్రిప్చర్స్, అంటే భగవద్గీత ఉంది, భాగవతం ఉంది, రామాయణం ఉంది, లలిత ఉంది, విష్ణు ఉంది, ఇన్ని సహస్రనామాలు రుద్రాలు ఇవన్నీ ఉన్నాయి. బట్ ఆ కాలం లోపల అందరికి తెలిసింది ఒకటే, వేదం ఒక్కటే, వేదం వేదాంతం ఒక్కటే. ఆ వేదాల లోపల దేవునికి కొన్ని గుణాలు ఇచ్చిండ్రు. ఆ గుణాలు ఎవరికి ఉన్నాయి రాబాయ్ అని అంటే శివునికి ఉన్నాయి. సో దేవుడు అంటే ఎవరు అని అంటే, ఫస్ట్ థింగ్ ఇట్ వుడ్ ఐ మీన్ నువ్వు ఎవరు ఇమాజిన్ చేసుకుంటావు అంటే శివుడు, నెక్స్ట్ ఇంద్రుడు, ఇట్లన్నమాట. అంటే అఫ్ కోర్స్ విష్ణుమూర్తి ఉన్నారు ఇవన్నీ కాదనట్లే, మీరు ఇప్పుడు నన్ను తిట్టకండి, విష్ణుమూర్తి కూడా ఉన్నారు. బట్ శివ విష్ణు ఇద్దరు ఒకటే, పరమేశ్వర తత్వాలే. బట్ అట్లా సో శివుడికి ఇట్లుంటాడు అట్లుంటాడు అని చెప్పేసరికి, అచ్చా అచ్చా గురుగారు అని ఈయన వింటా ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, మనం ఇంకో పాట వినేసి వచ్చేద్దాం.

0: చెప్పిరా
1: కృష్ణ, నాకు హెల్ప్ చేయాలి, చేయగలవా?
0: నువ్వు అడగాలే గాని.
1: అయితే అర్జెంట్గా మాట్లాడరా
0: ఈ టైంలోనా?
2: సో ఇప్పుడు అక్కడున్న వేల మంది రాజులు వీళ్ళందరూ దీని పేరేమంటారు శివధనుసుని ఎత్తుతున్నారు. ఓన్గా కష్టపడుతున్నారు, అదవుతున్నారు, ఇదవుతున్నారు. ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీ హావ్ టు లుక్ ఎట్ దేర్ అటైర్. వాళ్ళందరేమో గోల్డ్లు హెవీ ఇవి వజ్రాలు వైడూర్యాలు ఏది పడితే అది వేసుకున్నాడు. బట్ రాముడు మొహం మీద చిరునవ్వు తప్ప మిగతాదంతా ఒక దాని పేరేమంటారు ఋషులు ఎట్లయితే బట్టలు వేసుకుంటారో అట్లాంటి బట్టలు వేసుకుని వచ్చిండు. ఓకే, ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు ఇట్లా చేతులు కింద పెట్టుకుని. లక్ష్మణుడేమో సైగలు చేస్తుంట, అన్నా పో అన్నా అన్నా పో అన్నా అని. మనోడేమో అరే గురుగారు చెప్పనివే అనుకుంటా లక్ష్మణుడు అంటున్నాడు. సో ఇప్పుడు మొత్తం అందరు అయిపోయినాక జనకుడు ఒక పెద్ద స్పీచ్ ఇస్తాడు. ఇదేనా మీ గొప్పతనం, ఇదేనా మీ రాజసం, ఏమైంది, ఎక్కడ పోయింది రాజులంతా, అసలు ఎట్లా ఇట్లా అయితే, హౌ కెన్ దిస్ భరతవర్షం జంబుద్వీపం ఎట్లా ఇట్లా అని అనుకుంటా అంటే, అప్పుడు విశ్వామిత్రుడు ఒక్కసారి మీరు మా శిష్యుడు ట్రై చేస్తాడట చిన్న పిల్లవాడు అని అంటే, సరే ట్రై చేద్దాం, ఇంతమంది రాజులు అయిపోయినాడు మీకెందుకు తప్పనుడు అని చెప్పి రాముణ్ణి యాక్సెప్ట్ చేస్తాడు. మనోడు పోతాడు, మనోడు పోయి అంటే ధనుస్సుకి దండం పెట్టి తిరుగు ప్రదక్షిణాలు చేస్తా ఉన్నాడు. అక్కడ రాజులేమో నవ్వుతున్నాడు, ఈయన ఏం చేస్తాడు, ఈయన ఒక ఋషి లెక్కున్నాడు, ఈయనకంత సీన్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని నవ్వుతా ఉంటారు. ఈయన ఎవ్వరి మొహంలో ఏం చూడాడు, జస్ట్ దండం పెడతాడు, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో దాన్ని ఇట్లా లేపుతాడు, ఆ తీగని ఇట్లా పైకి అంటాడు, టపా అని పగలగొడతాడు, అయిపోయి. ఇప్పుడు సీతమ్మ ముఖ కదలికలు ఎట్లున్నాయి ఇది మనం తెలుసుకోవాలి. ప్రస్తుతానికి పాట వినేసి వచ్చేయండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

యాక్చువల్లీ ఇది కాదు, మీకు ఈ పాట బాగా సెట్ అవుతుంది అనుకోండి ఈ సిచ్యువేషన్ కి. అండ్ గైస్ బై ఎనీ ఛాన్స్ ఈ పాట అయిపోయే లోపు మన షో అయిపోయింది, మనం మళ్ళా నెక్స్ట్ వీక్ కలుసుకుందాం ఇంకో కొత్త టాపిక్ తోటి. ఐ హోప్ యు అండర్స్టూడ్ వాట్ ఈస్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ శివ ధనోట్ భంగం, ఎన్ని పర్స్పెక్టివ్స్ ఉన్నాయో చూసినాం అనుకుంటున్నాం.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

0: రేడియో సురభి 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ద రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: బడి బడి బడి రా.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Akattukuntam, oppattu padtam. Radio Surabhi.
0: Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo Telugu nestam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: India ki teleport aithe enta baaguntundo.
6: What if India was just a tap away?
7: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With My Pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support at MyPursu.com.
8: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
9: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
9: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
11: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
10: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
11: ఇంకా వెయిట్ చేస్తామంటే లెట్ తీసుకో.
12: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 @ 9194914514.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
6: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514.
8: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
10: హాయ్, దిస్ ఇస్ శ్రీలీలా.
9: హాయ్, నేను మీ తేజ సజ్జా.
10: టు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3,
8: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
9: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: విశాఖంలో తత్తరిక్ష వచ్చి ఆషాఢంలో ధిత్తరిక్ష
1: కార్తీకంలో తత్తరిక్ష వచ్చి హేమంతంలో ధిత్తరిక్ష
0: నీకుండే గుప్పిండు విప్పాలి రే ప్రేమ సందేహ రేఖాలి
1: మంత్రాలు తంత్రాలు మానాలి రే ప్రేమ సూత్రాల

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా
1: నా ఫేవరెట్.
2: ఎప్పటి నుంచి?
1: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
2: చెప్పనే లేదు.
1: నువ్వు చేయలేదు. మన దగ్గర నుంచి చెప్పనే లేదు.
2: జూలియట్
1: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3
2: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Gallus, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: IPL matches aina, kotta movie release aina, news aina, time aina, diga thoduga Radio Surabhi, America lo telugistam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
6: నీ కల నిజం అవబోతోంది.
5: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
6: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే

0: services or call them at 817-829-8888.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా.
3: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hi guys, this is Harish Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM HD3 quality to meeku marinta cheru kaapotham. Keep listening to me next time, Radio Surabhi.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు support@mypursue.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ.

0: electronics.com or call Nanda Ji 3 at 919-491-4514.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: డూ లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi.
4: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
5: Konni paatalu chevulunu taaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories,
6: gurtukostunnai.
0: Like love, like life moments.
5: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
7: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibus Audio and Visual Vibe.
5: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
8: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
9: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
10: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todavtai. ala chuste mana roots farming lo unnai, but we moved on. still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. so let's get back to our roots with vvf agtech inc. Vallemari farms believes that farming is not backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Vallembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
11: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
12: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
12: హాయ్, నేను మీ తేజ సజ్జ.
11: టు లిసన్ టు రేడియో సురభి
12: 107.9 HD3,
11: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
12: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursu isn't just an app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support@MyPursu.com.
6: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఉన్నపెన్నులు లేని బ్రహ్మాండమైన దృశ్యాలు అభినయంతో అద్భుతమైన

ఇంకా చెక్కు పెట్టేస్తూ బ్యాంకు చెక్కు లక్ కొద్ది దగ్గరా స్టెప్పు మీద స్టెప్పు ఎక్కడ ఇంకా తప్పు అటు లిఫ్ట్ వచ్చేరా వచ్చేరా ఎప్పుడైనా కాక.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
4: Konni paatalu chevulunu taaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories,
5: gurtukostunnai.
0: Like love, like life moments.
4: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
6: MM Keeravani live in concert.
0: Yes, Mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
4: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
8: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
9: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
8: హాయ్, నేను మీ తేజ సజ్జ.
9: టు లిసన్ టు రేడియో సురభి
8: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
8: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: நவீன்தலைக்கு கேரின் தலைக்கு கேராஃப் அட்ரஸ் ரேடியோ சிறுபி.
1: ரேடியோ சிறுபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ். அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
1: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్
6: గుర్తుకొస్తున్నాయి,
1: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
7: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkeeravani show.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: ఎస్ సార్.
8: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
10: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
11: ఇట్స్ చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
13: India ki teleport aithe enta baaguntundo.
14: What if India was just a tap away?
15: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
16: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
17: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
18: హాయ్ గైస్, దిస్ ఇస్ షేలీనా.
17: హాయ్, నేను మీ తేజ సజ్జ.
18: టు లిసన్ టు రేడియో సురభి
17: 107.9 HD3,
16: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
17: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.
19: ఆకాశవాణి

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, ఐ యామ్ సుశీలా.
1: హాయ్, నేను మీ తేజ సచ్చ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Mera tumhara hamara pyar sabka favorite india bazaar
1: gata 24 gendla nunchi india bazaar manandarki kavalsina vastulu anni andistu it has grown on us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar
3: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే
5: జస్ట్ ఇమాజిన్ మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ Now, it's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support at MyPursu.com. America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosam. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా డోంట్ వరీ జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్ స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్ వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్ క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్ విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514
6: అందరికీ నమస్కారం నేను మీ చిత్ర
7: హాయ్ దిస్ ఇస్ విష్ణు మంచు
8: హాయ్ గైస్ దిస్ ఇస్ శ్రీలీలా
7: హాయ్ నేను మీ తేజ సజ్జ
8: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3
6: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
3: Radio Surabhi, Dallas is the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
7: Konni paatalu chevulu thaaki vellipo gundala daaka chere prayanam adi.
3: Like memories,
8: gurtukostunnai.
3: Like love, like life moments.
7: And ippudu ee anubhutulanni oka chota cherthe,
3: how can we miss that experience?
9: MM Keeravani live in concert.
3: Yes, Mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
7: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
11: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
10: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
11: ఇంకా వెయిట్ చేస్తామంటే
12: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3. అట్లా నవ్విసి బాబు, మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండి.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: station. Only on 107.9 FM HD3. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్,
7: గుర్తుకొస్తున్నాయి.
6: లైక్ లవ్, life moments.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
6: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
8: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
6: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/MM కీరవాణి షో.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
12: Yes sir.
11: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
13: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
11: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దియర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
14: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్,
7: గుర్తుకొస్తున్నాయి.
6: లైక్ లవ్, లైఫ్ మూమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
6: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
8: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
6: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/MM కీరవాణి షో.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.

0: HD3. కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్,
2: గుర్తుకొస్తున్నాయి.
1: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
0: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
0: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
0: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkirawani show.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ INC is your calling for farming. Vallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్యూటివ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, పచ్చని కబాబ్, పరోటా కూడా.
5: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A to B texas.com, perfect for dine in, takeaway or full service catering.

0: చంద్రబోస్ ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్,
7: గుర్తుకొస్తున్నాయి.
2: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
6: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్?
8: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా కోమెరికా సెంటర్ లో 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.

0: Hurry up and book your tickets at tinyurl.com/mmkiravani show.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
2: అక్క, లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulu daaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Like life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, Mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: ఇండియా వెళ్ళలేమరా నేను?
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
9: Sure. How many people are we expecting?
8: 5K ankuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
9: Idi office party a leka jatra?

టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, ప్యాలెస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. Tick, tick. Radio Surabhi, time check. Studio low time, 8 a.m.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
4: ఐ హావ్.
3: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉంది. అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
7: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
8: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నోరూరించి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్.
9: ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
4: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
7: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
8: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్.
9: ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulunu taaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnayi.
0: Like love. Like life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
0: నేను నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
7: నీ కల నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.

0: call them at 817-829-8888.
1: Oh, hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
2: What a dare, I'm completely exhausted. Dinner plans ఏంటి?
3: నేనేం ఉండలేదు ఈరోజు డిన్నర్ కి. Dinner plans ఏంటి?
0: Every time, ఒకటే question. Dinner plans ఏంటి?

మాత్రం చాలా సింపుల్. మదీరా అండ్ మసాలా, సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా. స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యూర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
2: Manashanti, mental peace, masala dosa.
3: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: Amma, Saturday movie?
6: Manabadi class.
5: Amma, old Nitano had a farm.
6: Uppu kappu rambu. Telugu paddhyam cheppu.
5: Uppu kappu rambu.
6: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి, టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి.siliconandhra.org.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Like life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, Mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
6: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: ఇండియా వెళ్ళాలేమో నేను.
9: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
8: మొన్నట్టుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
10: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
11: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
10: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.

0: హల్వా?
1: నా ఫేవరెట్.
2: ఇప్పటి నుంచి?
1: ఇప్పటి నుంచి నువ్వు చేసినావు కదా.
2: చెప్పనే లేదు.
1: నువ్వు చేయలేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
2: డాడ్
1: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: హైదరాబాద్ యు గైస్ వెరీ రాకింగ్ రోల్. ఐ కాంట్ హియర్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
5: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
5: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
7: ee weekend groceries nu teeskostava?
8: Rice, dal, snacks, veggies, spices, inka just in case items kuda na.
7: Relax, swadeshi undi kada. Fresh veggies and spices e kaadu, mana all in one stop shop for groceries, meat, perugu, pindi, cakes. Just smooth shopping. Because grocery lo kuda tension kaadu, trust kavali.
9: Daily needs, festival shopping, unexpected guests. Handle it the Swadeshi way.
7: Swadeshi.

దేవిశ్రీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా వెదురుపాకలో 2 ఆగస్టు 1979 జన్మించారు. అమ్మమ్మ గారి పేరులోని దేవి, తాతగారి పేరులోని ప్రసాద్ రెంటి మధ్యలో శ్రీ కలిపి దేవిశ్రీ ప్రసాద్ గా నామకరణం చేయబడ్డారు. అతని తండ్రి జి సత్యమూర్తి గారు దేవత, ఖైదీ నెంబర్ 786 మరియు పెదరాయుడు వంటి ప్రముఖ చిత్రాలను రచించిన తెలుగు చిత్రసీమలో స్క్రీన్ రైటర్ గా పనిచేశారు. గబ్బర్ సింగ్ చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో చంద్రబోస్ గారు రచించగా, శంకర్ మహాదేవన్ గారు మరియు గోపికా పూర్ణిమ గారు పాడిన ఈ పాట మీకోసం.

పాఠశాల దశలోనే పాటలపై అభిమానం చూపించి డాన్స్ పార్టీ అనే ఆల్బమ్ కి స్వరకల్పన చేశారు దేవి శ్రీప్రసాద్. ఆ తర్వాత దేవి అనే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి చిత్రసీమ జగత్తులో అడుగుపెట్టారు. తర్వాత వచ్చిన వర్షం చిత్రానికి సంగీత స్వరకల్పన చేసి అభినందన వర్షంలో తడిసి ఆ తర్వాత వెన్ను తిరిగి చూడలేదు. అదే వర్షం చిత్రం నుండి సిరివెన్నెల వారి రచనలో చిత్రా గారు పాడిన ఈ దేవిశ్రీ ప్రసాద్ పాట ఇప్పుడు విందాము.

0: దేవిశ్రీ ప్రసాద్ గాయకుడిగా తాను పాడిన పాటలతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. అలాంటిదే అత్తారింటికి దారేది చిత్రం నుండి రచన, సంగీతం మరియు గానం దేవిశ్రీ ప్రసాద్ చేసిన ఈ పాట ఇప్పుడు విందాము.
1: నిన్న చూడగానే చెప్పి

gratitude.

0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. అమెరికాలో తెలుగు నిస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, రచయితగా ప్రసిద్ధి పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: రేడియో సురభి,
3: రేడియో సురభి,
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: Guilty, Your Honor. Guilty of good taste.
6: Yes.
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
7: Swami garu, naku kala vachindi, na party lo food assalu baalenattu, guests anta డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
4: నీ కళ నిజం అవబోతోంది.
7: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
4: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని

0: 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-829-8888. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party ya leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: పౌర్ణమి చిత్రం నుండి సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి కళ్ళ నుండి జానువారగా బాలుగారు చిత్ర గారు పాడిన ఈ దేవిశ్రీ ప్రసాద్ పాట మీకోసం.

శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో మిర్చి చిత్రం నుండి రామజోగయ్య శాస్త్రి గారి కళ్ళ నుండి జానువారగా కైలాష్ ఖేర్ పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

రంగస్థలం చిత్రం మొదటి వారంలోనే 85 కోట్లు వసూలు చేసి 15 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని విజయ దుందుభీం రోగించిన చిత్రం. అదే చిత్రం నుండి చంద్రబోస్ గారు రచించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించి పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

నంది పురస్కారాలు, 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న చిత్రం బొమ్మదిల్లు. ఆ చిత్రంలో సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి వరసలకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆ చిత్ర విజయానికి దోహదం చేశాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అదే చిత్రం నుండి శ్రీనివాస్, గోపికా పూర్ణిమ పాడిన ఈ పాట మీకోసం.

చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రామజోగయ్య శాస్త్రి గారు ఇదేదో బాగుందే అంటూ రచించగా విజయ్ ప్రకాష్, అనితా కార్తికేయన్ పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

కపర్ సింగ్ 2016లో విడుదలైన చిత్రం. 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ చిత్రానికి ఇది కొనసాగింపు. నటుడు పవన్ కళ్యాణ్ గారు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తూ కథను అందించడమే కాక ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. అదే చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీత సారథ్యంలో రామజోగయ్య శాస్త్రి గారి రచనలో సాగర్ చిన్మయ్యలు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సాక్షన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఐటమ్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
6: ఐ హావ్.
5: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న Irving, South Lake, లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 11:08.
7: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే మార్నింగ్ ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, రచయితగా ప్రసిద్ధి పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం.
8: దిల్రాజు గారు నిర్మించిన దువ్వాడు జగన్నాథం చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సాహిత్యంలో భాస్కర భట్ల గారి రచనలో సాగర్ మరియు గీతా మాధురి గారు పాడిన ఈ పాట మీకోసం.

మన్మధుడు చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుండి జాండవరగా దేవిశ్రీ ప్రసాద్ గారి స్వరకల్పనలో చరణ్ గారు పాడిన ఈ పాట మీకోసం.

సినిమా చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన ఈ గీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా కేకే పాడిన ఈ పాట మనం ఇప్పుడు విందాము.

గారింటికి దారేది చిత్ర నుండి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సాధ్యంలో పాలక్కాడ్ శ్రీరామ్ మరియు రీటా గారు పాడిన ఈ రామచోగయ్య శాస్త్రి గారి గీతం ఇప్పుడు విందాము.

జీవితంలో ఎదగాలంటే రాజీ పడకూడదు అని బతికే ఒక యువకుడు తన వాళ్ల కోసం తన సిద్ధాంతాలను మార్చుకునే క్రమమే కథాంశంగా రూపొందించిన చిత్రం మిస్టర్ పర్ఫెక్ట్. ఇందులో ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. 2011 విడుదలై భారీ విజయాన్ని సాధించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నేటికి ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి కుటుంబ కథా చిత్రంగా ప్రశంసలు అందుకోవడమే కాక 2011 ఉత్తమ కుటుంబ కథా చిత్రానికి బి నాగిరెడ్డి మెమోరియల్ అవార్డును అందుకున్న తొలి సినిమా. దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతంలో అనంత్ శ్రీరామ్ గారు రాసిన ఈ చలి పాటను శ్రేయ ఘోషల్ గారు పాడగా ఇప్పుడు మనం విందాము.

సైనికుల ఇతివృత్తంగా దిల్రాజ్ గారు నిర్మించిన చిత్రం సరిలేరు నీకెవరు అఖండ విజయాన్ని సాధించి అవార్డులు రివార్డులు కొల్లగొట్టిన చిత్రం. దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతంలో శ్రీమణి గారు రచించగా మధుప్రియ పాడిన ఈ పాట మీకోసం.

2004లో దిల్ రాజు గారు నిర్మించిన రెండవ చిత్రం ఆర్య. అది దిల్ రాజు గారికి చక్కటి పేరును తెచ్చిపెట్టింది. అదే ఆర్య చిత్రం నుండి చంద్రబోస్ గారు రచించగా దేవిశ్రీ ప్రసాద్ గారి స్వర సారథ్యంలో కేకే పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM హెచ్డిలో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్,
7: గుర్తుకొస్తున్నాయి.
6: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
6: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
8: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
6: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show. హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
10: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
9: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
6: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
9: What is this address again?
6: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
11: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. అమెరికాలో తెలుగు నేస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే మార్నింగ్ ఫ్రమ్ వ్యాంకోవర్ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, రచయితగా ప్రసిద్ధి పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. తెలుగు సినిమా జగత్తులో ప్రభంజనం సృష్టించిన రంగస్థలం చిత్రం నుండి చంద్రబోస్ గారు రచించగా MM మానసి పాడిన దేవిశ్రీ ప్రసాద్ పాట ఇప్పుడు విందాము.

జగన్నాథం చిత్రం నుండి దేవిశ్రీప్రసాద్ సంగీతంలో సాహితి రచించగా చిత్రా గారు కార్తీక్ గారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: జులై చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ రచించి సంగీతం స్వరపరచగా అద్నాన్ స్వామి పాడిన ఈ పాట మీకోసం.
1: ఇంతకీ నీ పేరు చెప్పలేదు?
2: మాధవ్.

చెల్సా చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కళ్ళ నుండి జాండవారగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో బాబా సెహగల్ మరియు రీటా పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: Let's do Kumbhara. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు.
1: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. అమెరికాలో తెలుగు నిస్తంలో ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రసారమయ్యే వాణి ఫ్రమ్ వ్యాంకవర్ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, రచయితగా ప్రసిద్ది పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం. పౌర్ణమి చిత్రం నుండి సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి కళ్ళ నుండి జాలువారగా చిత్ర గారు పాడిన ఈ దేవిశ్రీ ప్రసాద్ పాట మీకోసం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. దే సే అ వే to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో, టెక్సస్. 469-269-6476.
3: మిర్చి చిత్రం నుండి రామచోగయ్య శాస్త్రి గారి రచనలో, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో చిన్న పన్ను పాడిన ఈ పాట మీకోసం.

ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుండి రామజోగి శాస్త్రి గారి రచనలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో గోపికా పూర్ణిమ పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

మాధవ్ చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతంలో రామ జోగయ్య శాస్త్రి గారి రచనలో హరిహరన్ మరియు రీతా గారు పాడిన ఈ పాట మీకోసం.

సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుండి శ్రీమణి రచించిన పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో యాజిన్ పాడిన ఈ పాట మీకోసం.

జగజీవి గారి సరసన కాజల్ అగర్వాల్ నటించిన ఖైదీ నంబర్ 150, చిరంజీవి గారు 62వ ఏట నటించిన 150వ చిత్రం. వివి వినాయక్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి మాతృక కత్తి అనే తమిళ చిత్రం. ఈ చిత్రం ద్వారా చిరంజీవి గారు దాదాపు 9 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి సినీ రంగంలో ప్రవేశించారు. దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతంలో హరిహరన్ శ్రేయా ఘోషాల్ గారు పాడిన ఈ శ్రీమణి గారి గీతం మీకోసం.

0: ఇప్పుడు గబ్బర్ సింగ్ చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ రచించి స్వరకల్పన చేయగా వడ్డేపల్లి శ్రీనివాస్ మరియు పవన్ కళ్యాణ్ గారు పాడిన ఈ పాటని విందాము.
1: మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డబ్బు కొట్టండి.

0: Nirvetinaru Radio Surabhi 107.9 FM HD3 Sounds like home. America lo telugu nistam lo prati guruvaram Central Standard Time prakaram udayam 10 gantal nundi madhyahnam 1 ganta varaku prasaramaye Morning from Vancouver karyakramam lo pramukha sangeetha darshakudu gayakudu rachayitaga prasiddhi pondina bahumukha prajnashali Sri దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమం
1: నుండి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ పాట ఇప్పుడు విందాము.

0: ప్రశంసించి ప్రోత్సహిస్తుంటారు. అందుకేనేమో ఆయన పాటలు అంత వినసొంపుగా ఉంటాయి. పుష్ప చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడగా, చంద్రబోస్ గారు రచించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో
1: హలో డాలర్స్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulun thaaki vellipo gundala daaka chere prayanam adi.
1: Like memories,
4: gurtukostunnayi.
1: Like love, life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
1: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
1: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
1: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
1: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ రచించి సంగీత సారథ్యం వహించి శ్రావణ పార్కవితో పాడిన ఈ పాట ఇప్పుడు విందాము.

శ్రీమంతుడు చిత్రం నుండి సాగర్ సుచిత్ర పాడిన ఈ రామచోగయ్య శాస్త్రి గారి గీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఇప్పుడు మనం విందాము.

నా దేవిశ్రీ ప్రసాద్ వద్ద పనిచేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపించేట్లుగా అతని ప్రవర్తన ఉండడం అతని మంచితనాన్ని సూచిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ఇలాగే మరెన్నో మంచి మంచి పాటలు మనకు అందించాలని ఆశిస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఇది సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, రచయితగా ప్రసిద్ధి పొందిన దేవిశ్రీ ప్రసాద్ గారిని కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం మీ అందరికీ నచ్చిందని భావిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి వాణి ఫ్రమ్ వ్యాంకువర్ కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ వ్యాఖ్యాత.

చిట్టి కొంగ కొంగు చాటు దొంగ వల్లలేవి సిర్రిన్నద్దా కొంగ చిట్టి కొంగ కొంగు

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నా. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ద డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఎటు బీక్స్.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
6: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
7: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
6: హాయ్, నేను మీ తేజ సజ్జ.
7: డు లిసన్ టు రేడియో సురభి
6: 107.9 HD3,
5: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
6: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

సురభిలో కళల అలలపై కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది అనురాధ రేడియో సురభి. శ్రోతలందరికీ నమస్కారం. మీకందరికీ స్వాగతం చెప్తోంది మీ అనురాధ సతీష్ పత్రి. కళలంటే చంద్రకళల అబ్బే, ఇప్పుడు మనం చెప్పుకునేవి అవి కావు, మరి లలిత కళలు. సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం మొదలైన వాటిని లలిత కళలు అంటాం కదా. ఇవి మానసిక వికాసానికి, విజ్ఞానానికి, వినోదానికి దోహదం చేసే కళా సాధనాలు. విజ్ఞానం వినోదం మాత్రమేనా? అంతకుమించి గొప్ప సాంత్వనకు, ఆత్మతృప్తికి దోహదం చేస్తాయి ఈ లలిత కళలు. మరి సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనాలతో పాటు ఇంకో ముఖ్యమైన అంశం ఉంది, అది నాటకం. మరి ఈ నాటక ప్రక్రియకి సాంకేతికతను జోడించి వెండి తెర మీద రంజుగా, పసందుగా కనువిందు చేసే అద్భుత ప్రక్రియ చలనచిత్రం. ఏ చిత్రానికైనా ఇతివృత్తం అంటే కథ చాలా ముఖ్యం. రకరకాల ఇతివృత్తాలతో అంటే సాంఘిక, ఆర్థిక, చారిత్రక మొదలైన ఇతివృత్తాలతో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు తీయబడ్డాయి. సినీ కళామ తల్లి గళసీమలో ఆభరణాలయ్యాయవి. కొన్ని చిత్రాలైతే ఆణిముత్యాల్లాగా, వజ్రరత్న వైఢూర్య మరకత మాణిక్యాల్లాగా శోభిలినై. అటువంటి ఒక గొప్ప చిత్రాన్ని గురించి ఇవాళ మనం గుర్తు చేసుకుందాం. ఈ చిత్రం విడుదలై 71 ఏళ్లు కావస్తున్న ఈ రోజుకి మాటలతో, పాటలతో మనసున మల్లెల మాలలోగిస్తున్న గొప్ప దృశ్య కావ్యం వాహిని వారి మల్లీశ్వరి. ఇవాళ్టి మన కార్యక్రమంలో వాహిని వారి మల్లీశ్వరి చిత్రకథతో పాటు ఇంకా ఇందులోని పాటలు, చిత్ర విశేషాన్ని ముచ్చటించుకుందాం. ఇక ఈ చిత్ర కథని గురించి కనుక చూస్తే, శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందిన కథ ఇది. 1944 మే నెల భారతి మాసపత్రికలో రాయల కరుణకృత్యం అనే ఒక కథ వెలువడింది బుచ్చిబాబుగారి కళ్ళ నుంచి. ఇంకా బుచ్చిబాబుగారు రాసిన రాయలవారి కరుణకృత్యము అనే రేడియో నాటకం నుంచి ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో దివాన్ షేరర్ రచించిన ఎంపరర్ అండ్ స్లేవ్ గర్ల్ అన్న ఆంగ్ల కథ నుంచి కథను సేకరించి తయారు చేసుకున్నారు ఈ చిత్ర నిర్మాత, దర్శకులు శ్రీ బి నాగిరెడ్డి గారు. చిత్తూరు నాగయ్య గారు బిఎన్ రెడ్డి గారితోటి అన్నారట, వాహిని వారి అన్ని చిత్రాల్లోని నేను నటించాను, అయ్యో మల్లీశ్వర్లో లేనే అని. రెడ్డి గారు నాగయ్య గారితో కొన్ని వాక్యాల్ని చదివించి ఈ సినిమాకి ముందు మాటగా నిలిపారు. ఆ వాక్యాలు ఇవి: దక్షిణ పథమంతా పరిపాలించిన విజయనగర సార్వభౌములు శ్రీకృష్ణదేవరాయల వారిని గూర్చి ఆబాల గోపాలం ఆప్యాయంగా చెప్పుకుంటూ వచ్చిన గాథలు ఈ మల్లీశ్వరి కథకు ఆధారాలు అంటూ ఈ మాటల్ని నాగయ్య గారి గొంతులో రికార్డ్ చేయించి ముందు మాటగా ఈ సినిమాకి వేశారు. కథానాయిక మల్లీశ్వరి పాత్రకు గాను భానుమతి గారిని, కథానాయకుడు నాగరాజు పాత్రకు ఎన్టీ రామారావు గారిని ఎంపిక చేశారు. అసలు మల్లీశ్వరి పాత్రకు కన్నడ నటి రేవతి గారిని ఎంచుకున్నారట. తరువాత తిరువాన్కూర్ సిస్టర్స్ లలిత, పద్మిని రాగనిలలో పద్మిని అనుకున్నారు. కాని ఈ పాత్రకు సంగీత నేపథ్యమున నటైతే బాగుంటుందని భానుమతి గారిని ఎంచుకున్నారు. ఇక ఈ మల్లీశ్వరి చిత్రానికి మాటలు, పాటలు అందించిన వారు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, సంగీతం సాలూరు రాజేశ్వరరావు గారు, ఇంకా అద్దేపల్లి రామారావు గారు. రసాలూరే బాణీలను రాజేశ్వరరావు గారు కడితే అద్దేపల్లి రామారావు గారు ఆర్కెస్ట్రాను అందించారు. వారిరువురి పేర్లు మనకి టైటిల్స్ లో కనబడతాయి. ఇక ఈ చిత్రానికి నేపథ్య గానం చేసిన వారు ఘంటసాల భానుమతి, మాధవ పెద్ది సత్యం, వి రామకృష్ణ, శకుంతల, కమలాదేవి గారు. ఆర్ట్ డైరెక్టర్
ఏకే శేఖర్ గారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహ దర్శకులు అంటే కెమెరామెన్ ఆది ఎం ఇరాని గారు, ఇంకా బిఎన్ కొండారెడ్డి గారు. కొండారెడ్డి గారు దర్శకులైన బిఎన్ రెడ్డి గారి తమ్ముడు. ఇంకా ఈ చిత్రానికి నాట్య దర్శకులు పశుమర్తి కృష్ణమూర్తి గారు. మల్లీశ్వరి చిత్రంలో మల్లీశ్వరి నాగరాజుల మధ్య ప్రేమ అనురాగం ప్రధానాంశాలు. ఇప్పుడు కథలోకి వెళదాం. హంపి విజయనగర సామ్రాజ్యంలోని వీరాపురం ఒక గ్రామం. ఆ గ్రామంలో నారప్ప నాగమ్మ దంపతుల సంతానం మల్లమ్మ. ఈ మల్లమ్మే ఈ చిత్ర కథానాయకురాలు మల్లీశ్వరి. నారప్ప చేనేత పనిచేస్తాడు. తన క్రింద 100 మగ్గాలుంటాయి. నారప్ప చెల్లెలు గోవిందమ్మ కుమారుడు నాగరాజు. ఆ ఊరిలో ఒక విరూపాక్షస్వామి గుడి ఉంది. ఆ గుడి ఆవరణలో ఒక పొన్న చెట్టు రావి చెట్టు ఉన్నాయి. ఆ రావి చెట్టు కింద కూర్చొని మట్టి బొమ్మలు చేస్తూ ఉంటాడు 12 నాగరాజు. ఉంగరాలు జుత్తు, కనుబొమ్మల మధ్యలో ఒక నామం. దీక్షగా మట్టి బొమ్మలు చేస్తూ ఓరకంట ఆ వైపు చూస్తాడు. 7 మల్లమ్మ వస్తూ ఉంటుంది అటువైపు. గుండ్రటి ముఖం, పాలపళ్ళు, ముక్కు పొడక, పట్టులంగా, చిన్న జాకెట్టు, జడకుప్పలు, తలలో పువ్వులు, చేతి నిండా గాజులు వేసుకుని ఆ చెట్టుకు కట్టిన ఉయ్యాలు ఊగుతూ బొమ్మలు చెక్కుతున్న భావను చూస్తూ ఉంటుంది. ఈ పాటను గాదె బాలకృష్ణారావు వల్లూరి శకుంతల పాడారు.

0: ఈ విరూపాక్ష స్వామి గుడిలో చెట్లకు ఒక చిన్న కడవతో రోజు నీళ్లు పోస్తూ ఉంటుంది మల్లమ్మ.
1: మీ పిల్ల ఆ కుమ్మర పాపను ఇంట్లోకి పోయి మన్నెత్తుకు రావడం, ఆ పాపం నాకు చిక్కొచ్చి ఇలా నా కూటలు పోయడం, మాటంటే పడే మనుషులా మాదమ్మా, నిప్పు తొక్కిన కోతలాగా ఊరంతా తిరుగుతుంది. అయినా ఒక సంగతి నాకెందుకులే, ఎవరెట్లా పోతే నాకే.
0: అదండి సంగతి, కుమ్మరి పాప ఇంట్లోంచి మళ్లీ మట్టిని దొంగిలించి తీసుకొచ్చి తన బావకిస్తోంది. ఆ మట్టితోటే ఆ పొన్నా చెట్టు కింద కూర్చొని మట్టి బొమ్మలు చేస్తున్నాడు మన నాగరాజు అన్నట్టు ఈ బసక్క పాత్రను చేసిన వారు సురభి కమలాబాయి గారు. ఈ చిత్రంలో అడప తడప కనబడుతూ ఉంటారు. అనవలసినవన్నీ అనేసి ఎవరెట్లా పోతే నాకే అంటూ ఉంటారు చివరి. మల్లమ్మ తల్లి నాగమ్మకు ధనాశ ఎక్కువ. ఆమెకు పేదరికంలో ఉన్న తన వదిన గోవిందమ్మ అన్న, నాగరాజన్న గిట్టరు. మల్లమ్మను వెతుక్కుంటూ తల్లి నాగమ్మ తన కూతుర్ని ఇంటికి లాక్కెళ్లడానికి వస్తుంది. ఇంటికెళ్లే త్రోవలో అన్నగారు హనుమంతప్ప ఎదురవుతారు. మల్లీశ్వరి తల్లిగా ఋషీంద్రమణి, మేనమామ హనుమంతప్పగా వంగర నటించారు. వారిద్దరూ మాట్లాడుతూ ఉండగా వారికి అల్లంత దూరంలో బాజా భజంత్రీలు హడావిడి వినిపిస్తుంది. చూస్తే అక్కడ ఒక పల్లకి, దాని వెనుకగా గుర్రాల మీద కొంతమంది రక్షక దళం, కొంతమంది పాదచారులు, కొన్ని గుర్రబండీలు అలా వెళ్తూ కనబడతాయి. అది చూసి రాణివాసపు పల్లకీలా ఉందే అని అంటాడు హనుమంతప్ప. అప్పటి రాజస్థానాల్లో అంతఃపురంలో పనిచేయడానికి, ముఖ్యంగా రాణిగారి వద్ద పనిచేయడానికి ఇష్టపడిన యువతులను వారిళ్లకి పల్లకి పంపి వారికి ధనం బంగారం లాంటి కానుకల్ని అందించి రాజమర్యాదలతో రాజస్థానానికి పిలిపించేవారు. కాని అంతఃపురంలో చేరిన యువతులకు బయట మగవారితో సంబంధాలు నిషిద్ధం. ఈ నియమాన్ని అతిక్రమించిన వారికి ఉరిశిక్ష వేసేవారు. నరసయ్య నాయకుల వారి చిన్న కూతురు రాణివాసానికి వెళ్తోంది, అదృష్టం అంటే అలా కలిసి రావాలి, మహారాణి ఇష్టసఖి అంటే మాట్లా అని అంటుంది నాగమ్మ. ఈ చిత్రంలో రాణివాసం అన్న కాన్సెప్ట్ ని సరిగ్గా అప్పుడే ప్రేక్షకులకి ఇంట్రడ్యూస్ చేస్తారు దర్శకులు. సరే, ఇందాక ఈ చిత్రకథలో మల్లమ్మ నాగరాజుల ప్రేమానురాగాలు ముఖ్యాంశాలను అనుకున్నాం కదా, మరి ఈ రాణివాసం కాసేపట్లో చూద్దాం. ఈ బావమరదళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. తన మేనమామ హనుమంతప్ప తీసుకొచ్చిన అప్పచ్చులు కొన్ని ఒక బుట్టలో పెట్టి తన బావతో కలిసి తిందామని తీసుకెళ్తుంది మల్లమ్మ. వీరిద్దరూ రోజు కలిసి ఆడుకునే అడ్డా ఏమిటంటే ఆ విరూపాక్షస్వామి గుడి. పొన్న చెట్టు కింద కూర్చుని రాళ్ల మీద పద్మం చెక్కుతూ ఉంటాడు నాగరాజు. మళ్లీ పలకరిస్తుంది, తలెత్తడు, ఉలకడు, పలకడు, ఉడుక్కుంటుంది మళ్ళీ. తన చిన్న చేతులతో ఉలిని తీసుకుని గుడి మెట్ల మీద ఒక వారుగా కూర్చుని బొమ్మ చెక్కనారంభిస్తుంది. ఆ ఉలి శబ్దానికి తల తిప్పి చూస్తాడు నాగరాజు. దగ్గరకొచ్చి చూస్తాడు, కోతి బొమ్మ చెక్కి కింద బావ అన్న పదం టిక్కు టిక్కుమని చెక్కుతూ ఉంటుంది మళ్ళీ. ఓహో అనుకుని అదే మెట్టుకి ఆవలవైపు కూర్చుని నాగరాజు పిల్లి బొమ్మ చెక్కి మళ్ళీ అన్న అక్షరాలు చెక్కుతాడు. కాసేపు వెక్కిరింపులయ్యాక తను తీసుకొచ్చిన అప్పచ్చుల్లో ఒకటి నోట్లో వేసుకుంటుంది, కొబ్బరుండ కాబోలు. తర్వాత ఆ బుట్టను బావకి అందిస్తుంది. నాగరాజు కూడా ఒక కొబ్బరుండ తీసుకుని నోట్లో వేసుకుంటాడు. ఓ బావా నా బావా అంటూ తీయగా పాడుతుంది మల్లమ్మ. చిట్టి మల్లమ్మగా చిరంజీవి మల్లిక, నాగరాజుగా చిరంజీవి వెంకటరమణ అత్యద్భుతంగా నటించారు. ఈ పాటని మనం కూడా విందాం.

0: మల్లమ్మ నాగరాజులు యుక్త వయసుకు వస్తారు. ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వస్తారు. చక్కటి ఒడ్డు పొడుగుతో నాగరాజుగా ఎన్టీఆర్ గారిని, మల్లమ్మగా భానుమతి గారిని చూడడానికి రెండు కళ్ళు చాలామంది. నాగరాజు, మల్లమ్మ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వస్తారు. ఏదో కొంటె పని చేస్తూ దొరకకుండా పరిగెత్తుతున్న మల్లిని పట్టుకుని గుంజీలు తీస్తాడు నాగరాజు.
1: ఈ గుంజీలు

ఈలోగా గుళ్ళో హారతి గంట మోగుతుంది. తక్కున మల్లమ్మ, పదబావ హారతి తీసుకుందాం అంటుంది. వెళ్ళు వెళ్ళు కలకండ భక్తురాలు అని వేళాకోళంగా అంటాడు. ఈ సల్లాపాలు వీరికి నిత్య కృత్యం. ఆ కోవెల పూజారికి వీళ్ళిద్దరూ అంటే ఎంతిష్టమో. పెళ్లి ప్రసక్తి తెచ్చేటప్పటికీ మల్లమ్మ సిగ్గుపడుతుంది. ఇంత సిగ్గుపడే పిల్ల మనకొద్దులేరా అని అంటారు ఆ పూజారి నాగరాజుతో. ఈ పూజారి గారి పాత్రను సి నాగేశ్వరరావు గారు చేశారు. సి నాగేశ్వరరావు గారు సిఎస్ఆర్ ఆంజనేయులు గారి సోదరుడు. ఇంకా మల్లీశ్వరి చిత్రానికి సహాయ దర్శకులుగా కూడా పనిచేశారు. కాసేపు మళ్లీ నాగరాజులు సిగ్గుపడుతూ కూర్చుంటారు గుడిమెట్ల మీద. హాయ్ ఎంతసేపు? కాసేపే. మళ్లీ అల్లరి మొదలెడుతుంది మల్లీశ్వరి. ముచ్చటగా తన బావను చూస్తూ పెళ్లిలో పెళ్లి కొడుకుకు చేసే మర్యాదలన్నింటినీ చెప్తూ, అందాలా మా బావగారికి గంధాలు పూసి అంటూ, కోతిబావకు పెళ్ళంట కోవెలతోట విడిదంట అంటూ పాడుతుంది. మల్లమ్మలో ఉన్న చిలుపుతనాన్నంత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తన పాటలో అందంగా రాశారు. ఈ పాట సూపర్ హిట్. అసలు ఏ పాట కాదు, అన్ని సూపర్ హిట్ పాటలే సినిమాలో. మరి ఈ పాటను విందామా?

0: ఈ పాట అవుతున్నంతసేపు నాగరాజు రాతి బొమ్మను చెక్కుతూ ఉంటాడు. మళ్లీ చేసే అల్లరికి చిరుకోపంతో విసుక్కుంటాడు. ఇక్కడ ఒక గొప్ప డైలాగ్ రాస్తారు దేవులపల్లి వారు. మళ్లీ అంటుంది, రాతి బొమ్మ మోజులో పడి అసలు బొమ్మను మర్చిపోతావేమో బావా అంటుంది.
1: ఎన్నిసార్లు చెప్పినా వినేటట్లేవు, బొమ్మ చెక్కేటప్పుడు అల్లరి చేసేవాను.
2: ఎందుకు బావా, నీకెప్పుడు కోపం ముక్కు మీద ఉంటుంది. రాతి బొమ్మ మోజులో పడి అసలు బొమ్మను మర్చిపోతావేమో.
1: అల్లరి బొమ్మ కంటే రాతి బొమ్మ నయం కదూ.
0: పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఓనర్. మళ్లీ సరదాగా అడిగిన నాగరాజు మనసు పొరల్లో బలంగా నాటుకుపోయి నిక్షిప్తమైపోయిన వాక్యం ఇది. తర్వాత ఎప్పుడు బయటకొస్తుందో వేచి చూద్దాం. ఆ తర్వాత కొన్నాళ్లకు నాగరాజు మళ్లీ కలిసి పక్క ఊరు తిరునాళ్ళకు వెళ్తారు. రథోత్సవాన్ని, రంగుల రాట్నాల్ని చూస్తారు. మల్లమ్మ జాంకాయలకు ఉంటుంది, చెరుగడలకు ఉంటుంది. చెరుగడలు కొరుక్కుని తింటూ బసవయ్య వద్ద చేయి చాపి.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్
3: గుర్తుకొస్తున్నాయి,
2: లైక్ లవ్ లైక్ లైఫ్ మూమెంట్స్.
1: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
4: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
1: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
2: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసినెట్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Radio Surabhilo Kalala Alalapai Karyakramanni meeku andistunnadi Anuradha Satish.
6: Stree edukada kalivana vachetattundi.
7: Avunu baba, adko chudu, varsham tanukostundi.
6: Adko adido satthalamu.
5: వీరు వెళుతూ ఉండగా త్రోవలో వాన మొదలవుతుంది. సరే, వాన కాస్త వెలిసేదాకా తలదాచుకుందామని అక్కడ ఒక పాడుబడ్డ సత్రం ఉంటే అందులోకి వెళతారిద్దరు. బయట వర్షం పడుతుంటే మల్లమ్మ సరదాగా నాగరాజు ముందర ఒక జావళి పాడుతూ నాట్యం చేస్తుంది. అందెల రవళుల సందడి మరిమరి అందగాడ, ఇటు తొందర చేయక పిలచిన బిగువటర ఔరౌరా అంటూ పాట పాడుతుంది. ఈ చక్కటి జావళిని కాపీరాగంలో కంపోజ్ చేశారు రసాలూరు సాలూరు వారు.

ఈ పాట అవుతూనే భళిరా ఎన్నడుజారే ఈ భూకి అంటూ ఒక పద్యం మనకి వినిపిస్తుంది. ఆ సత్రంలో నాగరాజు మల్లమ్మలతో పాటు మరో కొంతమంది కూడా కాస్త దూరంగా ఉండి ఈ నాట్యాన్ని చూస్తుంటారు. వారు అక్కడున్నట్టు మళ్లీ నాగరాజులకు తెలీదు. వారు మారువేషంలో దేశ సంచారం చేస్తున్న శ్రీకృష్ణదేవరాయలు, అల్లసాని పెద్దనగారులు, ఇంకా కొంత పరివారము ఉంటుంది. అప్పటి వరకు తెలుగు సినిమాలో శ్రీకృష్ణదేవరాయల వారి పాత్ర తెరమీదకు రాలేదు. ప్రప్రథమంగా మల్లీశ్వరి చిత్రం ద్వారా రాయల వారి పాత్రను తెరమీదకు తీసుకొచ్చిన ఘనత దర్శకులు బి నాగిరెడ్డి గారిదే. రాయలవారి పాత్రలో శ్రీవత్స వెంకటేశ్వరరావు గారు అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇందులో రాయలవారు మధ్య వయస్కులుగా కనబడతారు మనకి. ఇక భళిరా అన్న పద్యం చెప్పిన అల్లసాని పెద్దన రేడియో బాలానందంలో రేడియో అన్నయ్యగా అందరికీ చిరపరిచితులైన న్యాపతి రాఘవరావు గారు. ఈ పద్యం స్క్రిప్ట్ కోసం నాగిరెడ్డి గారు దేవులపల్లి గారికి చెప్తూ వచ్చారట. అల్లసాని వారి అల్లిక జిగి బిగి అంటారు కదండి, మరి అది బాగా కనబడేలాగా పద్యం రాయాలి అని. మొత్తానికి 108 పద్యాలు రాయించి అందులో ఒక పద్యాన్ని ఓకే చేశారుట. ఇప్పుడు బిలహర్ రాగంలో కంపోజ్ చేసిన ఆ పద్యాన్ని మనము విందాం.

0: 真接纳的你哟。
1: అవాకవుతాడు నాగరాజు. ఎవరో కవిరాజులు అంటూ రెండు చేతులతో నమస్కారం పెట్టి, ఎవరు స్వామి తమది అని అడుగుతాడు.
2: ఎవరు కవిరాజు? ఎవరు స్వామి మనది?
3: మాది విజయనగరం నాయన. దారిలో వర్ష తరుకొస్తే ఇలా వచ్చా.
2: కూర్చోండి స్వామి.
3: రామల్లి రా, ఇది విజయనగరం అట, ఈ మామగారి ఊరే.
4: అయితే మా హనుమంతప్ప మామని ఎరిగి ఉంటారనుకుంటాను.
3: హనుమంతప్ప విజయనగరంలో వారు ఏం చేస్తూ ఉంటాడు?
4: రాయల వారి రాణివాసానికి కావాల్సిన చీరలన్నీ మా మామయ్య చెప్పనే కొంటారు.
3: అలాగా మీరు ఏ ఊరు?
2: ఇక్కడికి దగ్గరేనండి, వీరాపురం. తిరుణాలకు పోయి తిరిగి వస్తూ చినుకులిస్తే ఇక్కడ ఆగిపోయాం. ఈ పిల్ల మా నారప్ప మామ కూతురు మల్లీశ్వరి. నా పేరు నాగరాజులేని.
3: ఏమిటి మల్లేశ్వరి నాగరాజు? ఎంత చక్కని పేర్లు, ఇంత చక్కని నృత్యం ఎక్కడ నేర్చావమ్మా?
4: నాకేం రాదండి, నేను ఎక్కడా నేర్చుకోలేదు. మా బావ ఊరికి ఆడమంటే వేళాకోళానికి ఆడాను, ఇంతలోకి మీరు వచ్చారు.
3: అమ్మాయి, ఈ విద్యలు ఈశ్వర ప్రసాదం. ఇదిగో మా ఆనందానికి ఈ చిన్న పారితోషికం.
4: వద్దండి, ముస్లిం మగము ఎరిగిన పరాయి వాళ్ళు ఇచ్చే బహుమానాలు తీసుకునే వాళ్ళం కావు.
3: అమ్మా అమ్మా, పొరపాటమ్మా, అలా అనకూడదు. వీరు మనందరికీ తండ్రి వంటి వారు. ఈ ప్రతిభ మహారాణి వారి ఇష్ట సఖీ మర్యాదలతో గౌరవింపదగ్గది. తీసుకో అమ్మా. నువ్వు చెప్పు నాయనా.
2: తీసుకో మళ్ళీ తీసుకో, పెద్దలిచ్చింది వద్దనకూడదు.
1: ఆ సరదా కబుర్లలో పడి వేళాకోళానికి నాగరాజు ఇక్కడ ఒక మాట అంటాడు వారితో. ఈ సంభాషణ ఈ చిత్ర కథలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అదేంటో విందాం.
2: ఈ పిల్లకి పట్ట అక్కర్లేదు, మళ్ళీ ఆటపాట కూడా మీరు మెచ్చుకున్నారు.
3: పోనీయండి, మీరు ఉపకారం చేస్తారా? ఓ నాయన, విజయనగరంలో మీకు ఏది కావాలన్నా మేము ఏర్పాటు చేయగలం.
2: మరేం లేదులేండి, ఇందాక అదేదో సెలవిచ్చారే మహారాణి వారి ఇష్ట సఖి మర్యాదలని, అవి ఓ కాస్త జరిగేటట్టు చూడండి. మన రాయల వారితో ఇక్కడ మల్లీశ్వరి అనే ఒక పిల్లి, కాదులేండి, ఒక పిల్ల ఉందని మనవి చేయించి పల్లకి పంపించేటట్టు మాత్రం చూడండి.
4: పల్లకి పంపేటట్టు మాత్రం చూడండి. పంపండి స్వామి, పల్లకి తప్పకుండా పంపండి. మా కోతి బావ పల్లకి ఎక్కి పల్లెకి వస్తూ ఊరేగుతాడు.
2: వీరిని చూసి ఊరుకుంటున్నా, లేకపోతే పాటికి 10 గుంజలు తీయించుండేవాడిని.
1: తమ ఎదుటిని ఉన్నది రాయలవారని తెలియక, రాయలవారే కనుక మళ్లీ నాట్యం చూసి ఉంటే పల్లకి పంపేవారని వేళాకోళమాడతాడు నాగరాజు. వాన వెలుస్తుంది. రాయలవారు తిరుగు ప్రయాణానికి సంసిద్ధులవుతూ ఉంటారు. మల్లమ్మ జాంకాయలు తీసి వరికిస్తుంది. తీసుకోండి, ఇంత మంచి పళ్ళు మీ ఊళ్ళో దొరకవు అంటుంది. ఆ అమాయకపు స్వచ్ఛమైన పల్లె మనసుకి రాయలవారు ముచ్చటపడతారు. వారు వెళ్తుండగా మళ్లీ జ్ఞాపకం చేస్తాడు నాగరాజు పల్లకి మల్లికోసం పంపమని. వారు అల్లంత దూరం వెళ్లేక కోప్పడుతున్న మల్లితో అంటాడు నాగరాజు, వీళ్ళ పల్లకీలు పట్టపటేనుగులు పంపేది, వీళ్ళకసలు రాయలవారి దర్శనమే కాదు అని ఖరాఖండీగా చెప్పేస్తాడు నాగరాజు. వాళ్లు గుర్రాలు ఎక్కుతూ ఉండగా మళ్లీ గావుకెక్క పెట్టి మరీ గుర్తు చేస్తాడు పల్లకి పంపండి అని. గుర్రాలు దుమ్మురేపుకుంటూ వెళ్లిపోతాయి. దుమ్మురేపుకుంటూ వాన పడ్డాక దుమ్ము ఎలా వచ్చిందబ్బా? ఆగండి, ఇది నేను అడిగింది కాదు, సాక్షాత్తు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈ సినిమా చూస్తున్నప్పుడు అన్నారుట. వర్షం పడ్డాక దుమ్ము రాకూడదు కదా, దర్శకులు ఎలా గ్రహించకుండా ఉన్నారు అని. తరువాత సినిమాకి మంచి కితాబిచ్చారులేండి, అది వేరే విషయం. అయితే ఇక్కడ మనం ఒక విశేషం చెప్పుకోవాలి. అదేమిటంటే, బిఎన్ రెడ్డి గారి స్నేహితుల్లో ఒకరైన పటేల్ గారు ఈ చిత్ర నిర్మాణం అవుతున్నప్పుడు మరణించారుట. అందుకని కొన్నాళ్లు అసిస్టెంట్ డైరెక్టర్స్ తో షూటింగ్ చేయించారుట బిఎన్ రెడ్డి గారు. తర్వాత చూసినప్పుడు అందులో ఆయనకి కొన్ని నచ్చలేదుట. ముఖ్యంగా రాయలవారి పట్టపురాణి చిన తిరుమలాదేవి ఒకనొక సందర్భంలో సామాన్య యువతిలాగా కొంగు పట్టుకుని నడుస్తూ రావడం కనబడుతుంది ఈ చిత్రంలో. మహారాణేమిటి, కొంగు పట్టుకుని నడవడమేమిటి, కట్ కట్ అని అన్నారుట బిఎన్ రెడ్డి గారు. కట్ కట్ అన్నది సీనన్ కాదు, ఫిల్మ్ ని ఆ జాగాలో కట్ చేసేద్దామని, మళ్లీ సెట్టింగ్ వేయించి రీషూట్ చేద్దామని. కాని మళ్లీ సెట్టింగ్ అంటే భారీ వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని ఆయనకు సర్ది చెప్పి అది అలాగే ఉంచేశారట. బహుశా వాన తరువాత దుమ్ము రేగడం కూడా అప్పుడే అలా అయిపోయి ఉండి ఉంటుందని అనుకుందాం మనం. అయినా ఇవిలా ఉంటే మాత్రం చిత్రం అందమేమైనా తరిగిపోతుందా? ప్రేక్షకులు వీటిని అస్సలు పట్టించుకోలేదు. తరువాత ఎవరు ఊర్లకి వారు, ఎవరిళ్లకి వారు వెళ్ళిపోతారు. నాగరాజు తన చిన్న పెంకుటింటికి, మళ్ళీ తన్నింటికి, మహారాజు అంతఃపురానికి. ఆ రోజు రాత్రి ఏకాంత మందిరంలో చిన్న తిరుమలాదేవితో రాయలవారు, మల్లీశ్వరి, నాగరాజుల గురించి సంభాషిస్తారు.
5: మంచూషణో మరకతో భూషణం దాచుకున్నారు, దేశాటన చేసి ఇంత వస్తువు తెచ్చారు.
6: అవును, అది అపరూపమైన కానుక.
5: ఈ జామ పండు ఎంత అదృష్టం తీసుకుంది, మరకత మాణిక్యాలు కూడా లేని మర్యాద ఈ జామ పండుకు అబ్బింది.
6: నిజానికి ఈ కానుక మహారాణి వారిది. ఆ అమాయక పల్లె పడుచు ఎంతో ఆప్యాయంగా సమర్పించిన కానుక. ఇంత మంచి పళ్ళు మన ఊళ్ళో దొరకవని కూడా చెప్పింది. దాపరిక మెరుగని ఆ పల్లెల జంట ఉల్లాసంగా ఒక కోరిక కోరింది. ఆ చిన్నది మహారాణి వారి ఇష్టసఖి కావాలని రాణివాస పల్లకి పంపమన్నారు. వారి మనవి ఇదిగో మేము మేలిన వారికి అందజేసుకుంటున్నాం.
5: పాపం ఆ చిన్నవారి మనసులో రాణివాసపు భోగభాగ్యాలంటే ఇంత వింత ఊహలున్నాయి కాబోలు.
1: కొన్నాళ్ళవుతుంది చేదుడి బావి దగ్గర మల్లమ్మ నీరు తోడి తీసుకొచ్చి గుడిలో మొక్కలకి వేసే పనిలో ఉంటుంది. ఆ బావి దగ్గర మిగతా ఆడవారు కూడా పాడుకుంటూ నీళ్లు తోడుకుంటూ ఉంటారు.

0: ತಂದ ಮಾಮ ಕೊಯ್ರಾದಲ್ಲಿ ರಾಮ ಹೋಯಿ ತಂದ ಮಾಮ ಅಮರಾದಲ್ಲಿ ರಾಮ ಹೋಯಿ ತಂದ ಮಾಮ ಕೊಯ್ ಮೆಲ್ಲಂಗ ರಾಮ ಹೋಯಿ ತಂದ ಮಾಮ ಅಮದಲ್ಲಂಗ ರಾಮ ಹೋಯಿ ತಂದ ಮಾಮ
1: ఊరి బావి దగ్గరున్న సన్నివేశాల్లోనూ, ఎవరి ఇళ్ల గుమ్మాల ముందు వారు కూచొని కబుర్లు చెప్పుకునే సన్నివేశాల్లోనూ సురభి కమలాబాయి గారు బసక్క పాత్రలో మనకి కనిపిస్తారు.
2: అయితే మా బసక్కకి పాటంటే కూడా ఇష్టం అన్నమాట. నీకు బసక్కతనే తెలియదు మల్లమ్మ, మేక మే అంటే చాలు అలాగే నిలబడిపోతుంది. ఏమిటి దూరమే, నీ వయ్యార పాటలు మాకు రావు గాని మా కాలంలో మేము బాగానే పాడేవాళ్ళం. ఎటొచ్చి పాడమంటే ఈ నీళ్ళు కూడా మాకు లేదమ్మా, కన్యమని పత్తి రాజులాగా పాడేయడవే.
3: ఓ అలాగే బసక్క.
4: దేవుని దయ సరిగ్గా ఉంటే వచ్చే మాఘమాసంలో తాన్నాడు మా అన్నయ్య.
3: నీకేమమ్మా, బంగారం లాంటి మేనకోడల్ని భగవంతుడు ఇచ్చారాయన.
4: ఆ పెళ్లి కష్ట అయిపోతే కొడుకు కోడల్ని చూసుకుంటూ సుఖంగా ఉండొచ్చు. అదంత పరమాత్ముని దయ.
3: నాకు నమ్మకం లేదే ఆ నాగం మీ పెళ్లి ఒప్పుకుంటుందని.
4: దాని పడానికేమి లేవు, అయినా ఒక సంగతి నాకేస్తాం, ఎవరెట్లపోతే నాకే.
3: అది సరే గాని మేనేజం ఎట్లా తప్పించుకుంటుంది,
4: పోయిందమ్మ కొడుకు ఏమి తక్కువైంది అంట. సరేలే, మీకు ఇంతే తెలిసింది, ఆ నాగమ్మ సూపంతా విజయనగరం మీద ఉంది. వాళ్ళ అన్న హనుమంతప్ప ఎక్కడ సంబంధం చూస్తున్నాడంట.
3: అయితే రావట తెలియకంటాను, దాని మాట నీ మాటైనా జరిగేది. కన్న కొడుకు కంటే ఎక్కువగా నారప్ప నాగరాజును పెంచి పెద్ద చేశాడే, ఈ రోజున కన్న కూతురుని పరాయి పట్టుకిస్తాడా?
4: రాజంటే ఎవరూ తప్పించుకోలేదు.
3: ఏ నాగమ్మకేం కొమ్ములొచ్చాయా?
4: అయినా ఒక సంగతి నాకెందుకులేమ్మా, ఎవరెత్తపోతే నాకే చుట్టాలు లేదు, ఎట్లా ఊరు జరుగుతుంది.
3: ఊరుకునే రాగమ్మను మంచి కాదు.
1: ఈలోగా నాగరాజు తల్లి గోవిందమ్మ తన అన్నగారింట్లోకి ఓ రోజొస్తూ ఉంటుంది. లోపల మాటలు వినబడతాయి. మల్లీశ్వరి తండ్రి నారప్ప మల్లికి నాగరాజుకు చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు కదా, వివాహం చేద్దాం వీరిద్దరికీ అంటాడు. నాగమ్మ గయ్యం లేస్తుంది, ససేమిరా వీల్లేదంటుంది, ఏ సంపాదన ఆస్తి లేనివాడికిచ్చి పిల్ల గొంతు కొయ్యలేమంటుంది, అంత దారిద్ర్యంలో ఉన్నవాడికి పిల్లని ఎలా ఇస్తామంటుంది. గోవిందమ్మ ఈ మాటలన్నీ విని మనస్సు కష్టపెట్టుకుని ఇంటికెళ్తుంది. నాగరాజుతో మాట్లాడి ఒప్పించి ఏదైనా పని చూసుకుని రమ్మని చెప్తుంది. నాగరాజు మూటాముల్లె సర్దుకుని బయలుదేరతాడు. బోలెడంత ధనం సంపాదించి నాగమ్మ మొహాన్ని కొట్టి మల్లిని పెళ్లి చేసుకుంటానని అంటాడు. ఈ విషయాలేమీ తెలియని మల్లమ్మ ఎప్పట్లాగే కోవెలలో ఎదురు చూస్తూ ఉంటుంది తన బావ కోసం. భుజాన మూట ఎత్తుకుని వెళ్తూ కనబడతాడు నాగరాజు.
5: ఎక్కడైనా బ్రతి తిరుగు చూడండి, నా బోటి నిరుపేదలకు ఎలా గడుస్తుంది. నీవంటే భాగ్యశాలివి, శ్రీమంతుల బిడ్డ.
3: ఈ మాటల కంటే నీ చేతిలో ఉండే బల్లెంతో పొడిచిన ఇంత బాగుండదు. నేనేం చేశాను బావా?
5: మరీ మనుకోకు మళ్ళీ, నా మనస్సులోని బాధ కొద్దీ నిన్ను ఒప్పించాను. మా అమ్మకు జబ్బుగా ఉంది, నేను వచ్చే వరకు నీవు కాస్త చూస్తుంటావా?
3: ఎందుకే మాట్లాడుతున్నావు బావా? అత్తకు జబ్బుగా ఉంటే ఉపచర్య చేయమని నువ్వు నాకు చెప్పాలా? నేను నీకేమి కానా,
2: నన్ను ఎందుకు ఇట్లా పరాయిదాన్ని చేస్తున్నావు?
5: నేను ఇప్పుడు ఏం మాట్లాడినా విపరీతంగా ఉంటుంది. ఒక్క మాట మళ్ళీ, నీవు లేనిది ఏది నాది కాదు, నీకంటే నాకెవ్వరూ లేరు. ఎంతకంటే నేనేమీ చెప్పలేదు.
2: ప్రయాణం ఇందాక బాబా, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తా?
5: కొన్ని మాసాల్లో, బహుశా ఒక్క ఏడాది కావచ్చు.
2: ఒక్క ఏడాది? నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉండేది బాబా?
5: నేను మాత్రం ఉండగలనా మళ్ళీ? మనిద్దరి కోసం, మన మంచి కోసం మనకి ఏర్పడతాం.
2: నాకు చెప్పరాదా బావా? నాకు తెలియకుండా రహస్యాలు నీకున్నాయా?
5: వద్దు మళ్ళీ, వద్దు, తొందరగా తిరిగి వస్తా, అప్పుడు అన్ని వివరంగా చెప్తా. ఆలస్యం అవుతుంది, వెళ్ళొస్తాను.
1: కొన్నాళ్లు గడుస్తుంది. నిస్సహాయంగా ఆ కోవెల ఆవరణలో రావి చెట్టు కింద కూర్చొని ఎదురుచూపులు చూస్తుంటుంది మల్లమ్మ. ఏమయ్యాడో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు. జాడ తెలిపేదెవరు? ఎవరు? దిగులుగా తలెత్తి ఆకాశం వైపు చూస్తుంది మల్లమ్మ. అక్కడ మేఘాలు కదిలి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ దర్శకులు కాళిదాస విరచిత మేఘ సందేశం ఆధారంగా మేఘమాల ద్వారా చెప్పించారు. ఆకాశ వీధిలో హాయిగా తిరిగేవు బావజాడను తెలుపువా అంటూ మళ్ళీ, మా ఊరి గుడిపైన మసలి వస్తున్నావా? మళ్ళీ మాట ఏదైనా నాతో మనసు చల్లగా చెప్పిపోవా అంటూ నాగరాజు వేడుకుంటారు మేఘమాలని. తన మనసులోని వేదనను బావకు వెళ్లి తెలుపమని, తన బావ వద్దకు వెళ్లి వాన ధారగా కురవమని మొరపెట్టుకుంటుంది మల్లీశ్వరి. మళ్లీ ఇక్కడ ఒక చక్కటి ఎవర్ గ్రీన్ హిట్ పాటని మనకి అందించారు సాలూరి రాజేశ్వరరావు గారు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Manashanti, mental peace. మసాలా దోశ.
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్, SNR ఇన్సూరెన్స్.
6: రేడియో సురభిలో కళల అలలపై కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది అనురాధ సతీష్. ఇలా బాధాతప్త ఆలోచనల్లో పడిన మల్లమ్మకు ఆ రోజు గుడిగంట వినబడదు. హారతి కళ్ళకత్తుకోవడానికి వెళ్లలేకపోతుంది. అలా చెట్టు కిందే ఆలోచిస్తూ కూర్చుండిపోతుంది. పూజారి గారు దగ్గరికి వచ్చి ప్రసాదం ఇచ్చి, దిగులు పడవద్దు, నాగరాజుని నేను ఫలానా ఊర్లో చూశాను అని చెప్తారు. నీ గురించే అతను కూడా ఆలోచిస్తున్నాడు, త్వరలో వచ్చేస్తాడట అని చెప్తాడు. మళ్ళీ మనసు ఎంతో సంతోషిస్తుంది, భారం దిగిపోతుంది, చిరునవ్వుతో ఇంటి ముఖం పడుతుంది. అక్కడ మల్లమ్మ ఇంటి దగ్గర ఏం జరుగుతోందో చూద్దాం.
7: శ్రీమన్ మహారాజాధిరాజ రాజపరమేశ్వర మూలరాయరగండ శ్రీ వీరప్రతాప శ్రీ కృష్ణదేవ మహారాజుల వారు విజయనగర సింహాసనస్థులై విజయం చేసి ఉండి తమ దేవేరి శ్రీ మహారాజు శ్రీ తిరుమల దేవమ్మ గారు కోరి ఉండడం వలన శ్రీ విజయాధ్యుదయ శాలివాహన శకవర్షం గులు 1238 అగు నేటి తాత సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి భానువారాన వీరాపుర గ్రామ వాస్తవ్యుడు తాటిపత్తి నారప్ప కుమార్తె మల్లేశ్వరీదేవిని శ్రీ మహారాణి తిరుమల దేవమ్మ గారి ఇష్టసఖిగా నియమించుకున్నాను. మల్లేశ్వరీదేవికి యథోచితమైన రాణివాస గౌరవములను, లాంఛనములను ధరించుటకు అనుగ్రహించి దయచేయించిన ఉత్తరు.
8: మన జన్మ ధరించిందయ్యా, విన్నావుగా నాగమ్మా, మన మల్లమ్మకు కాక మల్లేశ్వరీదేవికి రాణివాస పల్లకి వచ్చింది బావా, రాణివాస పల్లకి. నాగమ్మా కొంచెం మంచి తెలిపిస్తూ,
9: ఇదంతా కథ కాదు కదా, నా బంగారు తల్లికి రాణివాసమ్మ మల్లమ్మకు పల్లకి వచ్చిందా కాదు,
10: ఇదెక్కడి విచిత్రం? మా మల్లమ్మ ఏమిటి? మహారాణి వారి పల్లకి ఏమిటి? దీంట్లో ఏదో పొరపాటు ఉండి ఉంటుంది. మహాప్రభుల వారి రాణివాసం ఎక్కడ? ఈసారి నాలుగు కూతురు ఎక్కడ?
7: ఈ మహారాయల వారి నిర్ణయంలో ఎన్నటికీ పొరపాటు ఉండదు. మల్లేశ్వరీదేవి ప్రయాణానికి అన్ని సిద్ధం చేయించండి.
6: ఇంటి ముందంతా ఊరి జనం పోగై ఉంటారు. పల్లకి ఆగి ఉంటుంది. గుర్రాలు, గుర్రబ్బళ్ళు, దాసదాసి జనం ఇలా అందరూ ఉంటారు. నాగమ్మ పరుగును వచ్చి హారతిస్తుంది మల్లమ్మకి. ఏమిటి జరుగుతోందో అర్థం కాని మల్లమ్మకు కళ్ళు ఇంత చేసుకుని ఆనందంతో తబ్బిబ్బవుతూ చెప్తుంది నాగమ్మ, ఎంత అదృష్టమే తల్లి నీకు. మహారాణి వారి ఇష్టసఖవి కాబోతున్నావు. రాణివాసపు పల్లకి వచ్చింది నిన్ను తీసుకెళ్లడానికి అని చెప్తుంది. ఆ మాటలు వింటూనే మల్లమ్మకు స్పృహ తప్పుతుంది. మెల్లగా కాసేపటికి ఇహల్లోకి వస్తుంది. అసలు ఏమిటి, ఎందుకు జరుగుతుందో తెలీదు. తండ్రి కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ మ్రాన్పడిపోయి ఉంటాడు. అక్కడున్న అంతమంది జనాల్లో మళ్లీ మనసును తెలుసుకున్నది ఇద్దరే ఇద్దరు. ఒకటి మల్లమ్మ తండ్రి నారప్ప, రెండు అత్త గోవిందమ్మ. రాజభవనం నుంచి ఎన్నో కానుకలు పంపబడి ఉంటాయి. బోలెడు పట్టుచీరలు, బంగారు నగలు. మల్లమ్మ రాణివాసానికి వెళ్లే వేళవుతుంది. అక్కడ గొప్ప పాట పెట్టారు. పోయి రావే తల్లి అంటూ గుండెల్ని పిండేస్తుంది ఆ సాహిత్యం, ఆ రాగం. విందామను.

0: పళ్ళకి ఎక్కిన మహారాణి ఇష్టసఖి మల్లీశ్వరీదేవి ఆ ఊరును, ఆ కోవెలను, ఆ తోటను, ఆ బావిని అన్ని వదిలి అంతఃపురానికి బరువెక్కిన గుండెతో పయనమవుతుంది. మనకి ఈ పోయిరావే తల్లి పాటలో మల్లీశ్వరి పాత్రకి ఎన్నుకున్న కన్నడ నటి రేవతి గారిని చూపిస్తారు. మళ్లీ వెళ్లిన కొన్నాళ్ళకే నాగరాజు ఊర్లో ఆనందంగా దిగుతాడు. గుర్రం మించి బోలెడంత ధనాన్ని మూటకట్టుకుని తీసుకొస్తాడు. తల్లి ముందు పరుస్తాడు. తల్లి దిగులుగా ఉంటుంది. ఏమైందో తెలీదు. తరువాత మళ్లీ రాణివాసానికి వెళ్లిపోయిందని తెలిసి హతాశుడవుతాడు. మతి తప్పి పిచ్చివాడైపోతాడు. కొండల్లో, గుహల్లో తిరుగుతూ ఉంటాడు. తిండి తిప్పలు ఉండవు. ఆ గుహలో రాతిమీద మళ్లీ బొమ్మ చెక్కి అది చూస్తూ దాంతో మాట్లాడుతూ గడుపుతూ ఉంటాడు. నాగరాజును డబ్బు సంపాదించడానికి వెళ్లమని చెప్పిన నాగరాజు తల్లి గోవిందమ్మ ఈ పరిస్థితికి కారణం తానేనని కుమిలి కుమిలి పిచ్చిదైపోతుంది. మళ్లీ ఇంకా ఆ ఊర్లోనే ఉందని, మళ్ళీకి నాగరాజుకి త్వరగా పెళ్లి చేయాలని ఏవేవో అలా పరాకుగా మాట్లాడుతూ ఉంటుంది.
1: నాగమ్మతో చెప్పి మల్లమ్మని పెళ్లి కూతుర్ని చేయమని చెప్పాలని

0: ఆ గోవిందమ్మ కొడుకు సంగతి ఏమైనా తెలిసిందే బసక్క?
1: ఏం తెలియదు. అయినా ఒకరి సంగతి నాకెందుకమ్మా, ఎవరెట్లో పోతే నాకే.
0: కాలు గాలిని పిల్లిలాగా ఆ గోవిందమ్మ తిక్కపట్టి తిరిగి తస్తుంది.
1: ప్రతి నూట ఆ మాట. ఆ ముషిద్ధాన్ని కదలకుండా ఇంట్లో మూల కట్టేసినా బాగుంది. అయినా ఒకరి సంగతి నాకెందుకమ్మా, ఎవరెట్లో పోతే నాకే.
0: ఎవరికి కావాలి తిరగని గడుమ? నాకొచ్చింది శని. ఆ పిచ్చిమడని వెతకలేక మా ఆయనకు పిచ్చెత్తేటట్టుంది.
1: భలే చెల్లెలు దొరికింది మా వాళ్లకు. ఊరు పుట్టుతో ఎన్ని బాధలున్నాయే, జుదో ఒక దాంతో పడి చావకూడదు ఆ పాడిముండ. దాని పీడ మా పీడ విరగడయ్యేది.
2: రాజా వస్తున్నాడు, మీరు తెలియదు. నాగానే పెళ్లి చేసేస్తానమ్మా, నీకు ఇంకేం కష్టం వద్దునా. నగలన్నీ ఉంటే నీకు ఇస్తా. నీకు ఇంకేం అనుమానం వస్తుందినా? శ్రీయుప్ప రాజా వస్తాడు.
1: వస్తాడు, పోవే పిచ్చిమండ, ఇంకెక్కడ వస్తాడు. వాడే బైరాగుల్లా కలిశాడా?
2: నా కొడుకు బైరాగా, నా రక్ష బైరాగా అయిపోయారా? నిజమా అన్నయ్య?
3: రాజా వస్తాడు, మనం వదిలి ఇక్కడికి పోతాడు. మీ వదిన మాటకి వెళ్ళే, నువ్వు ఇంటికి పోమ్మా.
2: అవునన్నయ్య, ఇక్కడ అయితే ఉంటే రాజా ఇంటికి వచ్చాడేమో. ఎంత పని ఉందన్నయ్య, పెన్నంటే మాటల పందులు పాకలు తెలుసుకోవాలి, నలుగురిని తెలుసుకోవాలి. వదిలేయ, మళ్ళీ పెళ్లిపోతుంటే నగలు నాణ్యాలు అన్ని ఉండే నీకు ఇస్తాలేమో. కానీ అన్నయ్య వస్తాను.
1: మనకెక్కడ దాపరించింది శనిముండా? ఈ దిక్కుమాలం దాంతో మనకొచ్చిందే కావు.
3: మీ మనిషిలా రాక్షసులా, కొడుకు కోసం మతిపోయా దేవుడుస్తుంటే నీకు చాలేనా లేదు?
1: ఇది మరీ బాగుంది. ఆ పిచ్చిదాన్ని వెంటేసుకొచ్చి నా మీద వెనకబడతారెందుకు? నాకెప్పుడో తెలుసు వాడు బహిరాగుల్లా గడిచిపోతాడని.
2: వాళ్ళకే రాకపోతే ఈ వాటికి నా చిక్కుదండగా చేయమయ్యేదో.
1: నేనరకమని దాని గొంతు మీరు తప్పకుండా కోసిండేవారు. దాని అదృష్టం బాగుంది గనక సరిపోయింది.
3: కోసి బుద్ధి తీరుగా. అమ్మాయి అంతఃపురంలో ఉందని సంబరమే కాని దాని మనస్సు ఎన్నడన్నా కనుక్కున్నావు. నాగరాజు అంటే మన మల్లికి ఎంత ఇష్టం ఎప్పుడైనా తెలుసుకున్నావు. రాజాగ్ని ఖాతం లేక నా చెట్టు చెల్లెల్ని పంపాను. ఎంత బాధతో వెళ్ళిందో, ఆ రాణివాసంలో ఎంతగా కుంగిపోతుందో నీకట్లా తెలుస్తుంది.
4: రాణివాసంలో మల్లీశ్వరి క్షణం కూడా ఆనందంగా ఉండలేకపోతూ ఉంటుంది. తను ప్రాణప్రదంగా ప్రేమించిన బావకు దూరమై దుర్భర వేదనని అనుభవిస్తూ ఉంటుంది. ఇక్కడ మల్లీశ్వరి ఇష్టసఖి మన ముందుకొస్తుంది జలజ పాత్రలో. ఈ కథకు చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఇది. జలజ పాత్రలో టీజీ కమలాదేవి అత్యద్భుతంగా నటించారు. ఈ మల్లీశ్వరి చిత్రానికి ఆధారమైన కథ బుచ్చిబాబు గారు రచించిన రాయలవారి కరుణ కృత్యము అనే రేడియో నాటకంలోంచి అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ నాటకంలో మల్లీశ్వరి పాత్రధారి ఈ టీజీ కమలాదేవి గారు. మృదు మధురమైన వెన్నలాంటి గొంతుతో చక్కటి మాడ్యులేషన్తో ఎంతో గొప్పగా ఉంటుంది ఆవిడ గళం. మహారాణి వారి వెన్నెల కొలువుకి వేళవుతుందని చెప్తుంది జలజ మల్లీశ్వరితో.
5: మహారాణి వారి వెన్నెల కొలువు బయలుదేరే వేళ కావచ్చు. వెన్నెల కొలువు దేవి మధ్యకాలం ఉన్నందుకు రాణివాసంతో ఉద్యానవనం చేరుకుంటున్నారు. మీ పాట అంటే మహారాణి వారికి ఎంతో ఇష్టం. దేవి ఇప్పటికే ఆలోచన అందరిగా బయలుదేరానమ్మా.
4: కృష్ణదేవరాయల వారి అంతఃపురంలో రాణి చిన్న తిరుమలాదేవి రావడం చూపిస్తారు. ఒక గ్రాండ్ ఎంట్రీ. అక్కడున్న పరిచారక గణం మొత్తం స్త్రీలే. ఆ ప్యాలెస్ లోపలున్న ఆ మహల్స్ ఏమిటి, ఉద్యానవనాలేమిటి, పద్మశాలలేమిటి, చంద్రశాలలేమిటి, అబ్బబ్బా, రెండు కళ్ళు చాలవు చూడ్డానికి. ఆర్ట్ డైరెక్టర్ ఏకే శేఖర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. రాణివాసపు మందిరాలు, ఉద్యానవనాలు అన్ని సహజత్వానికి దగ్గరగా తీర్చిదిద్దారు. ఆ రిచ్నెస్ కానీ గ్రాండియర్ కానీ మరి మాటల్లో చెప్పలేం. కళ్ళారా చూడాల్సిందే మనం. ఆర్ట్ డైరెక్టర్ ఏకే శేఖర్ గారికి సహాయకులుగా శ్రీ తోట వెంకటేశ్వరరావు గారు చేశారు. ఆయన ఈ చిత్రం ద్వారా తొలిసారిగా పరిచయం చేయబడ్డారు. వెంకటేశ్వరరావు గారి కుమారులే నేటి ప్రఖ్యాత కళా దర్శకులు శ్రీ తోట తరణి గారు. చిన్న తిరుమలాదేవికి స్వాగతం చెప్తూ ఒక చక్కటి పాట వస్తుంది ఇక్కడ. తరువాత రాణిగారిని, రాణివాసాన్ని రంజింపజేయడానికి ఒక చక్కటి నృత్యం. అవి రెండు ఇప్పుడు విందాం.

0: హాయిగా ఎగురుతూ ఉండేతను. ఇలా బంగారు పంజరంలో చిలకల చిక్కుకుపోయింది రాజమహల్లో. భరువైన మనస్సుతో ఆలోచిస్తూ ఉంటుంది మల్లీశ్వరి. మల్లీశ్వరి మనసును గ్రహిస్తుంది జలజ. రాణివాసం కత్తుల బోను వంటిదమ్మా, ఇచ్చటికి రావడమే కాని పోవడం ఉండదు అని చెప్తుంది. ఈలోగా క్రిందని వీధిలో అలికిడవుతూ ఉంటే వెళ్లి చూస్తుంది మల్లీశ్వరి. రాణివాసంలో ఉండే ఒక యువతిని, ఒక యువకుడిని సంకెళ్లు వేసి బందీలుగా వీధిలో నడిపించి తీసుకెళ్తూ ఉంటారు. ఎవరు జలజావారు అని అడుగుతుంది. అమ్మా, వారు పద్మావతీదేవి, ఎవరినో ప్రేమించి పట్టుబడ్డారు అని చెప్తుంది జలజ. రాణివాసపు కట్టుబాట్లను ఉల్లంఘిస్తే ఏమవుతుందో మల్లీశ్వరి జలజల మధ్య ఒక చక్కటి సంభాషణ అవుతుంది. అది మనం విందాం ఇప్పుడు.
1: ఎంత గొప్పవాళ్ళైనా సరే ఈ కట్టుబాట్లకు లోబడవలసింది. మహారాణి వారి సెలవు లేనిది, మగ పురుగు వైపు కూడా ఎవ్వరూ చూడనైనా చూడకూడదు, మాట్లాడకూడదు. పాపి పద్మావతీదేవి గారు ఎంతో వారిక్కడికి రాకపూర్వమే ఆ నిర్భాగ్యుణ్ణి ప్రేమించారట. మొన్న రాత్రి సార్ రాణివాసంలో ప్రవేశించాడు. ఇద్దరూ పారిపోతుండగా పట్టుబడ్డారు. ఆ నేరానికి శిక్ష కూడా వేశారు. ఏ శిక్ష? ఇలాంటి నేరాలకి ఒకటే శిక్ష, ఉరిశిక్ష.
0: మహారాణి చిన్న తిరుమలదేవి వెన్నెల కొలువుకి మళ్లీ వేయించేస్తారు. ఒక చక్కటి రాధాకృష్ణుల గీతం ఒకటి నృత్యం చేయబడుతుంది. ఇందులో రాధగా నటించిన అమ్మాయి కాంచన. తరువాత ఎన్నో చిత్రాల్లో కథానాయికగా నటించారామే.

0: చాలా బాధా హృదయంతో ఆ రోజు సాయంత్రం ఒక విషాద గీతాన్ని పాడుతుంది మల్లీశ్వరి. ఆ రావి, ఆ బావి, ఆ స్వామి సాక్షిగా ఆనాటి భాషలు అన్ని కలలాయే అంటూ సాగే ఈ గీతాన్ని విందాం.
1: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Konni paatalu chevulu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
5: Gurtukostunnayi.
0: Like love.

0: visual vibe.
1: Hurry up and book your tickets at tinyurl.com/mmkiravani show.
2: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
3: నీ కల నిజం అవబోతోంది.
2: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
3: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే.

0: call them at 817-829-8888.
1: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
2: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: రేడియో సురభిలో కళల అలలపై కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది అనురాధ.
6: మల్లీశ్వరిని చూసి వెళదామని తల్లి నాగమ్మ, మేనమామ హనుమంతప్ప వచ్చారని కబురందుతుంది. చంద్రశాలలో కలవడానికి అనుమతిని మహారాణి ఇచ్చినట్టు లేఖను మల్లీశ్వరికి చదివి వినిపిస్తుంది జలజ. ఈ చంద్రశాలను కళాదర్శకులు అత్యద్భుతంగా డిజైన్ చేశారు. అలా చంద్రశాలలో మల్లీశ్వరి కోసం ఎదురు చూస్తున్న నాగమ్మ ఆ రాజ వైభవాన్ని అంతా చూస్తూ కూతురి అదృష్టానికి మురిసిపోతూ ఉంటుంది. మల్లీశ్వరి వస్తుంది.

0: తీసుకోమ్మా.
1: ఏం దిద్దురని
0: అదృష్టం అందరూ ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగుతుందిట. నీకు మతి లేకపోతే నాకైనా ఉండద్దు. వింటున్నావా అన్నయ్య? మహారాణి వారి దయ సంపాదించి ఏ రాత్రి కొడుకునో పెళ్లాడతావనుకుంటే మళ్ళీ ఆ దారి గుంటకే దార్పిస్తానంటావేమే. మీ నాన్న పిచ్చిలో సగం నీకు ఉంది ఏమిటే? అవును, శిక్ష లేకపోతే ఈ సంగతి నీకు నువ్వు చెప్తాను. మంచిది. శ్రీ శ్రీ శ్రీ శ్రీ మహారాణి తిరుమల దేవమ్మ గారి ఇష్ట సకులు శ్రీ మల్లేశ్వరి దేవి గారిని చూశాను. నవరత్న చిన్న నాన్నగారు నేను సింగారించుకున్న చిన్న చిన్న అమరాలు బాగా చూడండి. కన్నుల ఎంత తల విరుసు. నిన్ను కనీ పెంచిన తల్లితో ఇట్లాగే నువ్వు మాట్లాడేది. సిగ్గు తెలియలేదు.

ఇక్కడ గుహలో ఉన్న శిల్ప సంపదను ఒకరోజు అనుకోకుండా ఒక రాజశిల్పి వచ్చి చూస్తాడు. చూస్తే ఆ రాళ్ల నిండా అత్యద్భుతమైన శిల్ప సౌందర్య సంపద కనబడుతుంది. ఎటు చూసినా శిల్పాలే. అక్కడే పిచ్చివాడై ఉన్న నాగరాజుని పలకరిస్తాడు. ఆ శిల్పాలన్నీ అతనే చెక్కాడని తెలుసుకుంటాడు. రాళ్ల కోసం వెతుకుతూ ఉంటే భగవంతుడు అద్భుతమైన శిల్పిని చూపించాడని అంటాడు. రాయలవారు నర్తనశాలను నిర్మిస్తున్నారని నాగరాజుని తనతో పాటు రమ్మంటాడు. నాగరాజు రానంటాడు. తానెప్పుడో చనిపోయానని, ఎవరికోసమైతే ఈ శిల్పాన్ని చెక్కడం నేర్చుకున్నానో ఆమె ఆ రాయమీద మాత్రమే మిగిలిపోయింది అంటాడు.

తన మనసు రాయైపోయిందంటాడు. నాగరాజుని బతిమాలి ఒప్పించి తనతో విజయనగరం తీసుకెళ్తాడు శిల్పి. తరువాత నర్తనశాల పని చకచక సాగిపోతుంటుంది. ఒకరోజు రాణివాసపు స్త్రీలు నర్తనశాలను చూడడానికి వస్తారు. అక్కడ పనిచేసేవారెవ్వరినీ తమ తలెత్తి చూడవద్దని, చూసిన పక్షంలో తలలు తీస్తామని రాజుగారు హుకుమని చెప్తారు అక్కడున్న భటులు. నర్తనశాలకు బిలబిలమంటూ అంతఃపుర కన్యలందరూ వచ్చి అబ్బురంగా ఆ శిల్ప సంపదలన్నింటినీ చూస్తూ ఉంటారు. అక్కడ ఉన్న శిల్ప సుందరులన్నీ మల్లీశ్వరుని పోలి ఉండడం గమనించి గుసగుసలాడుకుంటారు. ఆ మాటలు విని వారికి దూరంగా తోటలోకి వచ్చేస్తుంది మల్లీశ్వరి. ఆ తోటలోనే ఒక మూల ఒక చెట్టు కింద శిల్పాలని చెక్కుతూ కనిపిస్తాడు నాగరాజు. వెనుక నుంచి చూసి తన భావన పోల్చుకుంటుంది. అతని పక్కన నిల్చుని నిస్సహాయంగా నిశ్శబ్దంగా కన్నీరు పెట్టుకుంటుంది. ఆ కన్నీటి బొట్లు నాగరాజు వీపు మీద పడి వెనక్కు తిరుగుతాడు. ఆశ్చర్యపోయి చూస్తూ మళ్ళీ అంటాడు. జలజ వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి మల్లీశ్వరిని మరో మాట మాట్లాడనీయకుండా తీసుకెళ్లిపోతుంది తనతో. అంతఃపురానికి వెళ్లేక తన బావతో ఉన్న ప్రేమ వృత్తాంతం మొత్తం చెప్తుంది మల్లీశ్వరి జలజకి. జలజ ఒక పథకం వేసి పూలు కోసుకునే నెపంతో సరిగ్గా ఆ తోటకే వెళుతుంది. జుం జుం జుం జుం జుం జుం జుం అంటూ ఒక చక్కటి పాటని పాడుతుంది. ఈ పాటని ఈ చిత్రంలో పాడినది కూడా జలజ పాత్ర వేసిన టీజీ కమలాదేవి. ఆ పాటని ఇప్పుడు విందాం.

సరిగ్గా నాగరాజు కూర్చుని చెక్కుతున్న దగ్గర కాలుజారి పన్నెట్టు నటించి పడిపోయిన పూలన్నీ ఏరుతూ ఉంటుంది. పంపావతి దేవాలయం తుంగభద్ర ఒడ్డున వచ్చి ఫలాన రోజు మల్లీశ్వరిని కలవమని గుసగుసలాడుతూ చెప్పి వెళ్ళిపోతుంది. అనుకున్న ప్రకారం మల్లీశ్వరి, నాగరాజు తుంగభద్ర ఒడ్డున ఓ రాత్రి వేళ కలుస్తారు. బోలెడన్ని ఊసులు చెప్పుకుంటారు. ఎన్నాళ్లకి బ్రతుకు పండింది, ఎంత హాయి ఈ రేయి నిండింది అనుకుంటూ మనసును మాలలు ఊయించే పాటని పాడుతుంది. ఒక చక్కటి ఏకాంతం, చందమామ పైన వెన్నెల, నక్షత్రాలు, ఒక చిన్న కొలను. కొలని గట్టిపై ఇద్దరూ కూర్చొని ఉంటారు. ఆ నీళ్లలో కాళ్లాడిస్తూ ఉన్న మల్లీశ్వరి మనసులో ఒక తెలియని ప్రశాంతత, తన బావ సన్నిధిలో ఒక చెప్పలేని సాంత్వన అనుభూతినిస్తూ అనుభవిస్తూ పాడుతుంది.

కాసేపు ఇద్దరూ ప్రశాంతంగా కబుర్లు చెప్పుకున్న తర్వాత ఒకరిని వదిలి ఒకరు ఉండే ప్రసక్తి లేదని కలిసి పారిపోదామని నిర్ణయించుకుంటారు. ఆ మరునాడే పారిపోదామని నిర్ణయానికొస్తారు. బుక్కరాయ బురుజు వద్దకి వస్తానని చెప్తాడు నాగరాజు. సిద్ధంగా ఉండమంటాడు. దక్షిణ ద్వారం గుండా పారిపోదామని పథకం వేసుకుంటారు వీరిద్దరూ. తెలతెల వారుతుంటే జలజతో అంతఃపురానికి వెళ్లిపోతుంది మల్లీశ్వరి. మల్లీశ్వరి మనసు చాలా ఆనందంతో పొంగుతూ ఉంటుంది. మల్లీశ్వరి ముఖంలో ఇన్ని రోజులు కనబడని ఒక చిత్రమైన కాంతి తేజస్సును జలజ సంతోషంతో చూస్తూ ఉంటుంది. రాయలవారు నర్తనశాలకు వేయించేస్తారు. అద్భుతమైన శిల్ప సంపదని చూసి అబ్బురముంది ఆనందపడతారు. రాయలవారికి ఆ శిల్ప సందరిలో మల్లీశ్వరి కనబడుతుంది. రాజశిల్పిని పిలుస్తారు. ఈ లావణ్యలక్ష్మిని సృష్టించింది ఎవరు అని అడుగుతారు. శిల్పి పేరు నాగరాజు, ప్రస్తుతం అక్కడ లేడు అని తెలుస్తుంది. అక్కడ అంతఃపురంలో బంగారు పంజరంలో ఉన్న చిలుకని చూసి తన బావతో పాటు ఆ పంజరాన్ని ఛేదించుకుని పైకి ఎగిరిపోయే సన్నివేశాన్ని తలుచుకుంటూ ఒక చక్కటి పాటని పాడుకుంటుంది మల్లీశ్వరి. ఖమాస్ రాగంలో కంపోజ్ చేశారు ఈ పాటని సాలు రాజేశ్వరరావు గారు. ఇప్పుడు ఆ పాటను మనం విందాం. ఎందుకే నీకింత తొందర అంటూ సాగే ఈ పాటని

0: రోజే తన బావతో ఈ బంగారు పంజరంలోంచి హాయిగా ఎగిరిపోయి ఆనందంగా వెళ్ళిపోతుంది అని జలజతో చెప్పుకుంటుంది మల్లీశ్వరి.
1: ఈ పగటికి రాత్రి అంటూ లేదు జలజ, ఈ రాత్రి రెండో దాం నగారా మా బావ చేతుల్లో పరవశంతో వింటాను. తెల్లవారిలోగా ఏ కానలోనూ ఏ కోనలోనూ బావా నేను హాయిగా పావురాల్లాగా ఎందుకు అక్క నీరు తెలుసా? ఈ కత్తుల ముందు రాటి నేను బయటపడటం నీకు సంతోషం కాదు, అంతకంటే నీ కోరేది ఉంది తల్లి. నాకెందుకో భయంగా ఉందమ్మా, రాత్రి నాకు పాడుకలు వచ్చింది. ఉదయం నుంచి అన్ని అభిషేకులాలే చూస్తున్నా. నా మీదుండే అపేక్ష కొద్దీ నీ మనసుకు అలా అనిపిస్తుంది. నిజంగా ఈ రాణివాసం కంటే నాకు నరకమే ఉంది చెప్పు. ఈ విచ్చుకత్తులు కాపలాలు దాటి బయటపడితే బావతో ఈ లోకంలో స్వర్గం అనుభవిస్తాను. పట్టుపట్టి ఊరి తీస్తారు అంతేగా.
0: ఈలోగా పిడుగులాంటి వార్త అందుతుంది. మహారాణిగారు పంపిన ఆజ్ఞాపత్రం చేరుతుంది. అందులో ఆ రోజు రాత్రి నందనవన లతామంటపంలో ఉషాపరిణయం నాట్యంచేయాలని, రాయలవారి సమేతంగా రాణివారు వేయించేస్తారని, ఉషారాణిగా మల్లీశ్వరి చెయ్యాలని ఆజ్ఞాపత్రం పంపుతారు. మల్లీశ్వరి వెక్కి వెక్కి ఏడుస్తుంది. మల్లీశ్వరి అయిష్టంగానే ఉషాపరిణయం యక్షగానానికి తయారవుతుంది. నృత్యం ఆరంభమవుతుంది.

ఉషాపరిణయం నృత్యం అవుతుండగా నాగరాజు అక్కడ మల్లి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. మల్లి రాకపోయేసరికి నాగరాజు కోటలోకి దూకి వచ్చేస్తాడు. ఆ అలికిడికి అప్రమత్తం అవుతారు అక్కడ రక్షక భటులు. వెతకనారంభిస్తారు. ఇక్కడ ఉషాపరిణయం కొనసాగుతూ ఉంటుంది. రాయలవారు రాణివారు ఆనందంగా చూస్తూ ఉంటారు.

0: ఇక్కడ ఈ నాట్యం జరుగుతుండగా అక్కడ సైన్యం కోటలోనికి దూరి వచ్చిన నాగరాజు కోసం వెతుకులాట ముమ్మరం చేస్తుంటారు. నాగరాజు దాక్కునే ప్రయత్నంలో పరుగెడుతూ దాక్కుంటూ మళ్లీ పరుగెడుతూ దాక్కుంటూ నందనవన లతామంటపంలో ప్రవేశం చేసేస్తాడు. నాట్యం చేస్తున్న మల్లీశ్వరికి పరుగెడుతున్న నాగరాజు కనబడతాడు. వెంటనే నాట్యం ఆపి అటువైపు పరుగుదీస్తుంది మల్లీశ్వరి. ఈలోగా నాగరాజును నాలుగు వైపుల నుంచి భటులు చుట్టుముడతారు.
1: ఎవరు నువ్వు? నీకు మతి లేదు? ఎక్కడికెందుకు వచ్చావు? దేవి, అంతఃపురంలోకి దయచేయాలి. ఈ ఘాతకుని దండనాయకుడికి అప్పగించాలి.
2: ఈ పాతకిని కూడా తీసుకెళ్ళండి. నా రాజానికి ఒక క్షణమైనా విడిచి వెళ్ళను.
1: మన్నించాలి, మహాపచారం చేస్తున్నాను. ఘోర దండనకు గురి కావలసి ఉంటుంది.
2: నాకేం భయం లేదు, అన్నిటికీ సిద్ధంగా ఉన్నా.
1: మంచిది.
0: ఇద్దరు చేతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్తారు. ఇక్కడ జలజ పాత్ర చెప్పుకోదగ్గది. జలజ వెంటనే మహారాణి వద్దకు వెళ్లి మల్లీశ్వరికి రాణివాసం ఇష్టం లేదని, పల్లెకి పంపే ముందర ఎన్నో ఏళ్ల నుంచి తన భావని ప్రేమిస్తోందని, తమ ప్రేమ కోసం ఇప్పుడు మరణానికి కూడా సిద్ధపడిందని చెప్తుంది. ఇక కారాగారంలో ఇద్దరూ ఒకరినొకరు అనునయించుకుంటూ ఉంటారు. కలిసి జీవించలేని తాము కలిసి మరణించడానికి సిద్ధమవుతారు. మర్నాడు ఉదయం అవుతుంది. ఇద్దరి కోసం రెండు ఉరితాళ్లు సిద్ధం చేయబడి ఉంటాయి. ఇక్కడ విచారణ ప్రారంభమవుతుంది. రాజసం ఉట్టిపడేలా రాయలవారి సంభాషణ ఎంతో వర్ణనిస్తుంది ఈ చిత్రానికి. అదిప్పుడు మనం విందాం.
3: నిర్భాగ్యుడా, ప్రాణాల మీద ఆశ ఉండే ప్రవేశించావా అంతఃపురంలోకి?
1: ప్రాణానికి ప్రాణమైన నా మల్లి ఏనాడు రాణివాస పల్లకిలో వెళ్లిపోయింది, ఆనాడి ఈ బ్రతుకు మీద ఆశపోయింది. నా మల్లికి దూరమని సచ్చి బ్రతికే కంటే నా మల్లిని ఒక్కసారి కళ్ళారా చూసి ఈ బ్రతుకు చాలించటం తప్ప నాకు వేరే.
4: రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 3 PM.

0: Highly specialized skills, calibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani pandiche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. Is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: India ki teleport aite enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursu isn't just an app, it's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support at MyPursu.com.
6: Radio Surabhilo, Kalala Alalapai Karikramani Meeku Andistunnadi Anuradha Satish. Malli Valurilo Aravi Abavi Aswami Sakshiga Adi Kovilalo విరూపాక్ష స్వామి సమక్షంలో వీరిరువురి వివాహం జరుగుతుంది. జలజ కూడా మల్లీశ్వరి ఆనందాన్ని కళ్ళారా చూసి పులకరిస్తుంది. చిత్రం పూర్తయ్యే సమయానికి అందరూ ఆనందంగా ఊపిరి పీల్చుకుంటారు. రాయల వారిని, వారి ఔన్నత్యాన్ని, పెద్ద మనసును వేణోళ్ళ పొగుడుకుంటారు. తేట తెనుగులో అనతి పదాలతో వినిపించే మాటలు పాటలకు వీక్షకులు బ్రహ్మరథం పట్టారు. దర్శకులు బిఎన్ రెడ్డి గారు కథాకథనాలలో కానీ, నటీనటుల ఎంపికలో కానీ, చిత్రీకరణకు తీసుకునే సమయంలో కానీ ఎక్కడా ఎప్పుడూ దేనికి రాజీ పడని స్వభావం అని మల్లీశ్వరి చిత్రంతో మళ్లీ నిరూపించుకున్నారు. ఈ చిత్ర నిర్మాణం గురించి మాట్లాడుతూ భానుమతి గారు ఉమార్లా చెప్పారు, బిఎన్ రెడ్డి గారు ఒక్కో రోజు రెండంటే రెండు షాట్లు మాత్రమే తీసేవారట, రాజీ పడడం అనేది వారికి తెలియని పదం అని అన్నారు. ఈ చిత్ర నిర్మాణానికి పట్టిన సమయం 2 సంవత్సరాలు, అలాగే పాటలకి 6 నెలల సమయం తీసుకున్నారట సాలూరి రాజేశ్వరరావు గారు. మరి ఈ చిత్రానికి అయిన బడ్జెట్ ఎంత తెలుసునండి? 6 లక్షలు. అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం. అన్ని సమపాళ్లలో సమకూరి ఉత్తమ చిత్రంగా రూపొందింది మల్లీశ్వరి. 1951లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ అయింది మల్లీశ్వరి. ఒక్క విజయవాడలో మాత్రమే 100 రోజులు ఆడిన ఈ సినిమా 3 ఏళ్ల తర్వాత 2 విడుదలలో మరింత విజయం సాధించింది. ఆంధ్రదేశంలో కంటే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మల్లీశ్వరి చిత్రానికి ఎక్కువ ఆదరణ లభించింది. మరో విశేషం ఏంటంటే, దక్షిణ భారత చిత్రరంగం నుంచి విదేశీ చలన చిత్రోత్సవాలకి వెళ్లిన మొదటి చిత్రంగా పేరు తెచ్చుకుంది మల్లీశ్వరి. చైనాలో బీజింగ్ లో జరిగిన తూర్పు ఆసియా చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమై ప్రశంసలు పొందిన ఈ చిత్రం 1953 మార్చి 14న చైనీస్ సబ్ టైటిల్స్ తో 15 ప్రింట్లతో చైనాలో విడుదలై 100 రోజులు ఆడింది. రేడియో సురభిలో కళల అలలపై కార్యక్రమంలో ఈరోజు మనం మల్లీశ్వరి చిత్ర కథను అందులో ఉండే పాటలు చిత్ర విశేషాల గురించి ముచ్చటించుకున్నాం కదండి. వచ్చేవారం మరొక చక్కటి చిత్రకథతో మీ ముందు మేముంటాం. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటోంది

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలిల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo Telugu nestam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపోవు, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్,
7: గుర్తుకొస్తున్నాయి.
6: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
6: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
8: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
6: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM onwards. Brought to you by డెసిబెల్స్ ఆడియో.

and K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi. Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ.com ఆర్ రైట్ టు support @mypursue.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: Side, please. Local boys here.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజసజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru nunchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, handle it Swadeshi way.
1: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు. ఆయుష్మాన్ భవ, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3.

ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. అఫ్ కోర్స్ ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. అనురాగం లేకుండా, అనుబంధం లేకుండా జీవితాన్ని గడపడం ఎవ్వరికైనా చాలా చాలా కష్టం. హలో ఎవ్రీబడి, హ్యాపీ థర్స్డే అండ్ వెల్కమ్ టు సర్వీ డిటూర్ విత్ మీ రాజేశ్వరి. అండ్ నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను ఈ సాయంకాలం. ఎలా ఉన్నారు అందరూ? హౌ ఇస్ యువర్ వీక్? హౌ హ్యాస్ ఎవ్రీథింగ్ బీన్ గోయింగ్ దిస్ వీక్ టు ఆల్ ఆఫ్ యూ? అండ్ ఈ వారం ఆల్మోస్ట్ వీకెండ్ లోకి వచ్చేసాం మనం. అండ్ ఇంకా ఇంకొక రోజు ఉంది ఈ వారం. ఇంకా ఫ్రైడే అంటే ఉందిలే, ఇంకా వీకెండ్ లాగే. కాబట్టి వీకెండ్ కి వచ్చేసినట్టే. ఈ వీకెండ్ ఏముంటుంది, ఎలా పలకరించబోతుంది, ఏంటి ప్లాన్స్, వాట్ ఇస్ కమింగ్ టు యూ? లెట్స్ టాక్ ఎ లిటిల్ బిట్. ఇవాళ ఒక ప్రత్యేకమైన టాపిక్, అంటే ప్రత్యేకమైన టాపిక్ అంటే చాలా కామన్ టాపిక్ ఇది, మీతో మాట్లాడాలనుకుంటున్నాను. దీని గురించి మీ ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను, మీ సలహాలు తీసుకోవాలనుకుంటున్నాను. బికాస్ ఐ నీడ్ ది అడ్వైస్. సో అదనమాట సంగతి. You're listening to me, Rajeshwari, only on Surabhi Deep Tour, Radio Surabhi Sounds Like Home. How's everything? Call JMD, em paatlu vinalanukuntunnaro cheppandi. Nenate, I'm ready with the retro list today, of course. Mari vaala guruvaram eppudeppudu vastundani nenu edho chustu untanu. Kabatti guruvaram saantharangane idoka vanka retro ani cheppesam munde, kabatti manchi manchi paatlu yechu ane oka aanandam anamata. So నా రెట్రో లిస్ట్ ఇస్ రెడీ ఫర్ యూ. మీరే వినాలనుకుంటున్నారు. వాట్ ఇస్ యూర్ హార్ట్ సే? వాట్ ఇస్ యూర్ హార్ట్ కాల్ ఫర్? 972-636-1966.

బయట వాతావరణం ఎలా ఉంది అంటే ఎండ మాడి వాయించేస్తుంది డెఫినెట్లీ. బా సూపర్ సూపర్ హాట్, అసలు స్కిన్ ఇలా కాలిపోతున్న ఫీలింగ్ వస్తుంది బయటకు వెళ్తుంటే. ఫర్ ఫ్యూ సెకండ్స్ కార్ మనం కార్లో కూర్చుని కొద్దిగా పికప్ అయ్యి డ్రైవ్ రోడ్ మీదకి వెళ్ళి ఏసీ ఏమంటారు దాని స్పీడ్ ని పికప్ చేసే వరకు మాత్రం బా అసలు ఒక ఊపిరాడనంత వేడి, సూపర్ హాట్. సో ఎస్, వీఆర్ ఇన్ ద టెక్సస్, ప్రాపర్ టెక్సస్ హీట్ లో ఉన్నాం మనం హాయిగా రైట్ నౌ. బట్ ఒక్కొక్కసారి బానే ఉంటుంది, ఒక్కోసారి అసలు భరించలేము అనిపిస్తూ ఉంటుంది. స్టిల్ ఇన్ జూలై, లాంగ్ వే టు గో. జూలై అంతా ఉంది, ఇంకా జూలై జస్ట్ మొదలైంది మనకి, ఇంకా జూలై అంతా ఉంది, ఆగస్ట్ అంతా ఉంది, లాంగ్ వే టు గో. హోప్ఫుల్లీ వీ విల్ బి ఏబుల్ టు డీల్ విత్ ఇట్. కానీ వన్ థింగ్ ఫర్ ష్యూర్, సన్ స్క్రీన్, హైడ్రేషన్, టూ డెఫినెట్ స్ట్రాంగ్ రిమైండర్స్ ఆల్ ద టైమ్. ఈ రెండు మాత్రం చాలా చాలా ముఖ్యమైన విషయాలు. ఇంట్లో నుంచి బయట కాల్ పెట్టే ముందర మేక్ ష్యూర్ యువర్ సన్ స్క్రీన్స్ ఆర్ ఆల్ ఆన్, అండ్ ఆఫ్ కోర్స్ యూఆర్ ఆల్వేస్ క్యారీయింగ్ యువర్ వాటర్ బాటిల్ విత్ యూ. దట్ ఈస్ డెఫినెట్లీ అ గుడ్ ప్రాక్టీస్ టు డూ. నేను చాలాసార్లు మర్చిపోతూ ఉంటాను, బట్ ఈ మధ్య ఐ షుడ్ బి యాక్చువల్లీ ప్రౌడ్. ద సీజన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పక్కకి వెళ్ళినా, చిన్న గ్రోసరీ స్టోర్కి వెళ్ళినా కానీ ఐఎమ్ డెఫినెట్లీ క్యారింగ్ వాటర్ బాటిల్ విత్ మీ. ఎందుకంటే రీసెంట్ గా స్ట్రాంగ్ టు సంబడి అండ్ వాళ్ళు దే రికమెండెడ్ పాడ్కాస్ట్ అనమాట. అది చూస్తుంటే దాంట్లో ఒక డాక్టర్ దే వర్ టాకింగ్ అబౌట్ ఈ మనకి రోజువారి చిన్న చిన్న టిప్స్ ఏవైతే ఉంటాయో అందరు చెప్పేవి, వాటిలో మోస్ట్ అండర్ రేటెడ్ అండ్ మోస్ట్ లైట్ తీసుకునే విషయాలు ఏంటి అని అంటే, దానిలో ఫస్ట్ థింగ్ వాజ్ వాటర్ ఇంటేక్. వాటర్ ఇంటేక్ కి సంబంధించి ఎంత లైట్ తీసుకుంటాం మనము, ఎందుకంటే అందరు చెప్తారు కదా బాగా వాటర్ బాగా తాగాలి వాటర్ బాగా తాగాలని, కానీ ఎంతవరకు స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాము, ఎంత లైట్ తీసుకుంటాం దాన్ని, ఎంత అండర్ రేటెడ్ సూపర్ పవర్ అడ్వైస్ అది అని దే వర్ టాకింగ్. ఐల్ టాక్ అ లిటిల్ బిట్ మోర్ అబౌట్ ఇట్ ఎందుకు అని కాసేపటి తర్వాత. ఇంకో పాట విందాం, బట్ పాటకి ముందర లెట్ మీ రిమైండ్ యూ దాట్ సనాస్ ఇన్ వైట్, రేడియో సుర్భి అండ్ సనాస్ ఇన్ వైట్ కలిసి మీ ముందుకు తీసుకొస్తున్న వెట్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో జూలై 26 తారీఖు జరుగుతుంది, ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో. అండ్ ఈ గ్రాండ్ ఎక్స్పోలో మీ వెడ్డింగ్ రిలేటెడ్ ఈవెంట్ కి కావాల్సిన అన్ని రకాల సర్వీసెస్ అన్నిటికీ మీకు రకరకాల వెండర్స్, రకరకాల సర్వీసెస్ అవైలబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. ఫ్రమ్ ఫోటోగ్రాఫర్స్ టు వీడియోగ్రాఫర్స్ టు డీజేస్ టు డీకో టు బ్రైడల్ వేర్ టు సిల్వర్ వేర్ సిల్వర్ జ్యువెలరీ టు ఫుడ్ వెండర్స్ అండ్ సో మెనీ అదర్ వెండర్స్ అండ్ స్పాన్సర్స్ అండ్ వెండర్స్. కనుక ఈ ఈవెంట్ లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి మీ బిజినెస్ ని అనుకుంటే, ఇట్ కుడ్ బి ఫుడ్ వెండర్, ఇట్ కుడ్ బి జ్యువెలరీ వెండర్, ఇట్ కుడ్ బి డెకరేటర్, మేకప్ ఆర్టిస్ట్, ఎవరైనా సరే, ఇఫ్ యూ వాంట్ టు రిజిస్టర్ యాజ్ అ వెండర్ ఫర్ దిస్ ఈవెంట్ దెన్ మీ బిజినెస్ ని డెఫినెట్లీ వందలాది మంది అక్కడ చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ కాంటాక్ట్ 4698780101. You can call or text this number. Again, that number 4698780101. Sanas in white. Adi Vishyam. Okay, inkoka manchu paata vinesi vachin tarvata we'll continue our conversation. Like I said, naaku I'm in the retro mood obviously. థర్స్డే మరి రెట్రో మూడ్ లకు రాకపోతే ఎట్లా, రాకపోతే ఆశ్చర్యంగానే వస్తే కాదు కదా. సో మరి ఏం పాట విందామంటే, నెక్స్ట్ హియర్ ఇస్ యువర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సాంగ్ లైన్ అప్ ఫర్ యూ. ఈ పాట వినండి, సినిమా పేరు మీకు తెలిస్తే గుర్తొస్తే ఫోన్ చేసి నాకు చెప్పేయండి 9726361966. శోభన్ బాబు గారి అభిమానులకి ఎస్పెషల్లీ ఈ పాట.

Gangotri సినిమా నుంచి మీరు విన్న పాట వెల్కమ్ టు సిర్భి డి టోర్ విత్ మీ రాజేశ్వరి ఓన్లీ ఆన్ రేడియో సిర్భి 107.9 FM HD3.

0: Surbhi Detour. Only on Radio Surbhi 107.9 FM HD3. అమెరికాలో తెలుగు దేశం డాలసస్ నెంబర్ వన్ తెలుగు రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో ఆఫ్ అమెరికా. సో ఈ రోజు ఒక టాపిక్ ఏమనుకున్నాను అంటే, మీరు ఆఫ్ కోర్స్ మీరు పార్టిసిపేట్ చేస్తేనే ఈ టాపిక్ ఫుల్ఫిల్ అవుతుంది, బికాస్ మీ నుంచి నేను అడ్వైస్ కోరుకుంటున్నాను అనమాట. సో ఏంటి ఆ టాపిక్ అనేది మాట్లాడాలి, కానీ మనం కమర్షియల్ బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం. సో బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత విల్ టాక్ అబౌట్ ఇట్. అండ్ ఇవాళ డెఫినెట్లీ ఇది ఇది అందరికి అందరూ ఎక్స్పీరియన్స్ చేసేదే సిచ్యువేషన్. అండ్ ఏంటి అనేది నేను ఎక్కువ గురించినప్పుడు అప్పుడు మాట్లాడదాం. బట్ ఫర్ నౌ డెఫినెట్లీ ఐ వాంట్ రిమైండ్ యూ దట్ కీరవాణి గారి మ్యూజికల్ కాన్సర్ట్ డాలస్ వచ్చేస్తుంది. యూ ఆల్ నో అబౌట్ ఇట్ అండ్ మన సోషల్ మీడియా మీరు ఫాలో అవుతూ ఉంటే అక్కడ కూడా చూస్తూ ఉండొచ్చు. అండ్ కీరవాణి గారి కొన్ని పాటలు మనం విందాం ఇవాళ. అండ్ వీ విల్ టాక్ అల్ బిట్ అబౌట్ ద కాన్సర్ట్ ఆల్సో. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ అండ్ స్టే ట్యూన్డ్ టు follow us through the show all the way till 7 PM. I'll be right back after this short commercial break.
1: Hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలసిస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
5: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
6: నీ కల నిజం అవబోతోంది.
5: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
6: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
4: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్.

0: or call them at 817-829-8888.
1: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
2: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
3: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry Irving's number one destination.

0: ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Suravi meekandistondi dhanam indhanam, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Dhanam indhanam, where money meets clarity. Every second and fourth Sunday starting July 11th, only on Radio Suravi 107.

0: Hi, hello, and welcome back to Surabhi Detour with me, Rajeshwari, and Natu Patu Ipudunaru, Preeti Munagapati from Atlanta. Hi, Andy, how are you? How are you doing?
1: Hello, Andy Rajeshwari, I'm doing absolutely wonderful. Meera Launaru.
0: Nen chala baunnanu. So, how is the weather? Atlanta lo, ela undi weather, vedi ela undi, enda emuntundi?
1: I think it's perfect right now, you know. Beautiful morning, so it gets a little hot in the afternoon and evening. I had a party, manchiga, oka shower vastundi. So, it's perfectly fine. We just had a, you know, 30 minutes rainfall, so we're good.
0: Nice, that is cool. యా నిన్న అలా పడినట్టు పడి మొన్న నిన్న మొన్న అనుకుంటా అలా పడినట్టు పడినట్టు పడనట్టు పడింది మా కూడా ఒక చిన్న జల్లు బట్ ఇట్ వాస్ క్లౌడీ ఫర్ బిట్ బట్ ఇట్ వాస్ మోర్ ఏమంటారు దాన్ని స్టఫీగా ఉండింది వెదర్ అంతా ఎనీవే సో హౌ ఆర్ యూ సో వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ గోయింగ్ టు టాక్ టుడే అండ్ టు ఆల్ ఆర్ లిసనర్స్ వీ నౌ హ్యావ్ ప్రీతి మునగపాటి విత్ అస్ ప్రీతి మునగపాటి మనకి కొత్త ఏం కాదు ఎన్నో సంవత్సరాల నుంచి మన రేడియో సర్వీలో ప్రతి గురువారం క్రమం తప్పకుండా వచ్చి ఫైనాన్షియల్ రిలేటెడ్ టిప్స్ మనకి అందిస్తూ ఉంటారు షీఈస్ ఫ్రమ్ అట్లాంటా బట్ యూ కెన్ రీచ్ హర్ అవుట్ ఎట్ 404-663-1911 that number again 404-663-1911 that's her number you can text her whatsapp her call her for all your financial related questions and her expertise is the matter so definitely she will help you and she'll respond very very quickly so Preeti ivaru mana main topic maatladutunnam
1: ఈ రోజు మన టాపిక్ రాజేశ్వరి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పర్టికులర్ గా మన ఇండియన్స్ కి సంబంధించి ఈ కంట్రీలో ఎస్టేట్ ప్లానింగ్ అండి అసలు చాలా మందికి ఎస్టేట్ అంటేనే అర్థం అవదు బికాస్ మెనీ ఆఫ్ అస్ బీయింగ్ ఫస్ట్ జనరేషన్ ఇమిగ్రెంట్స్ మనకి యూనో మనకి ఇన్హెరిటెన్స్ ఏమి రాలేదు వి ఆల్ స్టార్టెడ్ అవర్ లైఫ్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ దట్స్ అమేజింగ్ మనము ఇంత బిల్ చేసుకున్నాము పిల్లల్ని యూనో వీఆర్ గ్రోయింగ్ దెమ్ ఇంటూ బ్యూటిఫుల్ యంగ్ అడల్ట్స్ అండ్ ఆల్ బట్ ఈవెన్చువల్లీ యూనో ఈవెన్చువల్లీ మన తర్వాత హౌ డు యూ వాంట్ దట్ వెల్త్ టు బి ట్రాన్స్ఫర్డ్ This is one of the biggest concerns and adi proper ga plan chesukokapothe later on there'll be a lot of surprises. Surprises because manaki alanti experience intavarku ledu kabatti. So estate planning ante first of all enti anadi brief ga explain chestaru. Of course everything cannot be shared in just 5-10 minutes here. Definitely one-on-one call chesinappudu evariki sambandhinchi vallaki related ga detail ga explain cheyagalugutanu. ఎస్టేట్ కన్వర్షన్ అంటే ఏంటంటేనండి ఇప్పుడు పిల్లలకు వచ్చేటప్పటికి అస్ లాంగ్ యాజ్ వీ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ స్పౌసెస్ కి ఎనీ లెఫ్ట్ ఓవర్ వెల్త్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎస్టేట్ ట్యాక్సెస్ అలాంటివి ఏమి ఉండవు బట్ యుఎస్ లో జనరల్ గా 3 types ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయండి ఒకటి అందరికీ తెలిసిందే ఇన్కమ్ ట్యాక్స్ మనం ఏదైనా ఎర్న్ చేస్తే దానికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం సెకండ్ థింగ్ ఇస్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని మనం ఫ్యూచర్ లో దాని గ్రోత్ ప్రకారం వెనెవర్ యూ

0: using the Dani capital gains tax. These are two very familiar taxes that common ga andarki telisina vishayame. But when it comes to the third one, estate tax, in other words, Dani death tax ano, inheritance tax ano antaru. దీని గురించి చాలా మందికి అవగాహన ఉండదండి ప్రాపర్లీ, మెయిన్లీ బికాస్ లైక్ ఐ సెడ్ ఎర్లియర్, చాలా వరకు మనకి ఇక్కడ ఎవరు ఇన్హెరిటెన్స్ ఇవ్వలేదు కాబట్టి, మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఫస్ట్ జనరేషన్ ఇమిగ్రెంట్స్ కాబట్టి. సో వాట్ ఈస్ ఎస్టేట్ ట్యాక్స్ ఆల్ అబౌట్ అంటే, మన తర్వాత మన పిల్లలకి మరణించి వచ్చిన వెల్త్ ట్రాన్స్ఫర్ ని ఎస్టేట్ ట్యాక్సెస్ అంటారు. దీంట్లో అన్ని ఇంక్లూడ్ అవుతాయండి, వెదర్ ఇట్స్ రియల్ ఎస్టేట్ ఇన్హెరిటెన్స్, మన బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్సెస్, రిటైర్మెంట్ అకౌంట్స్ లో ఉన్నవి, డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉన్నవి, వాళ్ళకి మొత్తంగా కలిపి ఎంత వెళ్తుందో దాని వాల్యూ ప్రకారం, దాని వాల్యుయేషన్ ప్రకారం కొన్ని లిమిట్స్ ఉంటాయి. గవర్నమెంట్ అలా యూనో ఇంతవరకు యాజ్ పేరెంట్స్ ఇంతవరకు పిల్లలకి వితౌట్ ఎనీ అడిషనల్ ట్యాక్సెస్ ఇవ్వచ్చు అని. బియాండ్ దట్ పాయింట్ ఇంకేదన్నా ఇస్తే దానికి subject to taxes up to 30% to 40%. మీరు జనరల్ గా ఆలోచిస్తే రాజేశ్వరి, మనందరం వి వర్క్ వెరీ హార్డ్, మనం ఎర్న్ చేస్తున్నప్పుడు ఎలాగో టాక్సెస్ కడతాం. దట్స్ లీగల్ వే టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఈవెన్ రిటైర్మెంట్ లో కూడా చాలా వరకు మనందరం టాక్స్ లే కడతాం, ఎందుకంటే వి యూజ్ రిటైర్మెంట్ సోర్సెస్ లైక్ 401(k)s కావచ్చు, యూనో IRAs కావచ్చు, రియల్ ఎస్టేట్ రెంటల్ ఇన్కమ్ కావచ్చు, స్టాక్ డివిడెండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు టాక్స్ వచ్చే ఆప్షన్స్. Then what is it that is not taxable ante, how do I convert my wealth to kids without taxes? Danni estate tax planning antarandi.
1: Okay. So what are we going to talk about estate tax planning? Like, why is it important to consider ani maatladutunnama lekapothe what is the way to do?
0: Definitely,
1: because we have very limited time kabatti meer annattuga maybe we should touch upon few important aspects.
0: సో ఎస్టేట్ ప్లాన్ చేసుకోకపోతే వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ మన లైఫ్ అంతా ట్యాక్స్ కట్టి మన తర్వాత మన పిల్లలకి పండించిన వెల్త్ కూడా ట్రాన్స్ఫర్ కి ట్యాక్స్ కడుతున్నాం. దాన్ని అవాయిడ్ చేయటం ఎలాగా? ఇస్ దేర్ అ వే టు అవాయిడ్ దాట్? ఇస్ దేర్ అ వే టు ప్లాన్ దాట్? ఆన్సర్ ఈస్ యెస్, దేర్ ఆర్ వేస్ టు అవాయిడ్ దాట్, దేర్ ఆర్ వేస్ టు ప్లాన్ ఫర్ ఇట్. దాంట్లో భాగంగా యూనో కొన్ని ట్యాక్స్ కోడ్స్ ఉంటాయి, 7702 కోడ్ అని అంటారు. దాంట్లో మీరు మనీ పెట్టుకుంటే వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఇన్ టు దాట్, మీరు ఉన్నంత వరకు దాని మీద గ్రో ట్యాక్సెస్ కట్టక్కర్లేదు. మన తదనంతరం అది మన పిల్లలకి వెళ్ళినా కూడా దాని మీద ట్యాక్సెస్ ఉండవు. మరి ఎండ్ ఆఫ్ ది డే ఎంత పర్సంటేజ్ పెట్టొచ్చు? దీంట్లో భాగంగానే ఒక విల్ అండ్ ట్రస్ట్ అని కూడా రాసుకోవాలండి. యూనో ఒక ట్రస్ట్ క్రియేషన్ ద్వారా కూడా డైరెక్ట్ యూనో ట్రాన్స్ఫర్ అది జరగదు. ఈవెన్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కూడా మన పిల్లలకి ఇవ్వాలి అని అనుకుంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ అవర్ నేమ్ టు ద కిడ్స్ నేమ్, వీ షుడ్ పుట్ ఇట్ ఇన్ ఎ ట్రస్ట్ నేమ్. సో అది ఎలా చేసుకోవాలి, ట్రస్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి, విల్ లో ఏముంటాయి, ట్రస్ట్ లో ఏముంటాయి, ఈ రెండు ఉంటే సరిపోతుందా ఎస్టేట్ ట్యాక్సెస్ అవాయిడ్ అవుతాయంటే, ద ఆన్సర్ ఇస్ నో. యూ కెనాట్ అవాయిడ్ ట్యాక్సెస్ బై క్రియేటింగ్ ఎ ట్రస్ట్. You can simply give the time, you know, delay cheskodaniki proper ga legal paranga ela cheskovali anadi detail planning untundandi. So this is a very very important aspect that most of us Indians peddaga we don't show, you know, much attention to. But if we don't show that attention today, tomorrow మన తర్వాత మన పిల్లలు దానికి చాలా టాక్సెస్
1: కట్టాల్సి
0: ఎవ్రీవే, నాట్ ఓన్లీ దాన్ని యూనో లిక్విడేట్ చేసుకోవడానికే కాదు, దానికి కూడా టైం పట్టొచ్చు. అలాగే యూనో అలాంగ్ విత్ దాట్ లాట్ ఆఫ్ టాక్సెస్. చాలా వరకు ఈ రోజున ఇన్ ద ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ఈవెన్ మీరు గూగుల్ చేసినా ఇన్ఫర్మేషన్ వస్తుంది, దేర్ ఆర్ మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ హు ఆర్ సిట్టింగ్ దేర్ అక్రాస్ ద యునైటెడ్ స్టేట్స్ విచ్ ఆర్ స్టక్ ఇన్ ద ఎస్టేట్ బికాస్ అంత ట్యాక్సులు కట్టలేక వాళ్ళు వాటిని లిక్విడేట్ చేయలేక అలా స్టక్ అయిపోతూ ఉంటాయి చాలా. సో ఇట్స్ అ సింపుల్ ప్లానింగ్, ఒక ప్రొఫెషనల్ తో మాట్లాడి ఎలా చేసుకోవచ్చు, ఏదైనా డైవర్సిఫై చేసుకోవచ్చా. అండ్ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే రాజేశ్వరి గారు, ఇలాంటి టాపిక్స్ లో పీపుల్ స్మిత్ ఇస్ దాట్ చాలా నెట్వర్క్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అప్లై అవుతుంది అని. దాట్ ఈస్ నాట్ ట్రూ. ఎవరికైనా, ఈవెన్ ఇఫ్ యువర్ నెట్వర్క్ ఇస్ 2 million, 3 million, 5 million ఆర్ as much as high, because I work with clients who have, you know, a net worth from 2-3 million all the way to 200-300 million net worth on a client to kuda work chestane. So this is the range of clients that I work with on a regular basis. So I know evariki elanti planning kavali, eppudu start cheskovali, you know, whether you are, when you start anything when you're younger, it's the best thing. And that doesn't mean it's, you know, we miss the boat. whatever your age is right now, immediately start thinking about that. Because the longer you wait, you're going to mess up with the entire way of how you, the inheritance goes.
1: Mm. Yeah, that's a very important topic. And yeah, like you said, most of the times, ee particular topic ki sambandhinchina vishayalu ఒకటి కాంప్లెక్సిటీ వల్ల రెండు పూర్తి వివరాలు తెలియనందువల్ల మూడోది అజంప్షన్స్ వల్ల వి కైండ్ ఆఫ్ కీప్ టేకింగ్ ఇట్ ఈజీ బట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ స్నిప్పెట్స్ లాగా ఇట్లా అప్పుడప్పుడు ఈ టిట్ బిట్స్ నిరుస్తూ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ వీఆర్ టాకింగ్ టు ప్రీతి మునుగుపాటి ఆల్ ద వే ఫ్రమ్ అట్లాంటా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కి సంబంధించి మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా మీరు డెఫినెట్లీ యూ కెన్ రీచ్ హర్ అవుట్ హర్ నంబర్ 404-663-1911 వన్స్ అగైన్ 404-663-1911 యూ కెన్ టెక్స్ట్ యూ కెన్ వాట్సాప్ ఆర్ యూ కెన్ కాల్ హర్ అట్ దిస్ నంబర్ సో బిఫోర్ వైండ్ అప్ ఎనీ ఫైనల్ కంక్లూజన్ అండి
0: తప్పకుండా ఒక విషయం అండి మీరు అన్న పాయింట్ లాస్ట్ పాట్ టాపిక్ దట్ యు సెడ్ వాజ్ యునో అవగాహన లేకో లేకపోతే యునో ప్రిపేర్డ్ గా లేకో మానేస్తారని యాక్చువల్లీ వాట్ ఐ ఫౌండ్ అవుట్ వర్కింగ్ విత్ సో మెనీ పీపుల్ అక్రాస్ ద కంట్రీ మోస్ట్ ఆఫ్ అస్ టేక్ ఫైనాన్షియల్ అడ్వైస్ ఫ్రమ్ అవర్ ఫ్రెండ్స్ అంటే మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో అది ఫాలో అవుతాం విచ్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ వాళ్ళకి కూడా ఇంతవరకు కొన్ని విషయాలు యునో రిటైర్మెంట్ ఇంకా చూడలేదు ఎవరు మనం రైట్ ఇఫ్ యూర్ టేకింగ్ అడ్వైస్ ఫ్రమ్ ఎ ఫ్రెండ్ యూ హావెన్ సీన్ ద ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ సమ్మన్ బట్ వన్స్ యూ రీచ్ అవుట్ దట్ స్టేజ్ దెన్ యూల్ రియలైజ్ వీ విష్ వీ హ్యాడ్ అ యునో డిఫరెంట్ ఒపీనియన్ ఆర్ అ డిఫరెంట్ వే టు లుక్ అట్ ఇట్ సో సర్టెన్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ లైక్ అ హెల్త్ కన్సల్టెంట్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి యాన్యువల్ ఫిజికల్ ఎగ్జామ్ కి ఎలా వెళ్తాము ప్రాపర్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ దగ్గరికి మీ ఫైనాన్షియల్ అనాలిసిస్ చేయించుకోవడానికి వెళ్లడం వల్ల ఎవ్రీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ డెఫినెట్లీ ఇందులో రాజేశ్వరి గారు ప్రొక్రాస్టినేషన్ ఎవ్రీబడి వాంట్స్ టు డూ థింగ్స్ టుడే బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీ డిలే దోస్ థింగ్స్ బికాస్ ఆఫ్ ఎవ్రీ అదర్ థింగ్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్ వీకెండ్ వస్తే పార్టీస్ వీకెండ్ వస్తే ఇప్పటి నుంచి ఫ్రమ్ దిస్ మంత్ టు రెస్ట్ ఆఫ్ ద ఇయర్ వీ హ్యావ్ సో many upcoming festivals we are so busy with all those that's where people are missing this so my recommendation is do not delay this take care of your family's finances first
1: thank you so much and once again thanks for joining Preeti wish you a wonderful rest of the week and also the weekend thank you
0: so much Rajeshwari garu meeku mee listeners ki kuda

Welcome back to Surabhi Detour with me, Rajeshwari. అండ్ సో ఇవాళ సాయంకాలం మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే, నేను మీతో డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ ఏంటి అంటే, యూనో ప్రతి వాళ్ళకి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి కదా. యూనో దెర్ విల్ బి టైమ్స్ వెన్ మనం వి విల్ బి పుష్డ్ అగేన్స్ట్ ద వాల్. అంటే వాట్ డస్ దట్ ఎగ్జాక్ట్లీ మీన్? అంటే ఒక పరిస్థితిలో మనం ఉన్నప్పుడు అక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలి అనే మార్గం లేనట్టుగా ఉంది అంటే అక్కడ ఒక వాల్ ఉన్నట్టు కదా. సో ఒక ఒక వాల్ ఉంది, ఒక బ్లాక్ ఉంది అన్నప్పుడు ద ఓన్లీ వే ఇస్ యూ కెన్ గో ఫార్వర్డ్. ఆ వాల్ కి అదర్ సైడ్ వెళ్ళగలం, కానీ సిచ్యువేషన్స్ ఎలా వస్తాయంటే అదర్ సైడ్ వెళ్ళలేకపోయేలాగా ఇంకా కూడా ఆ గోడలోకి కూరుకుపోయేలాగా మనల్ని ఇంకా పుష్ చేసేలాంటి పరిస్థితులు వస్తాయి. ఇఫ్ యు నో వాట్ ఐ మీన్, దెన్ హౌ డు యూ డీల్? అలాంటి వచ్చినప్పుడు ఫ్రస్ట్రేట్ అయిపోకుండా కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఒక డిప్లొమసీ మెయింటైన్ చేయడం అనేది మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ అని అనిపిస్తుంటుంది నాకు. మెనీ మెనీ టైమ్స్ మెనీ సందర్భాల్లో చాలా సందర్భాల్లో చాలా సార్లు ఆ it could be the anger, could be the frustration, very valid ga untundi, that emotion is very valid because whatever is happening with you at the moment is very unfair, unjust, kani em cheyalem, we cannot express. Alanti sandarbhalu untai, it could be maybe you're working in corporate, it could be when your boss is just going unexplainable anamata adi. మనం ఏమి అనలేని పరిస్థితి, అట్లాంటప్పుడు ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు? ఎట్లా యాంగర్ ని, ఆవేశాన్ని అన్నిటినీ ఎలాగా కంట్రోల్ చేసుకుని, వాట్ ఈస్ ద టెక్నిక్? ఇఫ్ యూ హ్యావ్ ఎ టెక్నిక్ అదర్ దెన్ ద వెంకీ ఆస్ అని ఏదైనా ఉంటే చెప్పండి. ఐడ్ లైక్ టు నో. 9726361966. అండ్ సుగాత్రి గారి కోసం ఈ ప్రత్యేకమైన పాట. ఎస్, కీరవాణి గారి కాన్సర్ట్ కమింగ్ టు డాలస్ వెరీ వెరీ సూన్, కొమెరిక సెంటర్ లో రాబోతోంది. మీ అందరికీ తెలిసిన సంగతి అండ్ ఆల్రెడీ మన సోషల్ మీడియాలో చూసేసి మీరు. సో ఈ ఈవెంట్ కి మీరు కనుక టికెట్స్ కొనుక్కోవాలి అనుకుంటే, అండ్ ఇఫ్ యూ హ్యావ్ అ బిజినెస్ అండ్ యూ వుడ్ లైక్ టు స్పాన్సర్ ఫర్ ద ఈవెంట్, దెన్ డెఫినెట్లీ యూ మస్ట్ reach out to the contact information that I'm going to share. And once again, this event is happening at Comerica Center, July 25th, Sayankalam, 6 gantlaku modalavutundi. And Kiravani concert brought to you by Disciplines Audio and Visual Vibe. And Radio Surabhi is a radio partner. So, ee event ki sambandhinchi sponsors or tickets మీరు కొనుక్కోవాలనుకుంటే యూ షుడ్ రీచ్ అవుట్ టు ద కమ్యూనికేషన్ సెంటర్ వెబ్సైట్ ఆర్ యూ కెన్ ఈవెన్ గో టు ఎక్స్పాట్ డాట్ ఇవెంట్స్ వెబ్సైట్ కి వెళ్తే అక్కడ మీకు కిరవాణి గారి కాన్సర్ట్ కనిపిస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే యూ విల్ బి ఏబుల్ టు పర్చేస్ ద టికెట్స్. ద సెల్లింగ్ ఫాస్ట్ అండ్ డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ టు ఎంజాయ్ కీరవాణి గారి సంగీతం లైవ్ ఆన్ స్టేజ్. ఐ క్యాంట్ వెయిట్ ఫర్ ద డే టు అన్ఫోల్డ్. మరి మా సుగాత్రి గారి కోరిక మీద ఈ పాట

ఈ మధ్య మన సోషల్ మీడియాలో మానుశ్రీ మలిక్ గారు అని ఒక లిరిక్ రైటర్ ఉన్నారు కదా, ఆయన ఇస్ బీన్ పోస్టింగ్ అన్నమాట పాటలకి సాహిత్యానికి అర్థం, ఎస్పెషలీ వేటూరు గారి పాటల్లో కొన్ని కొన్ని లైన్స్ తీసుకుని ఆయన వాటికి లైన్ పూర్తి లైన్ కూడా కాదు, చిన్న ఒక ఫ్రేజ్ ఉందనుకోండి ఆ ఫ్రేజ్ పిక్ చేసి ఒక పాటలో ఒక లైన్ లో ఆ ఫ్రేజ్ కి ఒక వివరణ ఇస్తున్నారు ఆ పదాలకు అర్థం ఏంటి అన్నది. సో అలాగా కొన్ని పాటలు మళ్ళా మళ్ళా వింటూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వేటూరు గారు అనగానే బాలుగారు కదా పాడింది, సో ఆ పాటలు వింటూ ఉంటే ఆయన బాలుగారి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా పాటలు, అవి ఎంత ఎంత బాగా అనిపిస్తాయంటే, బికాస్ ఐ మీన్ యువర్ ఫ్యాన్ ఆఫ్ బాలుగారు, సో లైఫ్ టైమ్ ఫ్యాన్ రైట్, అండ్ దెన్ ఈచ్ టైమ్ లిసనింగ్ టు దట్ గివ్స్ యూ డిఫరెంట్ కిక్ అనమాట, మళ్ళా భలే ఉంటుంది, భలే పాడతారు బాలుగారు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈ పాటలు కూడా చివరి ఒక చిన్న విరుపు ఉంటుంది, అది గుర్తొచ్చింది నాకు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్. యా డెఫినెట్లీ అండి, ఏం చేయగలం అంటే అలాంటి పరిస్థితులు ఏం చేయగలం, అలా తలంచుకుని వెళ్ళిపోవాలి అని, ఆ త్రివిక్రమ్ చెప్పినట్టుగా జేబులో చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అనేది, మేబీ దట్ ఈస్ వాట్ వి కెన్ డూ. కానీ వెన్ యూ రియలీ పుష్డ్ అగెన్స్ట్ ద వాల్, చాలా సార్లు ఏంటంటే అది నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇట్స్ ఎ టెస్ట్, ఎంత అంటే సిచ్యువేషన్ దాటిపోయిన తర్వాత ఒక్కొక్కసారి ఐ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. ట్రాప్ అంటే ఐ ఫాల్ ఇన్ టు దట్ సిచ్యువేషన్ అండ్ నా యాంగర్, నా ఫ్రస్ట్రేషన్, నా ఇరిటేషన్ అన్ని బయటకు వచ్చేస్తాయి అలాగా. సో ఐ ఫెయిల్డ్ అని అనుకుంటాను. తర్వాత ఆలోచించినప్పుడు నేను ఆ మాత్రం బ్యాలెన్స్ చేయలేకపోయాను ఇమోషన్ ని, నేను ఆ మాత్రం హోల్డ్ చేయలేకపోయాను ఆ ఇమోషన్ ని, ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండిండాల్సింది అని తర్వాత అనుకుంటా. సో అప్పుడు దెన్ ఐ టెల్ మై సెల్ఫ్ నెక్స్ట్ టైమ్ నేను ఇట్లాగా ఏదైనా అలాంటి పరిస్థితి వస్తే ఒక 10 seconds కామ్ గా ఉండి, ఆర్ జస్ట్ స్టెప్ అవుట్ ఆర్ జస్ట్ గో ఇన్ టు ద బాత్రూమ్ అండ్ కమ్ అవుట్ అండ్ దెన్ రియాక్ట్ అని. ప్రాక్టికల్ గా జీవితంలో రోజు రోజు ఏదైనా అట్లాంటిది వచ్చినప్పుడు అంత ఆలోచన రాదు, వెంటనే ముందు రియాక్ట్ అయిపోవాలనే ఒక టెండెన్సీ వస్తూ ఉంటుంది. సరే ఎందుకు ఇవాళ ఇవ్వద్దు అంటే ఐ వాజ్ జస్ట్ క్యూరియస్ అంతే, ఒక అట్లాంటి ఏదో ఎక్స్పీరియన్స్ అయింది అండ్ నేను ఐ కుడ్ నాట్ బీ మై సెల్ఫ్, ఐ కుడ్ నాట్ బీ ఎక్స్ప్రెసింగ్, అండ్ ఇవాళ లక్కీలీ నేను సక్సీడ్ అయ్యాను నా ఇమోషన్ లో. కాకపోతే చాలా కష్టం, అతి కష్టం మీద కొంచెం గివిన్ చేసేసాను సిచ్యువేషన్ కి, బట్ ఆల్సో మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఐ వాజ్ ఏబుల్ టు బ్యాలెన్స్. సో అందుకని అసలు ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా, వెంకీ ఆసన్ లాంటివి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతున్నా అనమాట. ఎనీవే మనం బ్రేక్ దగ్గరలో ఉన్నాం కాబట్టి బ్రేక్ నుంచి రాగానే 2 గంటలో పరిస్థితి ఏంటి, బయట వాతావరణం ఏమంటుంది, ట్రాఫిక్ ఏమంటుంది, అండ్ ఫీఫా పరిస్థితి ఇంకా ఎట్లా ఉంది, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ రైట్ నౌ ఇన్ డాలస్ యాజ్ ఫార్ యాజ్ ఫీఫా ఇస్ కన్సర్న్డ్ అండ్ అదర్ సిచ్యువేషన్స్ ఆర్ కన్సర్న్, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. 2 గంటల్లో కూడా మీ నుంచి కొన్ని సలహాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నా, సమస్యలు ఉన్నాయి, సమస్యలు మీతో షేర్ చేస్తా, వాటిని మీరు పూరిద్దురు గాని ఆ సలహా ఇద్దరు గాని అదనమాట సంగతి. 9763619666 కాల్ మీ టు టాక్ టు మీ అండ్ స్టే ట్యూన్డ్ విత్ మీ ఆల్ ద వే టిల్ 7 PM బికాజ్ ద కమర్షియల్ బ్రేక్ ఇస్ కమింగ్ రైట్ అవే. డోంట్ గో ఎనీవేర్, స్టే ట్యూన్ టు రేడియో సిరపి ఓన్లీ ఆన్ 107.9 FM HD3. టిక్ టిక్ రేడియో సిరపి టైం చెక్, స్టూడియోలో టైం 5 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్.
4: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ బెల్ లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, విచ్ అమి కవా పరోటా.
7: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
9: Amma, Saturday movie?
10: Manapadi class.
9: Amma, old McDonald had a farm.
10: Uppu kappu rambu, telugu padyam cheppu.
9: Uppu kappu rambu okka poorika.
10: Routine telugu tuition anukuntunara? Absolutely not. Idi Silicon Andhra Manapadi, taught by experienced and passionate volunteers. Manapadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manapadi, telugu nerpinche chotu gaadu, teluguni nilipe chotu. For more information visit manapadi.siliconandhra.org.
11: mana shanti, mental peace.
12: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
13: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు. ఆయుష్మాన్ భవ, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3.

వెల్కమ్ బ్యాక్ టు సిరిపి డిటూర్. అప్పుడప్పుడు లైఫ్ లో మార్పులు వస్తూ ఉంటాయి. సమ్ టైమ్స్ ఫిజికల్ చేంజెస్, సమ్ టైమ్స్ ఇమోషనల్ చేంజెస్, సమ్ టైమ్స్ మెంటల్ చేంజెస్. అండ్ అప్పుడప్పుడు ఏంటి, యాక్చువల్లీ ఎప్పుడు వస్తుంటాయి. ఒక జీవితం ఒక రెండేళ్ళు అలా ముందుకెళ్ళంగానే ఏదో ఒక రకమైన మార్పు కనిపిస్తూ ఉంటుంది. మనం మారిపోతూ ఉంటాం, మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఒకప్పుడు అస్సలు నచ్చిన విషయం ఇప్పుడు చాలా నచ్చచ్చు. ఒకప్పుడు అసలు నేను అది జీవితంలో అది చేయను అనుకున్నదే ఇప్పుడు చేయొచ్చు. ఒకప్పుడు నేను అసలు అక్కడికి వెళ్ళను అని అనుకున్నది అక్కడికే వెళ్ళి బ్రతకాల్సిన అవసరం, పరిస్థితి కూడా రావచ్చు. అలా ఎన్నైనా మారచ్చు. జీవితంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి కదా. అలాంటి మార్పులకి కారణం ఏమై ఉంటుంది?

surely that is LOV. When you fall in love, you change. But even otherwise, I mean, but even if you fall in love with your life, your day-to-day routine or your whatever is happening in life, అయినా కానీ మార్పులు చాలా సహజంగా వస్తాయి. మారిపోతున్నప్పుడు యువర్ సర్కిల్, యువర్ పీపుల్ అరౌండ్ యూ, వాళ్ళు చాలాసార్లు ఎలా ఉంటుందంటే ఒక గ్యాప్ తర్వాత కలిసామనుకోండి, దెన్ సడన్లీ దే విల్ స్టార్ట్ సేయింగ్, ఓ ఏంటి నువ్వు ఇంత చేంజ్ అయిపోయావు అసలు, నువ్వు యువర్ నాట్ లైక్ దిస్ బిఫోర్ అని. అంటే యాజ్ ఇఫ్ ఇట్ దెర్ ఇస్ ఒక ఎక్కడో హిడెన్ కంప్లైంట్ ఎక్కడో ఉన్నట్టుగా సౌండ్ అవుతూ ఉంటారు. బట్ ఇట్ నెవర్ ఆల్వేస్, మార్పు అనేది బై డిఫాల్ట్ చాలా సందర్భాల్లో ఇట్ ఈస్ సీన్ యాజ్ ఏ నెగటివ్ థింగ్, ఇట్ ఈస్ లైక్ నాట్ వెరీ పాజిటివ్ థింగ్ అని. కానీ మార్పు అనేది చాలా సార్లు పాజిటివ్ థింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. మనం కూడా మారితే ఒకప్పుడు ఒకలాగా నువ్వు చాలా ఇన్నసెంట్ గా ఉండేవాడు వాడివి, లేకపోతే చాలా నైవ్ గా ఉండేవాడు, లేకపోతే చాలా సాఫ్ట్నెస్ ఉండేది, సడన్లీ నౌ యూ ఆర్ వెరీ, యూ కమ్ అక్రాస్ ఎస్ వెరీ అగ్రెసివ్ అండ్ ఆరగెంట్ అని. సమ్ టైమ్స్ కాన్ఫిడెన్స్ కూడా ఆరగెన్స్ లాగా కనిపించే అవకాశం ఉంటుంది చాలా మందికి. వాట్ డు యూ సే, వాట్ డు యూ థింక్ ఆఫ్ చేంజెస్ ఇన్ పర్సనాలిటీ, చేంజెస్ ఇన్ పీపుల్? ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం మారుతూ ఉంటాం కదా, అలాంటి జీవితంలో మనలో వచ్చే మార్పులు అవతల వాళ్ళు గనక దాన్ని ఒక పెద్ద నెగటివ్ క్వాలిటీ లాగా దాన్ని అట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఎలా రిసీవ్ చేసుకోవాలి దాన్ని? హౌ డు యూ బ్యాలెన్స్ విత్ వాట్ యు ఆర్ వర్సెస్ ద వర్డిక్ట్ ఆర్ ద ఒపీనియన్ దట్ అదర్స్ ఆర్ గివింగ్ ఆన్ యూ? 9726361966. ఎన్నిసార్లు మీరు అలా ఎక్స్పీరియన్స్ చేశారు? నేనైతే చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. నువ్వు చాలా మారిపోయావు, నువ్వు ఇదివరకు ఇలా ఉండేదని కాదన్నది చాలా సార్లు. అండ్ ద లార్జర్ క్రౌడ్ నుంచి వచ్చేది ఆ మారిపోయావు అన్న ఒక కంప్లైంట్ లాంటి సౌండింగ్ చాలా వరకు నెగిటివ్ సెన్స్ లోనే వస్తూ ఉంటుంది. 9726361966. యూ టెల్ మీ వాట్ యూ థింక్ అబౌట్ ఇట్.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. లెట్స్ టేక్ అ క్విక్ లుక్ అట్ వాట్ ఇస్ ది డాలస్ ట్రాఫిక్ సేయింగ్ టుడే. సో ఎప్పటిలాగానే వన్ డిస్క్లైమర్ ఏంటి అంటే, ప్రతిసారి నేను చెప్పినట్టుగానే నాకు కనిపించే ట్రాఫిక్ అప్డేట్ నేను మీకు ఇవ్వగలను. నాకు కనిపించిన ట్రాఫిక్ అప్డేట్ మీరు గనక ఆల్రెడీ ట్రాఫిక్ లో ఉండి ఉంటే, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే, డెఫినెట్లీ కాల్ చేసి షేర్ చేయండి. దట్ వే వీ కెన్ షేర్ విత్ the rest of the world. Okay, so right now as I see it, 75 south is definitely looking packed. Edo oka chinna FIFA training base camp edo und akkada oka, that is causing a little bit of traffic, looks like it. And 75 north kuda konjam traffic undi, kani moving traffic undi, ikkada em pedda blocks levu unlike the 75 south. And here on డాలస్ నార్త్ టోల్వే సౌత్ కొంచెం ట్రాఫిక్ కనిపిస్తోంది, బట్ నార్త్ టోల్వే నార్త్ ఇస్ నాట్ దట్ బిజీ. ఇట్స్ మూవింగ్ ట్రాఫిక్. ఇట్ ఇస్ దెర్ ఇస్ ట్రాఫిక్ బట్ మూవింగ్ అగైన్. 635 వెస్ట్ దెర్ ఈస్ అ బిట్ ఆఫ్ ట్రాఫిక్, కానీ మూవింగ్ ట్రాఫిక్ అగైన్. ఎక్కడ కంజెషన్ అయితే లేదు బోత్ 635 వెస్ట్ అండ్ ఈస్ట్. అండ్ ఈ పక్కన ఆన్ దిస్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ విచ్ ఇస్ ఆర్ 121 వైపు కూడా రోడ్స్ ఆర్ ప్రిటీ లైక్ బిజీగానే ఉన్నాయి, కానీ మూవింగ్ ట్రాఫిక్ ఉంది. ఎక్కడ దర్స్ నో ఇన్సిడెంట్స్, దర్స్ నో బ్లాక్స్, అది మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో దట్ ఈస్ దట్ ఫర్ టుడే దిస్ ఈవినింగ్. అండ్ టుడేస్ ట్రాఫిక్ అప్డేట్ ఈజ్ బ్రాట్ టు యూ బై టెక్సస్ వన్ ప్రైమరీ కేర్. ఓకే, సో మనం ఇవాళ ఏం మాట్లాడుకుంటున్నాము అగైన్ ఆన్ ద సేమ్ టాపిక్, మల్టిపుల్ థింగ్స్ మాట్లాడుతున్నాం. ఒకటి, సివియర్ ఒత్తిడి వచ్చేసినప్పుడు వెన్ రియల్లీ యూ గెట్ పుష్డ్ అగేన్స్ట్ ద వాల్, టూ మచ్ ప్రెషర్ మౌంట్స్ అప్ అండ్ యూఆర్ ఇన్ అ పొజిషన్ వేర్ యూ కెనాట్ రియాక్ట్, యూ కెనాట్ షో ద ఫ్రస్ట్రేషన్, యూ కెనాట్ దాన్ని ఆ సిచ్యువేషన్ కి తగ్గ లోపల నుంచి ఉబ్బికొస్తున్న ఆనందం లాంటి ఒక ఎక్స్ప్రెషన్ మనం బయటికి చూపించలేని పరిస్థితి ఉంటే, హౌ డు యూ హ్యాండిల్ దట్? ఆ సిచ్యువేషన్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? యువర్ టిప్స్ అండ్ ట్రిక్స్ విల్ హెల్ప్ డెఫినెట్లీ, నంబర్ వన్. నంబర్ టూ, మారుతున్న టైమ్స్ లో మారుతున్న రోజులతో పాటు లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది, లైఫ్ స్టోరీ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ పరిస్థితులు ఎలా వస్తుంటాయో, లైఫ్ ఎలా మారుతూ ఉంటుందో, దానికి తగ్గట్టు దానికి అనుగుణంగా మనము మారాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అండ్ యాజ్ వీ కీప్ గోయింగ్, యాజ్ వీ కీప్ చేంజింగ్, వెన్ పీపుల్ ఆర్ పాయింటింగ్ అవుట్ ద చేంజెస్, పీపుల్ అంటే బయట ఎవరో కాకపోవచ్చు, మన ఓన్ క్లోజ్ సర్కిల్ అవ్వచ్చు, మన ఓన్ మన అనుకున్న మనుషులే అవ్వచ్చు, ఇంత మార్పు వచ్చేసింది, అంత మార్పు వచ్చేసింది, ఇట్లా అయిపోయావు, అట్లా అయిపోయావు అని దాన్ని ఒక నెగిటివ్ కాన్నోటేషన్ లో చూపించినప్పుడు ఎలా ఉంటుంది, ఎలా డీల్ చేయాలి దాన్ని? హౌ డు యూ టేక్ ఇట్ ద అవుట్ సైడ్ ప్రెషర్ దట్ కమ్స్ టు యూ ఇన్ సచ్ సిచ్యువేషన్? ఈ రెండు విషయాలు మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. 9726361966. అండ్ బిఫోర్ వి గో ఫర్ ద నెక్స్ట్ సాంగ్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ నుంచి ఒక చిన్న రిమైండర్, మీ నవ్వుని మళ్లీ మీరు అందంగా మార్చుకోవాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు విజిట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. ఇక్కడ మీకు ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్స్ పొందే అవకాశం ఉంటుంది. జస్ట్ మెన్షన్ రేడియో సురభి. సో మీకు ఏమైనా డెంటల్ ఇంప్లాంట్స్ అవసరము అని అనిపించినా, లేకపోతే ఇఫ్ యూ జస్ట్ వాంట్ గెట్ దెన్ చెక్ దెన్ దెన్ గెట్ ఎ కన్సల్టేషన్, ఇట్ విల్ బి ఫ్రీ ఆఫ్ కాస్ట్. అఫోర్డబుల్ ప్రైసెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందే అవకాశం. అపాయింట్మెంట్ కోసం యూ కెన్ కాల్ 9724845400 or visit them at 3234 Forest Lane, Dallas. Once again, we are talking about Dallas Smiles Dental and Orthodontics.

0: Hello, namaste. This is KTR, and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
2: Chappan sir, what you'd like to order?
3: Baya, in the specials me lagara?
2: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, edu bhi executed special thali, isabella bar, cheese dosa, paneer dosa, honey chili, garlic lotus, and aamki paneer tikka, which ami kava parata kutha.
3: Kendi bro, gandhi yappi no, in specials maatram ay adina.
2: Inga onne, chappantara, meer eppadina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante, Adayar Anandavan A2B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, takeaway or full service catering.
4: Shalini, Austin lo Vivek Flowers దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నా.

వెల్కమ్ బ్యాక్ టు సిర్బి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. అండ్ మనము మార్పుల గురించి చేర్పుల గురించి మాట్లాడుతున్నాం. విల్ గెట్ ఇన్ టు దట్ టాపిక్ మళ్ళీ వెళ్ళిపోదాం అందులోకి. కాకపోతే దర్ ఇస్ మోర్ దట్ ఐ వుడ్ లైక్ టు టాక్ విత్ యూ. నెక్స్ట్ టాపిక్ మనం మాట్లాడే ముందర లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ ద టెక్సస్ స్కొలాస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్. సో రేడియో సుర్భి లో ద బెస్ట్ పార్ట్ వాట్ వీ ఆల్ really take it with lot of you know satisfaction and pride enti ante younger generation pillalu chaala mandi vaalu chese rakarakala could be experimental businesses avochu or their contribution to the community in different forms avochu edaina gaani they always do that and then they come to us, they approach us to support them. Ala ee particular high school cricket team kuda they reached out to us. We were so happy to be associated with them. For the first time US lo ee high school cricket has found its home in Texas for the Texas Scholastic Cricket Board state championship. Idi July 25th nunchi July 27th daaka jarugutundi. Prairie View cricket complex Houston lo avutundi idi, but then the major team that is contributing to this and the people who put this group together is from Dallas. American school cricket starts here. So go to tscb.cricket. Once again, tscb.cricket. ee website kalte you will have more information. Go ahead and support those kids and definitely it will add a lot of value and chaala encouraging ga kuda untundi pillalki. Okay, with that manamu nen em chestanante meeku oka chinna bit of audio vinipistha. I want you to identify which song this is. Okay na? So manamu kotta kaadu meeku, this concept is not new to you and definitely you're so used to it. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నేను వినిపించిన 10 seconds లో కాల్స్ వస్తాయని. సో లెట్స్ సీ, హియర్ యు గో, లెట్స్ సీ హూ గెట్స్ దిస్ రైట్ ద ఫస్ట్ కాలర్. ఇది ఏం పాట? 972-636-1966 కాల్ చేసి చెప్పండి. 972-636-1966 అండ్ ఐడెంటిఫై ద మూవీ నేమ్.

Okay, I am surprised. నాకు సమాధానం రాకపోవడం. Let's try this one more time. నేనేం చేస్తానంటే ఈసారి బిఫోర్ ఐ ఈవెన్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్ ఇంకొకసారి మళ్ళీ మీకు అబిట్ వినిపిస్తా. క్విక్లీ వినేసి సినిమా పేరు ఐడెంటిఫై చేసి నాకు ఫోన్ చేసి చెప్పేసేయండి. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. హియర్ యు గో. చాలా ఈజీ, చాలా చాలా ఈజీ. క్విక్ గా ఫోన్ చేసి చెప్పచ్చు మీరు. సో లెట్ మీ సీ హూ విల్ గెట్ ఇట్ ఫస్ట్ రైట్.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
6: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

ఒక్కసారి చిరంజీవి గారి పాట వింటే అది కూడా వేటూరి కాంబినేషన్ లో ఇలాగ విన్నామంటే నాచురలీ ఆటోమేటికలీ ఎనర్జీ బౌన్స్ అవ్వాల్సిందే కదా. అట్లీస్ట్ నాకైతే అంతే. లైక్ ఐ ఆల్వేస్ సే ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాజిక్, ఇట్ జస్ట్ gives me so much energy automatically. Welcome back to Survey Detour with me, Rajeshwari. And name me to patu inkoka dadapu inkoka ganta prayanam konasagutundi. Today is Thursday, so 7 o'clock nunchi Anu is going to be here. And Dhamakedar show lo mimali entertain cheyadaniki vastundi. So stay tuned to listen to Anu also. అయితే నేను ఇందాక చెప్తున్నాను కదా మౌనశ్రీ మలిక్ గారి పాటలు, ఆయన సాహిత్యాన్ని ఎలాగా అక్కడక్కడ కొన్ని కొన్ని పాటల్లోంచి ఆయన లైన్స్ తీసుకుని వాటిని వివరిస్తూ దాంట్లో చిన్న చిన్న అర్థాలు, కానీ ఎస్పెషలీ వేటూరు గారి పాటలు నేను గత రెండు మూడు పోస్టులు కూడా ఆయనవి చూసినప్పుడు ఆయన వేటూరు గారి పాటల్లో రెఫరెన్స్ ఇచ్చారు. నాకు ఏమనిపిస్తుందంటే అది కొన్ని కొన్ని పదాలకి ఖచ్చితంగా భాష పరంగా భాషాభిమానులకు బాగా తెలుస్తూ ఉండొచ్చు, దానికి భాషాపరంగా ఒక సాహిత్యం పరంగా దానికి అర్థం ఉంది, దానికి ఒక కాంటెక్స్ట్ కి తగ్గట్టుగా ఒక సెన్స్ ఉంది అని. కానీ కొన్ని పదాలు ఆయన అలాగా కొంటెగా వాడతారనిపిస్తుంది, కొన్ని చాలా చిలిపిగా ఉంటాయి, వాటిలో పెద్ద అర్థం ఉండదు. మనం ఇదివరకు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నట్టుగా గసగసాల కవగిలింత అని రాశారు కదా, ఆ గసగసాల కౌగిలింత అంటే అర్థం ఏంటి అని అడిగితే ఆయన ఒక ఇంటర్వ్యూలో హిజ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో వాజ్ వెరీ క్యూట్, ఐ రియలీ లవ్డ్ దాట్. సో అట్లాగా ఒక ఒక పాట ఉంది, ఆ పాటలో నేను ఇప్పుడు వినిపిస్తాను మీకు ఆ పాట. ఆ పాటలో చరణం, మొదటి చరణంలో స్టార్టింగ్ లో వచ్చే మాటలు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మౌనశ్రీ మలిక్ గారు. నేను పాట వినిపించిన తర్వాత ఆ మాటల గురించి మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే అది ఒకసారి విన్న తర్వాత దాని గురించి మాట్లాడి మళ్లీ ఆ పార్ట్ మళ్లీ మనం వింటే ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అనేది ఐ జస్ట్ వాంట్ యూ టు ఎక్స్పీరియన్స్ దాట్. సో వీ విల్ డూ దాట్ ఇన్ జస్ట్ అ బిట్. మరి నేను నెక్స్ట్ ఇంకొక పాట మీకు వినిపిస్తున్నా. ఈ పాట ఏ పాటో మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత మనం నెక్స్ట్ పాట వినేద్దాం. సో హియర్ యు గో, లెట్స్ సీ హూ కెన్ గెట్ దిస్ రైట్. ఐ ప్రామిస్ యూ ఇట్ ఈస్ అ తెలుగు సాంగ్, ఐ ప్రామిస్ యూ, నిజంగానే తెలుగు పాట. సో ఇంకొకసారి మళ్ళీ వినేద్దాం క్విక్లీ, సీ ఇఫ్ యూ కెన్ గెట్ ఇట్ రైట్. చిన్న క్లూ వచ్చేసిందండి పాటలో, యాక్చువల్ గా యూ కెన్ ఈజీలీ క్యాచ్. 9726361966. బట్ ఈ ప్రేమించబడ్డాడు జన్మ నుంచి ఈ పాట వినండి, వినేసి వచ్చిన తర్వాత మనం ఈ సాహిత్యం గురించి మాట్లాడుకుందాం.

అదన్నమాట సంగతి. సో నేనేం చేస్తానంటే మళ్ళీ మీకు ఎక్కడ ఏ లైన్ గురించి మాట్లాడాలనుకున్నానో ఆ బిట్ మళ్ళీ కొంచెం వినిపిస్తా, అది విన్న తర్వాత దాని గురించి మాట్లాడదాం. జస్ట్ అ లిటిల్ బిట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇళయరాజా పాటలు ఎలా ఉంటాయంటే ఆ చిన్న లిటిల్ బిట్ ఆఫ్ ఇంటర్లూడ్, ట్రైలింగ్ అనొచ్చేమో మరి, ఆర్ లీడింగ్ ఇంటర్లూడ్ అనొచ్చేమో, అక్కడి నుంచి ఆ భావం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో నోటీస్ దాట్ అండ్ విల్ టాక్.

అదన్నమాట సంగతి. రాగారంతా రాసలీలలు అలు అరు ఇని అని రాశారు. నేను ఇందాక అన్నాను కదా కొన్ని కొన్ని పదాలు ఆయన రాసినప్పుడు ఎట్లా అనిపిస్తాయంటే అవి అంటే అర్థం ఏంటి అని, బికాజ్ వేటూరు గారు కాబట్టి అది మంచి సాహిత్యం ఆయన రాశారు కాబట్టి ప్రతి పదానికి ఏ అర్థం ఉండింటుంది, దీనికి వెనక ఉన్న గూఢార్థం ఏంటని చాలా సార్లు అనిపిస్తుంది. కానీ కొన్ని కొన్ని మేబీ ఐ వుడ్ లైక్ టు కాల్ దెమ్ ప్లేస్ హోల్డర్ వర్డ్స్ అని. అలా అలు అరు ఇని దీన్ని అలా అనుకుంటే రాగారంత రాసలీలలు అంటే ఏంటి అని మోనశ్రీ మల్లిక్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఒక మీరు గనక ఒక సన్సెట్ టైమ్ ని విజువలైజ్ చేసుకుంటే ఒక అసురు సంధ్య వేళ అన్నచ్చేమో ఒకలాంటి ఆకాశంలో ఒకలాంటి కెంజాయ రంగు వస్తుంది టువర్డ్స్ ద సన్సెట్ ఇంకా అయిపోయిన తర్వాత. అప్పుడు ఒక ఆ టైంలో అలాంటి ఒకవేళ ఆ మూమెంట్ లో నేచర్ లో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే ఇట్ ఫీల్స్ వెరీ రొమాంటిక్, దట్ మూమెంట్ ఫీల్స్ వెరీ రొమాంటిక్. అండ్ ఆ టైంలో కృష్ణుడు రాధతో చేసిన రాసలీలలు అని అర్థం అని చెప్పారు ఆయన. రాగారంతా రాసలీలలు అంటే మనం ఇంత బెటర్ కాంటెక్స్ట్ ఆలోచించాలంటే ఒక ప్రేసి ప్రియుడు అని అనుకుంటే ప్రియుడు గనక ప్రేసితో ఆ టైంలో ఆ సాయంకాలం వేళ సంధ్యా సమయంలో ఆ టైంలో సన్సెట్ ఆ టైంలో చేసే రాసలీలలు అని. ఆ నెక్స్ట్ లైన్ ఏంటి అంటే రాగాలైన రాధ గోలలు అని రాశారు. అప్పుడు జానకి గారు అది పాడినప్పుడు ఒక చిన్న నవ్వు ఉంటుంది ఆవిడ. రాగాలైన రాధ గోల అంటే ఆవిడ రియాక్షన్స్ అనమాట. ప్రేయసి ఆ మూమెంట్ లో ప్రేయసి ప్రియుడి పట్ల చూపించే ఆ చిలిపి తనానికి చూపించే ఒక చిన్న రియాక్షన్. హౌ బ్యూటిఫుల్ నో, హౌ రొమాంటిక్ ఇట్ ఇస్. దాన్ని అంత చక్కటి అంత బ్యూటిఫుల్ వర్డ్స్ తో ఆయన రాయగలగడం, దానికి ద వన్ అండ్ ఓన్లీ ద గాడ్ ఆఫ్ మ్యూజిక్ ఇలా మ్యూజిక్ చేయగలగడం, దాన్ని విని ఆస్వాదించగలిగే మనసు ఉంటే ఎన్ని వందల సార్లు వేల సార్లు విన్నా మళ్లీ మళ్లీ బోర్ పట్టదు. సో అదన్నమాట సంగతి. ఒక్కసారి అలా వినేసిరండి, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక దేర్ సంథింగ్ మోర్ ఐ వాంట్ సే అబౌట్ దిస్. ఈ ఒక్క చరణం వినేసి మళ్ళీ మనం మాట్లాడుకుందాం.

0: అదండి సంగతి. సో మనం ఎన్నిసార్లు వినుంటాం కదా ఈ పాట, నా షోలోనే నేనే బోల్డ్ అని సార్లు వేసింటా. కాకపోతే ఈ మధ్య నేను ఆ సాహిత్యం గురించి తెలుసుకున్న తర్వాత నాకు ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది, అందుకు మళ్లీ అలా విన్నాం అనమాట. సరే, మరి ఇందాక నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను, నాకైతే ఆన్సర్ రాలేదు. సో మేబీ యూఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై, దెన్ ఐ హావ్ టు గివ్ ఇట్ అవే. సో హియర్ యూ గో, మళ్ళీ ఇంకొకసారి వినిపిస్తా, దాంతో పాటు మీకు సమాధానం కూడా వచ్చేస్తుంది. వినిసేయండి.
1: Ashe na vishnu bukhi meha, ashe na gatsegina, ashe na kya kya.

అదనమాట పాట. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ విన్నర్స్, ఐ ఎమ్ సర్ప్రైజ్డ్, బట్ లెట్ మీ ట్రై విత్ దిస్ సాంగ్ అగైన్. ఇప్పుడు నేను వినిపించే ఈ పాట ఏ సినిమాలోది మీరు కనుక, ఈ పాట ఏం పాట అసలు, పాటను ఐడెంటిఫై చేయండి, తర్వాత సినిమా సంగతి చూద్దాం. పాట ఏం పాట ఐడెంటిఫై చేస్తే కాల్ చేసేయండి నాకు 9726361966. అండ్ హియర్ యు గో. చాలా పెద్ద క్లూ ఉంది ఆ సౌండ్ లో, ఇంకొకసారి కొద్దిగా వినిపిస్తా. ఓకే, యు విల్ గెట్ ఇట్ ఇన్ ఎ బిట్ ఇఫ్ యు ఫోకస్ అండ్ లిసన్. మీకు క్లూ సరే, కరెక్ట్ సమాధానం తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

0: వెల్కమ్ బ్యాక్. అండ్ ఎస్, అంత ఈజీగా అడిగితే ఎవరైనా సమాధానం చెప్తారు కదా, కాబట్టి చెప్పేశారు. మీరు స్లో చేశారా, స్పీడ్ అని అడుగుతున్నాను. నన్ను ఈజీగా ఐడెంటిఫై చేశారు కాబట్టి నేనేం చేయలేదు. ఇట్స్ గోయింగ్ ద సేమ్ వే, బట్ జస్ట్ దట్ యు హ్యాడ్ అక్కడ హుక్ లైన్ ఉండింది కదా, ఆ హుక్ లైన్ గేవ్ ఇట్ అవే. ఇంతకేం పాట మనం విన్నది? ఓకే, వినిపిద్దాం. నేను మీకు వినిపించిన పాట కొంచెం దాని ఏమంటారు, కొద్దిగా ఆ సౌండ్ వినిపిస్తాను, ఆ తర్వాత పాట కూడా వచ్చేస్తుంది. అదన్నమాట ఆ పాట అన్నమాట. సరే, నెక్స్ట్ పాట ఏంటో మనం విందాం. కానీ ఇంతకు ముందు మనం విన్న రక్షణ సినిమాలో పాట కీరవాణి గారి సంగీతంలో మనం విన్నాము. ఈ పాట రాసిన వాళ్ళెవరో మీకెవరికైనా ఐడియా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి. ఐ బి వెరీ క్యూరియస్, ఎందుకంటే ఇందులో ఎలాంటి పదాలు ఉంటాయంటే, సడన్లీ ఐ లాస్ ద ట్రాక్, బట్ ఇట్ విల్ కమ్ టు మీ ఇన్ సెకండ్ అని చెప్తాను నేను. ఆ పదాలు ఎలా అనిపిస్తాయంటే, వినగానే మనం ఇందాక మాట్లాడుకున్న కొన్ని ఛాయలు ఏవో ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఆడగాలికి అటు ఇటు చెడిందేమి ఆరోగ్యం, కనెతీగల కరెంట్ లో పడిందేమో వైరాగ్యం, ఇలా రాశారు. ఎవరు రాసుంటారు ఇలా? మళ్లీ అలా ఏం చెప్తా, ఆడగాలికి అటు ఇటు చెడిందేమి ఆరోగ్యం, కన్నెతీగల కరెంటులో పడిందేమో వైరాగ్యం అని రాశారు. ఎవరు రాసుంటారు? కాల్ చేసి చెప్పండి 9726361966. మరి తర్వాత పాట వినిపించే ముందర కీర్వాణి గారికి సంబంధించి ఒక వన్ టాపిక్ అన్నట్టు బ్రింగప్. సో ఈ మధ్య ఆయన ఎలాగ, మనం నెక్స్ట్ పాట వినేంత టైం లేదు, మనం బ్రేక్ లోకి వెళ్తున్నాం కాబట్టి లెట్ మీ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్. సో ఈ మధ్య కీర్వాణి గారు ఒక ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ యూ వుడ్ హెవ్ నోటీస్డ్ ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేశారు అన్నమాట. సో వాళ్ళ పిఆర్ వాళ్ళు దే వర్ స్ప్రెడింగ్ దట్ విత్ ఇన్ ద నెట్వర్క్. అయితే దట్స్ హౌ సమ్ హౌ ఐ గాట్ దట్ లింక్. అండ్ అందులో ఒకటేముంటుందంటే, కీరవాణి రాసిన పాట చంద్రబోస్ పాడిన పాట ఆర్ సంథింగ్ టు దట్ ఎఫెక్ట్, మీనింగ్ అలా వచ్చేదాకా. నాకు ఎగ్జాక్ట్ గా వర్డ్స్ గుర్తులేవు కానీ అలాంటి మీనింగ్ వచ్చేలాగనమాట. కీరవాణి రాసింది వేటూరి, సారీ మన కీరవాణి రాసింది, చంద్రబోస్ కూసింది, అలా ఏదో వస్తుంది. అది వినగానే, ఆ చదవగానే నాకు ఏంటి కిరవడి రాసింది అని. తర్వాత స్ట్రైక్ అయింది ఏంటంటే, ఈ మధ్య హీస్ టేకింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ రైటింగ్ లిరిక్స్. అఫ్ కోర్స్ ఎప్పటి నుంచో రాస్తున్నారు అనుకోండి, అక్కడొకటి అక్కడొకటి, మేబీ దట్ ఈస్ ఎన్హాన్స్ చేసుకుంటున్నారేమో ఆయనలో ఉన్న దట్ సైడ్ ఆఫ్ హిమ్ అని అనిపించింది నాకు. బట్ ఐ విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనం కమర్షియల్ బ్రేక్ దగ్గరలో ఉన్నాం కాబట్టి దట్స్ నథింగ్ మచ్ ఐ కెన్ టెల్ యూ, బట్ స్టే ట్యూన్డ్. ఐ విల్ రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్ అండ్ యూర్ ట్యూన్డ్ ఇన్ టు సిర్బి డిటూర్ విత్ మీ రాజేశ్వరి, ఓన్లీ ఆన్ 107.9 FM HD3. రేడియో సిర్బి సౌండ్స్ లైక్ హోమ్.
1: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినట్టు.
2: నీ కళ నిజం అవబోతోంది.
1: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
2: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని

0: or call them at 817-829-8888.
1: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
2: చందు, మరి వండనా?
1: ఇప్పుడు వండేదాకా ఆగాల.
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: ఇండియా వెళ్ళాలేమో నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
4: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
6: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దమ్ అట్ 9724845400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డల్స్.
7: లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
8: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
9: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
10: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ 1 డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.

కొన్ని కాంబినేషన్స్ చాలా చాలా బాగుంటాయి. అంటే పాటలు అవ్వచ్చు, ఆర్ సినిమాలు అవ్వచ్చు, సినిమాల్లో హీరోయిన్స్ అవ్వచ్చు, హీరో హీరోయిన్ కాంబినేషన్ అవ్వచ్చు. ఆర్ మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా బాలు గారు, జానకి గారు, ఇళయరాజ గారు, వేటూరి గారు, అండ్ నేను ఇంకో కాంబినేషన్ కూడా వినిపించాను, విచ్ ఇస్ సీతారామ శాస్త్రి గారి పాట, ఇంతకుముందు విన్నది. బట్ ఎనీవే, ఇంతకు ముందు మనం జస్ట్ అంటే ఇంతకుముందు అంటే జస్ట్ నౌ ఇప్పుడు విన్న పాట పౌర్ణమి సినిమాలోది. దట్స్ అ స్పెషల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ప్రవీణ్ గారు. ఐ హోప్ యు ఎంజాయ్డ్ ద సాంగ్. And welcome back to Surbhi Detour with me, Rajeshwari. So, ఇంతకు ముందు విన్న పాట పౌర్ణమి సినిమాలోది కూడా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాట, దేవి శ్రీప్రసాద్ సంగీతంలో. ఐ థింక్ ఇవాళ ఈ పాట పొద్దున్న వాణి గారు కూడా డిఎస్పీ మీద స్పెషల్ షో చేశారు, వాణి ఫ్రమ్ బ్యాంకూర్ కార్యక్రమంలో. అందులో కూడా ఈ పాట విన్నట్టుగా గుర్తుంది నాకు. ఐ కుడ్ బి రాంగ్. ఆల్సో ఇంకొక స్పెషల్ రిక్వెస్ట్ ఉంది, అది ఇప్పుడు వినిపించబోయే పాట తర్వాత నెక్స్ట్ పాట వినిపిస్తాను నేను. బట్ నౌ మనకి ఎక్కువ టైం లేదు, 20 నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి లెట్ మీ క్విక్లీ టేక్ సమ్ మోర్ కాల్స్. ఇప్పుడు నేను ఇంకో పాట వినిపిస్తున్నా, ఈ పాటని ఎవరు క్విక్ గా ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారో చూద్దాం. ఇది ఏం పాట? కెన్ యూ టెల్ మీ ఇది ఏం పాట? తెలుగు పాటే 100%, 200%, 1000% తెలుగు పాటే. ఇదేం పాట? అదండి సంగతి, కాల్ చేసి చెప్పండి. లెట్ సీ హూ విల్ గెట్ ఇట్ రైట్. సో ఇందాక చెప్తున్నా కదా, కిరమణి గారు ఒక ఛానల్ లాంచ్ చేశారనమాట. సో దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చంద్రబోస్ గారు, కిరమణి గారి కాంబినేషన్, కొంతమంది సింగర్స్ ని వీళ్ళందరినీ కూడా పెట్టుకుని, ఇట్ కుడ్ బి, ఐ డోంట్ నో రియల్ ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ నాట్, బట్ నాకైతే చూడగానే నాకు అనిపించింది ఏంటంటే, ఆయన యుఎస్ టూర్ మొదలు పెడుతున్నారు.

కదా ఎలాగో వస్తున్నారు. హిస్ గోయింగ్ టు మల్టిపల్ సిటీస్ అండ్ అఫ్ కోర్స్ కమింగ్ టు డాలస్. డాలస్ లో కూడా షో జరుగుతుంది కిరవాణి గారిది. సో దానికి ఒక ఇట్ కుడ్ బి ప్రీ ప్రమోషనల్ సార్ట్ ఆఫ్ థింగ్ చెప్పి చెప్పనట్టుగా చెప్తున్న విషయం ఏమో ఇది ప్రమోషన్ అని అనిపించింది నాకు ఎందుకో ఫర్ సమ్ రీజన్. కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు లిప్సిక అండ్ అదర్ సింగర్స్ వాళ్ళు వాళ్ళ కాన్వర్సేషన్ అండ్ ఒక అదేంటంటే కీరవాణి గారు రాశారు పాట, చంద్రబోస్ గారు పాడారు ఆ పాటని. సో దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అనమాట. టిపికల్ గా చంద్రబోస్ గారు రాయడం, కీరవాణి గారు సంగీతం చేయడం ఈజ్ ద థింగ్ అండ్ పాడడం కూడా. కాకపోతే ఇందులో కీరవాణి గారు రాశారు, ఆయన పాడారు. ఇప్పుడు నెక్స్ట్ పాట తర్వాత నేను మీకు అది వినిపిస్తా, జస్ట్ టూర్కే జస్ట్ ఫర్ ఫన్. ఐ డోంట్ థింక్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దాట్, బట్ ఓకే వాట్ ఎవర్ దట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ అనిపించింది, విచ్ ఇస్ వాట్ కీరవాణి గారు చాలా వరకు ఆయన పాటలతో అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు కదా. సో దట్ ఈస్ దాట్. ఓకే సో ఈ పాట వినేసిరండి, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. మళ్ళా నేను ఇంకొకసారి చిన్న బిట్ వినిపిస్తా, సో యూ డోంట్ గెట్ క్యారీడ్ అవే. సో హియర్ యూ గో, కేర్ఫుల్ గా వినండి, ఈజీగా క్యాచ్ చేయొచ్చు. దెర్ ఈస్ అ హుక్ హియర్ ఆల్సో. అదన్నమాట. సో ఈ పాట ఏం పాట, 9763619666.

ముడిపించుకోక ముత్యమంత ముద్రే పెట్టు, పరిగెత్తుతున్న పల్స రేటు పగ్గం పట్టు, శృతిమించుతున్న హార్ట్ బీట్ తగ్గేటట్టు, అరే ఎక్స్రేల చూపు.

జనరల్ గా సాహిత్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అనుకోండి, కానీ కొన్ని కొన్ని పాటల్లో వర్డ్స్ మ్యాజిక్ ఉంటుంది, లైక్ ఆ అలైన్మెంట్ ఆఫ్ వర్డ్స్, సౌండింగ్, ద రిథమ్, ఆ ప్యాటర్న్, దాని వల్ల కూడా ఒక చిన్న అట్రాక్షన్ ఉంటుంది కదా. అట్లాంటి పాట ఈ పాట. అండ్ బాలుగారు పాడారు కాబట్టి, ఓన్లీ బికాజ్ బాలుగారు పాడారు కాబట్టి ఈ పాటకి ఒక చిన్న మ్యాజిక్ ఉంటుందని నేను అనుకుంటాను. క్రిమినల్ సినిమా నుంచి అనదర్ కిరవాణిస్ మ్యాజిక్ దట్ వాస్. సో నాకు సరైన సమాధానం రాలేదు. సో నేనేం చేస్తాను అంటే ఎక్కువ టైం లేదు కాబట్టి విల్ మూవ్ ఆన్ క్విక్లీ క్విక్లీ. ఒకే ఒక్క అవకాశం, ఒకసారి వినిపిస్తా, మీరు చెప్పేయాలి లేకపోతే నేనే చెప్పేస్తా. సో నేను చెప్పేస్తున్నాను, నెక్స్ట్ పాట వినేసేయండి. ఇందాక మనం విన్న బిట్ ఏం పాట అని, హియర్ యు గో. అదనమాట సంగతి, దట్ ఈస్ ద సాంగ్. నెక్స్ట్ పాట ఏంటో కూడా వినిపిస్తాను నేను, బట్ లైక్ ఐ సెడ్, దర్ ఇస్ అ స్పెషల్ రిక్వెస్ట్ సాంగ్. ఆ పాట మీకు వినిపిస్తున్నాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ మెలడీ. ఇళయరాజా మ్యాజిక్ నుంచి మనం వినబోతున్నాం ఆ పాటని. నేను ఇది వరకు వినలేదు ఈ పాట, ఇప్పుడే జస్ట్ ఐ జస్ట్ గాట్ ఇంట్రొడ్యూస్ టు దిస్. అండ్ ఐఎమ్ రియలీ క్యూరియస్ టు సీ హౌ దిస్ విల్ బీ, వాట్ కైండ్ ఆఫ్ ఇమోషన్ ఈ పాట ట్రిగ్గర్ చేయగలుగుతుంది అన్నది వేచి చూడాలి. నేను నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. పాట రాసింది రాజశ్రీ గారు అండ్ యేసుదాస్ గారు అండ్ చిత్ర గారి స్వరంలో. ఈ పాట సినిమా పేరు మీరు చెప్తారా? ఓకే, లెట్స్ సీ. ఇళయరాజా అని చెప్పాను, యేసుదాస్ గారు పాడారని చెప్పాను, చిత్ర గారు పాడారని చెప్పాను, రాజశ్రీ గారు రాశారని చెప్పాను. మరి సినిమా పేరు మీరు చెప్పేద్దరు గాని ఈ పాట అన్నా చెప్పండి, లేకపోతే నేను నెక్స్ట్ వినిపించబోయే ఈ బిట్ అయినా ఐడెంటిఫై చేయండి. లెట్స్ సీ విచ్ వన్ యూ విల్ గెట్ ఫస్ట్. అండ్ హియర్ యూ గో.

హుక్లైన్ వచ్చేసింది. సో టెల్ మీ వాట్ ఈస్ దట్ సాంగ్. 972-636-1966 అండ్ హియర్ యూ గో. ఇలైరాజా గారి మ్యాజిక్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.

Do you believe in universe కన్స్పైర్ చేయటము, లేకపోతే చాలా కోఇన్సిడెంట్లీ కొన్ని విషయాలు అలా జరిగిపోవటము, మన మనసులో ఉన్నదో ఒకసారి లేకపోతే అప్పుడే విన్నదో, లైక్ అఫ్ కోర్స్ డేజాబు గురించి మాట్లాడట్లేదు నేను, బట్ సమ్ టైమ్స్ వెన్ యూ జస్ట్ హియర్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ అది వెంటనే మళ్ళీ వినిపించడం, దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. నాకు ఈ పాట నన్ను ఎవరైతే ఏమని అడిగారో, ఈ పాట గురించి మాట్లాడుతూ ఇది చాలా అద్భుతమైన పాట, చాలా బాగుంటుంది, చాలా తక్కువ మందికి తెలుసు ఈ పాట, ఎందుకంటే ఈ సినిమాలో మనకి అందరికి బాగా పాపులర్ అనే పాట, నేను ఆ పాట చెప్తే మీరు సినిమా పేరు చెప్తారు, మాటిరాని చిన్నదాని అనే పాట. సో ఎస్, ఓ పాపాలాలి సినిమా నుంచి మనం విన్న పాట, అండ్ అందువల్ల ఈ పాట బహుశా కొన్ని మిగిలిన పాటలకు అంతగా పాపులారిటీ రాలేదేమో, కానీ చాలా అందమైన పాట ఇది అని చెప్తూ ఉన్నారు. అండ్ ఎగ్జాక్ట్లీ సేమ్ అదే నాకు మళ్ళీ నెక్స్ట్ ఇంకో కాలర్ ఫోన్ చేసి సేమ్ ఎగ్జాక్ట్ వర్డ్స్, సేమ్ ఎగ్జాక్ట్ ఒపీనియన్, సేమ్ ఎగ్జాక్ట్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ షేర్ చేశారు, విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సమ్ టైమ్స్ ఇట్స్ ఐ రియలీ వండర్ హౌ దీస్ థింగ్స్ హ్యాపన్, ద సో మచ్ మ్యాజిక్ అరౌండ్. ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే, చేసే మనసు ఉంటే ఖచ్చితంగా యూ విల్ ఎక్స్పీరియన్స్ సచ్ థింగ్స్, అదనమాట సంగతి. నాకు నేను వినిపించిన పాటకైతే ఆన్సర్ రాలేదు, సో టైం లేదు కాబట్టి వీ జస్ట్ హ్యావ్ టు మూవ్ ఆన్. రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఆ గేమ్ ని. నెక్స్ట్ పాట నేను వినిపించేస్తున్నాను, ఐ థింక్ దీంతో అయితే ఇంకొక పాట వినిపించే అవకాశం ఉంటుందేమో, దాంతో వీ విల్ హ్యావ్ టు కంక్లూడ్ టుడేస్ షో. బట్ అను విల్ బి హియర్ ఇన్ జస్ట్ అబౌట్, సో స్టే ట్యూన్డ్. ఫ్రమ్ 7 o'clock అను విల్ బి హియర్ టు టేక్ యూ త్రూ హర్ ధమాకేదార్ షో. అండ్ లెట్ మీ రిమైండ్ యూ, మైత్రీస్ ఇండియన్ రెస్టారెంట్, అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజీన్. హిల్ టాప్ లొకేషన్ లో మంచి బ్యూటిఫుల్ వ్యూస్ అండ్ స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మీరు చిల్లవడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ బుఫే కావచ్చు, ఈవినింగ్ టైమ్ స్నాక్స్ కావచ్చు, ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ ఇస్ గ్యారంటీడ్. అండ్ ఇంతేకాదు మీకు ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా, పార్టీస్ ఉన్నా, కార్పొరేట్ ఈవెంట్స్ ఉన్నా, అన్నిటికీ దే ఆఫర్ బెస్ట్ కేటరింగ్ సర్వీసెస్ అండ్ దే డూ హ్యావ్ ద బెస్ట్ బ్యాంక్వెట్ హాల్ ఇన్ టౌన్. Don't miss Maitri's Indian Cuisine.

ఆల్రైట్, సో ఇవాళ కార్యక్రమాన్ని కంక్లూడ్ చేసే టైం వచ్చేసింది. సో ఇవాళ మల్టిపుల్ టాపిక్స్ మాట్లాడాం కాబట్టి జస్ట్ ఫినిష్ మై థాట్స్ ఆన్ దోస్ ఏరియాస్ రైట్. ఇందాక ఫస్ట్ అసలు షో స్టార్ట్ చేసినప్పుడే ఇవాళ ఒకవేళ జీవితం గనక చాలా మనల్ని ఇఫ్ ఇట్ పుట్స్ యూ in a situation where you are compelled to hold your feelings, your thoughts, atlanti situation lo unte ganaka, if you are really pushed against the wall, then how do you react to the situation an adigano. And naku interesting samadhanalu vachayi, manchi suchanalu vachayi, but I think annitkanna common ga vachindi Venkayasan manam em cheyalemo, just accept and move on ani. That's the most difficult part. But yeah, and from my side the tip is maybe 10 seconds సినిమాలో సునీల్ లాగా పక్కకెళ్ళి వచ్చేస్తే మేబీ ఇట్ వర్క్ అవుట్, మేబీ ఐ డోంట్ నో, సమ్ టైమ్స్ ఇట్ వర్క్స్. అండ్ ది అదర్ థింగ్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ఈస్ మారిపోవడం. మార్పు చాలా సహజం కదా జీవితంలో, ఒక టైం నుంచి ఇంకో టైంకి జీవితం మారుతున్న కొద్దీ, మన పేస్ మారుతున్న కొద్దీ, ప్లేస్ మారుతున్న కొద్దీ అన్ని మారిపోతూ ఉంటాయి. అట్లాగే మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఒకప్పుడు నచ్చింది ఇప్పుడు నచ్చచ్చు, ఒకప్పుడు కాదనుకున్నది ఇప్పుడు అవనవ్వచ్చు, ఇప్పుడు అవుననుకున్నది రేపు కాకపోవచ్చు. బట్ ఆ చేంజ్ ని, ఆ మార్పుని, మనలో వస్తున్న మార్పుల్ని ఒకవేళ ఎవరైనా వాటిని ఒక నెగిటివ్ గా కనుక చూపిస్తే దాన్ని మనం ఎలా చూడాలి అని అడిగాను. ఐ డోంట్ థింక్ వీ నీడ్ టు really be bothered about someone's judgment about how we are changing, as long as we know manaki aa marpu jarugutondi ani telisinanta varaku I think that is fine. Marpu is the name of the game, change is the name of the game, life is like that, right? Life is such. So let's take it with that spirit and rape mali kalisukundam appada kada. Have a wonderful rest of the evening. Stay happy, stay peaceful, stay fit and stay positive. Signing off, Rajeshwari, with this beautiful favorite of

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఖర్చు ఒకటి
2: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
3: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ Student Insurance. SNR Insurance.
4: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku. India Bazaar meet andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇసబెల్లా చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పనీర్ టిక్కా, పచ్చ మిఠా పరాఠా.
6: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
8: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavtai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: హలో వచ్చేసినా నేను వచ్చేసినా. వెల్కమ్ ఎవ్రీబడి, మీరేంటున్నారు? ధూమ్ ధమాకా. నేను రెడీ, మీరు రెడీయా?